ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 24వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూలై నెల 15వ తేదీ బుధవారం. మూడు వందల 23.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్ పై మీడియం వేవ్ 102 మెగాహెడ్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినొచ్చు. నిలయంలో సమయం 5:57 22 సెకండ్లు. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం. ఎత్తండి మువ్వన్నెల జెండా బృందగానం. రచన శ్రీ దూసి ధర్మారావు. సంగీతం.

0: దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:04:50. మరికొద్ది క్షణాలలో అఖిల భారత ఆంగ్ల వార్తా ప్రసారం ఢిల్లీ నుండి రీలే.
1: దిస్ ఈస్ ఆకాశవాణి, ద న్యూస్ రెడ్ బై సుభద్ర రామచంద్రన్. India-UK Comprehensive Economic and Trade Agreement, CETA,

0: భక్తిరంజన్ విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చింతన. వ్యాఖ్యాత శ్రీ బెందాళం కృష్ణారావు గారు.
1: నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. కలకాలానికి నిలిచిన కాలామసత్వం, సామాన్య ప్రజలకు బుద్ధ భగవానుడు చేసిన బోధనల సారాంశం. కాలా

0: ఉద్దేశించి ఆయన చేసిన ఉపదేశంలో స్పష్టంగా కనిపిస్తుంది. దీనినే కాలమ సుత్తం అంటారు. ఈ సుత్తంలో బుద్ధుడు కొందరు భిక్షువులతో కలిసి సంచరిస్తూ కేశపుత్తం గ్రామానికి చేరి ఆ ప్రాంతంలో నివసించే కాలం అనే ఒక జాతి జనులు బుద్ధుణ్ణి దర్శించి తమ సమస్యను ఆయనకు తెలియజేశారు. అనేక మంది శ్రమణులు బ్రాహ్మణులు తరచూ వారి గ్రామానికి వచ్చి తమ వాదాలను వినిపిస్తుంటారు. ఎవరికి వారు తమ వాదమే సరైనదని ఇతరుల వాదాలు తప్పని చెబుతుంటారు. ఇటువంటి స్థితిలో ఎవరు చెప్పినది సత్యమో ఎవరిది అసత్యమో ఎవరిని అనుసరించాలో ఎవరిని నిరాకరించాలో తెలియదని తమ సందేహం తీర్చమని బుద్ధుణ్ణి కోరారు. కాలాముల సందేహాన్ని తీర్చడం కోసం బుద్ధుడు చెప్పిన సమాధానం ద్వారా ఆయన పిడివాది కాదని మనిషి గల విచక్షణా దృష్టిని ఆయన ప్రోత్సహించాడని స్పష్టమవుతుంది. దేనినైనా చాలా కాలంగా వింటున్నది, సాంప్రదాయంగా వస్తున్నది, పురాతన గ్రంథాల్లో చెప్పబడినది, మనకు తెలిసిన సిద్ధాంతానికి అనుగుణంగా ఉంది లేదా మన గురువు చెప్పింది అనే కారణాలతో దానిని సత్యంగా స్వీకరించవద్దు అని ఆయన కాలాములకు చెప్పారు. ఇంకా ఈ ధర్మాలు అకుశలమైనవి, ఇవి కుశలమైనవి, వీటిని స్వీకరించి ఆచరిస్తే మేలు జరుగుతుంది అని మీరు స్వయంగా తెలుసుకుని వేటిని నిరాకరించాలో వేటిని స్వీకరించి ఆచరించాలో నిర్ణయించుకోండి స్పష్టంగా వివరించారు. మానవ జీవితపు మూలాల నుండి పుట్టిన నైతికతకు బుద్ధుడు హేతుబద్ధతతో కూడిన కొత్త రూపం కల్పించాడు. తన బోధనలలో ప్రతిపాదించిన నైతిక విలువలు కాలాములకు మాత్రమే పరిమితమైనవి కావు. సమాజంలో రకరకాల వ్యక్తులు తమకు ఇతరులకు ప్రయోజనకరంగా సహజీవనం సాగించవలసిన అనివార్యమైన పరిస్థితి వలన వీటి అవసరం ఏర్పడింది. ఈ నైతిక విలువలు అన్ని రకాల పరిస్థితులకు వర్తిస్తాయి. భిక్షువులను ఉద్దేశించి చేసిన బోధనల్లో దుఃఖానికి మూలమైన రాగద్వేష మోహాలు తనలో కలిగి ఉన్న వ్యక్తికి అవి హాని చేస్తాయని బుద్ధుడు చెప్పారు. కానీ సామాన్య ప్రజలను ఉద్దేశించి చేసిన ఈ ఉపదేశంలో రాగద్వేష మోహాలు వాటి కలిగి ఉన్న వ్యక్తులకే కాక ఇతరులకు కూడా హానికరమైనవని ఆయన నొక్కి చెప్పాడు. మనిషిలో దురాశ ఉత్పన్నమైతే అది హాని కలిగించదా? మనిషిలో ద్వేషం ఉత్పన్నమైతే అది హాని కలిగించదా? మనిషిలో మోహం, అవిద్య, అజ్ఞానం ఉత్పన్నమైతే అవి హాని కలిగించవా? దురాశ ద్వేషానికి అవిద్యకు లోనైన మనిషి జీవహింస, దొంగతనం, అబద్ధాలాడటం, అక్రమ సంబంధాలు నేర్పడం వంటి పనులు చేయడా? దురాశ ద్వేషం అవిద్యకు లోను కాని మనిషి జీవహింస, దొంగతనం, అబద్ధాలాడటం, అక్రమ సంబంధాలు నేర్పడం వంటి పనులకు దూరంగా ఉండడా? పైన ఉటంకించిన వాక్యాల్లో హాని తనకు ఇతరులకు కూడా అని అర్థం. బుద్ధికుశలత తనకు ఇతరులకు ప్రయోజనం కలిగించినట్లే హాని కూడా తనకు ఇతరులకు కలుగుతుందని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈనాటి పాశ్చాత్యులు బుద్ధుని తదనంతరం రూపొందించిన కొన్ని శాఖలు బుద్ధుడు ఇతరుల సంక్షేమం గురించి, సామాజిక సంక్షేమం గురించి చెప్పలేదంటున్న కారణంగా ఒకవైపు సమాజ హితాన్ని నిరాకరించడం, మరోవైపు ఈ దిశగా బౌద్ధాన్ని విస్తరించకూడదని భావించడం జరిగింది. బుద్ధుని బోధనల ప్రకారం మనిషి తన మనసును అజేయంగా, అంటే రాగద్వేష మోహాలకు లొంగనదిగా మలచుకోవాలంటే అది కేవలం సహజాత జ్ఞానంతో జరగదు. ఒకవైపు ప్రజలకు హేతుబద్ధంగా ఆలోచించగలిగే శక్తి ఉందని, దానికి సరైన దిశానిర్దేశం చేయగలిగితే అది నైతిక సమస్యలకు సరైన పరిష్కారం చూపగలదని బుద్ధుడు భావించాడు. సామాన్య ప్రజలు తమ స్థితికి తగినట్లు తమ తాము పరివర్తన చేసుకోగలరని బుద్ధుడు భావించాడు. అందుకే కాలమ సుత్తంలో ఆయన కరుణ, మైత్రి వంటి మానవీయ లక్షణాలను పెంపొందించుకోమని సూచించాడు. ప్రజలు ప్రపంచంలో అన్ని జీవుల పట్ల రాగ ద్వేష మోహరహితమైన హృదయంతో తన మన అనే భావం లేకుండా కరుణ, మైత్రి అనే గుణాలను పెంపొందించుకోవాలి. ఈ మానసిక అభ్యాసం ఫలితంగా కాలక్రమంలో ప్రేమతో కూడిన కరుణను ఒక అలవాటుగా తాను చేసుకునే చర్యలకు చోదక శక్తిగా నెలకొల్పాలి. దీనిలో రెండు ముఖ్యమైన అంశాలను మనం చూడవచ్చు. మొదటిది, మనిషి మానసిక నైపుణ్యంతో ఎలా ప్రవర్తించాలో చెప్పటమే కాక కొన్ని సమయాల్లో అదుపు తప్పిన మానవ స్వభావాన్ని నైపుణ్యంతో ప్రవర్తించేటట్టు చేయడం ఎలా అనే విషయాన్ని కూడా బుద్ధుడు వివరించాడు. ఒక వ్యక్తి ఏది మంచిదో, ఏది నైపుణ్యంతో కూడినది అంచనా వేయవచ్చు, కానీ ఆ వ్యక్తి అందుకు అనుగుణంగా ప్రవర్తించడంలో సఫలం కాకపోవచ్చు. మనిషిలో సాధారణంగా ఉండి బలహీనతను బుద్ధుడు పరిగణలోకి తీసుకున్నాడు. రెండవది, స్వీయ పరివర్తన కోసం చేసే ఈ సాధన సూత్రరీత్యా ప్రతి ఒక్కరు ఆచరించగలిగిందే. ఇది ఎంతో ముఖ్యమైన సంగతి. ఎందుకంటే సాధన చేసే మనిషి అనుభవాన్ని ప్రత్యేకించి బౌద్ధ సంఘం పరిధికి బయట ఉండే సాధకుల అనుభవాన్ని కొందరు తమ స్వార్థ ప్రయోజనాలకు అనుగుణంగా మలచుకోవడం సాధ్యం కాదు. ఒక మనిషి ప్రపంచాన్ని మార్చలేకపోవచ్చు, కానీ అతడు కనీసం తనను తాను మార్చుకోగలడు. సామాన్య ప్రజలు సాధన చేసే కరుణ, మైత్రి వంటి గుణాలు కొంతవరకు బౌద్ధ సమాజంలో భాగంగా ఉండటం వల్లనే ప్రభావశీలంగా ఉంటాయి. కానీ అంతిమంగా ఎవరికి వారే స్వయంగా కృషి చేయాలి. తమ సాధనపైనే తాము కేంద్రీకరించాలి. భవతు సబ్బమంగళం.
1: బెందాళం కృష్ణారావు గారి వ్యాఖ్యానంతో చింతన విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పొలం పనులు.

తీర ప్రాంతంలో ఎక్కువగా వరి సాగు అలవాటు. మన భూములు కూడా మరి మాగాణి భూములుగా మార్చుకొని ఎప్పటి నుంచో ఈ సాగు చేస్తూ ఉన్నాం. ప్రధానంగా కాలువ కింద భూములు ఈ వరి సాగుకే ఉపయోగపడేలాగా ఉంటాయి. మనకి ఎల్నినో లాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా వరి సాగుకే మొగ్గు చూపేటువంటి పరిస్థితి కొన్ని చోట్ల ఉంటుంది. అలాంటప్పుడు వరి నాట్లు సంబంధించి మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి అంశంలో ముఖ్యంగా కొన్ని మెళుకువలు పాటిస్తే సమస్యలు తగ్గుతాయి. ప్రధానంగా వరి నాట్లు అనేలేకే ఇలాంటి పరిస్థితుల్లో వానలు ఆలస్యం అవ్వటం కానీ కాలువల కింద నీరు రావటం ఆలస్యమైనప్పటికీ కానీ మనకి చెరువుల్లో నీరు లేకపోవటం వల్ల కానీ నాట్లు ఆలస్యం అవుతాయి. ఎప్పుడైతే నాట్లు ఆలస్యం అవుతాయో మరి కొన్ని ప్రాంతాల్లో అలవాటుగా నారు పోసుకున్నటువంటి రైతు సోదరులు ఉంటారు. ఆ నారు పెరుగుతూ ఉంటుంది 25 రోజులు దాటుతుంది, 30 రోజులు దాటుతుంది, 35 రోజులు దాటుతుంది, 40 రోజులు దాటుతుంది. ఇలాంటి ముదిరినటువంటి నారుని నాట్లు వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలా ముదురు నారు కనుక నాట్లు వేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తే మనం ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ముదురు నారు సాధారణంగా తక్కువ పిలకలు పెడుతుంది. మామూలుగా మనం కుదురుకి ఒకటి లేదా రెండు మొక్కలతో నాట్లు వేసేవాళ్ళం. ముదురు నారు నాట్లు కనుక వేస్తున్నట్లయితే 3-4 కనీసం పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకు? పిలకలు తక్కువ వస్తాయి కాబట్టి. మనం తక్కువ మరి మొక్కలు పెడితే పిలకలు సరిపోవు కాబట్టి ఎక్కువ మొక్కలు ఒకటే చోట పెడతాం. అదిగాక మామూలు పరిస్థితుల్లో నాట్లు వేసేటప్పుడు ఎడం పెట్టేదానికి ముదురు నారు నాట్లు వేసేటప్పుడు ఎడం పెట్టేదానికి తేడా ఉంటుంది. ముదురు నారు నాట్లు వేసేటప్పుడు దగ్గరగా కుదురులు పెడతాం. ఎందుకు? పిలకలు తక్కువ వస్తాయి, అలాగే మనకి దిగుబడులు సరిగ్గా రావాలంటే సరిపోయినటువంటి మొక్కలు కావాలి కాబట్టి. ఇదొకటి ముఖ్యంగా గమనించాలి. అలాగే నాట్లు వేసేటప్పుడు సాధారణంగా మామూలు నారుమడిలో నాట్లు వేసేటప్పుడు మామూలు మొక్కలు నారు మొక్కలైతే పైపైన నాటాలి. ఎందుకు? ఎప్పుడైతే పైపైన నాటుతామో అప్పుడే మనకి పిలకలు ఎక్కువ వస్తాయి. అది కూడా వీలైనంత వరకు లేత నారును నాటుకున్నట్లయితే ఫలితాలు బాగా ఉంటాయి. ఇక మామూలుగా ఏదైనా చౌడు భూముల్లో మనం నాట్లు వేసేటప్పుడు సాధ్యమైనంత వరకు జింక్ సల్ఫేట్ని ముందుగానే భూమిలో ఒక ఎకరాకు 20 కిలోల చొప్పున కలుపుకుంటే మనకి సమస్యలు తక్కువ వస్తాయి. మన ప్రాంతంలో సాధారణంగానే జింక్ ధాతు లోపం ఎక్కువ ఉంటుంది. ఇదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఎక్కువగా మనము ఈ తేలికపాటి నేలల్లో వ్యవసాయం చేసేటప్పుడు ముఖ్యంగా వరి సాగు చేసేటప్పుడు సేంద్రియ పదార్థం కాస్తకొస్తూ భూమిలో కలిపితేనే లేదా పచ్చి రొట్టె పంటలు బాగా పెంచి దాంట్లో తొక్కితేనే మనకి నీరు పట్టుకునేటువంటి శక్తి ఉంటుంది. లేదంటే ఎక్కువ నీరు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇదొకటి ముఖ్యంగా గమనించుకోవాలి. ఏజెన్సీ ప్రాంతం రైతు సోదరులకి ఇక్కడ మనకి తేలికపాటి నేలలు ఎక్కువ కాబట్టి ఈ జాగ్రత్త తీసుకోవాలి. ఇక అన్నిటికన్నా మించి మనము గనక ఇప్పుడు మొదలుపెట్టుకొని నీరు వచ్చే సమయానికి గనక నారు పోసుకోదలుచుకున్నట్లయితే మధ్యకాలిక రకాలు కానీ లేదంటే స్వల్పకాలిక రకాలు కానీ ఎంచుకోవాల్సిందే. దీర్ఘకాలిక రకాలకు పోనే పోకూడదు. మరి మన ప్రాంతంలో ఏ రకాలు ఎంచుకోవాలనేది మన దగ్గరలో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు కానీ లేకపోతే ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు కానీ లేకపోతే మనకి పరిశోధనా కేంద్రాలు ఉన్నాయి. మనకి చింతపల్లిలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఉంది, అలాగే శ్రీకాకుళం జిల్లాలో రాగోల్లో ఈ వరి మీద ఎక్కువ పరిశోధనలు జరుగుతూ ఉంటాయి. అక్కడున్నటువంటి శాస్త్రవేత్తలను కానీ లేకపోతే ఏరువాక కేంద్రాలు ప్రతి జిల్లాకు ఉన్నాయి. ఆ శాస్త్రవేత్తలను కానీ ఆమదలవలసలో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రంలో కానీ, కొండంపూడిలో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రంలో కానీ, రస్తకుంట బాయిలో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రంలో కానీ మనము సంబంధిత అధికారులని శాస్త్రవేత్తలను అడగాలి. అలాగే

0: అనకాపల్లిలో మనకి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఉంది, అక్కడ పరిశోధనలు జరుగుతూ ఉంటాయి. అలాగే హరిపురంలో బీసీటీ కృషి విజ్ఞాన కేంద్రం ఉంది, అక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తల సహాయంతో కూడా మనం అవగాహన పొందొచ్చు. ఇలా దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులను కానీ ఈ పరిశోధనా కేంద్రాల అధికారులను కానీ శాస్త్రవేత్తలను కానీ సంప్రదించినట్లయితే సమస్యలు వచ్చినప్పుడు సమస్యలను పరిష్కరించుకోవడానికి సులువుగా ఉంటుంది. ఇక నారుమడి పోసుకోవడానికి సమయం లేకపోతే మనము డ్రమ్ సీడర్తో కనుక విత్తనం వేసుకున్నట్లయితే వరుసల్లో విత్తనం పడుతుంది, మధ్యలో కలుపు తీసుకోవడం రోటోవీటర్ లాంటి వాటిని వాడుకున్నట్లయితే మనకి ఆ కలుపు కూడా భూమిలో కలిసింది కాబట్టి సేంద్రియ పదార్థం కలుస్తుంది, నీరుని పట్టుకునేటువంటి శక్తి పెరుగుతుంది. కాబట్టి నారుని పోసుకునే ముందు ఇవన్నీ ఆలోచించుకోవాలి. అలాగే నాట్లు వేసేటప్పుడు కూడా ఇందాక మనం అనుకున్నటువంటి మాటలన్నీ జాగ్రత్తగా గమనించుకోవాలి. నేల ఆరోగ్యం బాగుంటే మనకి ఎప్పుడైనా పంట బాగా వస్తుంది. సేంద్రియ పదార్థం ఏదో రకంగా మనం నేలకు కలపడం అనేది చాలా చాలా అవసరం. మరొక ముఖ్యమైన విషయం, మనము నాట్లు వేసుకునేటప్పుడు నేల చదరంగా ఉండేలాగా ఉండాలి. నీరు పెట్టినప్పుడు అక్కడ ఆగి ఇంకో చోట తక్కువైపోయి ఈ పరిస్థితులు లేకుండా ఉండాలంటే లేజర్ పరికరంతో గనక మనము బాగా భూమిని చదరం చేసుకుంటే, లెవెల్ చేసుకుంటే మనకి నాట్లు పడ్డ తర్వాత నీరు పెట్టుకోవటం చాలా సులువైంది. నీరు కూడా తక్కువ నీటితోటి భూమి అంతా ఒకటేసారి తడిచేలాగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని మనం గనక నాట్లు వేసుకున్నట్లయితే మంచిది. నాట్లు వేసుకునే ముందు నారు మొక్కల కొసలు తుంచేస్తే కాండందలచ పురుగు గుడ్లన్నీ కూడా నాశనం చేసినట్లు అవుతాయి. పంట మొదటి దశలో ఏ సమస్య రాకుండా, ముఖ్యంగా కాండందలచ పురుగు సమస్య రాకుండా పంటను కాపాడుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇవి ముఖ్యంగా నాట్లు సంబంధించి రైతులు గమనించాల్సింది. వరిలో
1: రాగల 24 గంటల వరకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లా ప్రాంతాలు, యానాం ప్రాంతపు రైతులకు, మత్స్యకారులకు వాతావరణ సమాచారం. చెప్పుకోదగిన విశేషం ఏం లేదు. పొలం పనులు విన్నారు.

పోలవరం ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయనున్నామని తెలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో నాణ్యమైన విద్యుత్తు సరఫరా, సాగునీటి సౌకర్యాల మెరుగుదలకు చర్యలు తీసుకుంటున్నామన్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెలవారీ ఆర్థిక నివేదిక రూపొందించనుందని వెల్లడించిన మంత్రి కొలుసు పార్థసారథి. ఆంధ్రప్రదేశ్లోని 3 గ్రీన్ఫీల్డ్ పోర్టుల విస్తరణ కోసం భూసేకరణకు పరిపాలన అనుమతులు మంజూరు చేసిన రాష్ట ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పోలవరం పర్యాటక అభివృద్ది ప్రణాళికపై

0: ఆంధ్రప్రదేశ్లోని 3 గ్రీన్ఫీల్డ్ పోర్టుల విస్తరణ కోసం భూసేకరణకు పరిపాలన అనుమతులు మంజూరు చేసిన రాష్ట ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పోలవరం పర్యాటక అభివృద్ది ప్రణాళికపై గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్ రూపకల్పన, స్పిల్వే సుందరీకరణ, సాహస క్రీడా పర్యాటకం, వాటర్ స్పోర్ట్స్ వంటి అంశాల అభివృద్దికి సంబంధించిన ప్రణాళికలు సిద్దం చేయాలని సూచించారు. ప్రాజెక్టు పనులతో పాటు పర్యాటక అభివృద్ది పనులను కూడా చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తెలంగాణలో నాణ్యమైన విద్యుత్ సరఫరా, సాగునీటి సౌకర్యాల మెరుగుదలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం జూలకల్లో 4 విద్యుత్ ఉప కేంద్రాలను ప్రారంభించిన ఆయన ఎర్రవల్లిలో విద్యుత్ ఉప కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెల 12 విద్యుత్ ఉప కేంద్రాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. విద్యుత్తు శాఖలో అంబులెన్సు సేవలను ప్రారంభించడం ద్వారా అత్యవసర సేవలను మరింత బలోపేతం చేశామని పేర్కొన్నారు. ఢిల్లీలో జరుగుతున్న భారత్ టెక్స్ 2026 అంతర్జాతీయ వస్త్ర ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్ లేపాక్షి స్టాల్ను కేంద్ర జౌళీశాఖ మంత్రి గిరిరాజు సింగ్ నిన్న ప్రారంభించారు. స్టాల్లో ప్రదర్శించిన శ్రీకాళహస్తి పెన్ కలంకారీ, మచిలీపట్నం బ్లాక్ ప్రింట్ కలంకారీ, నర్సాపురం అల్లికలు, ఏలూరు తివాచి వంటి సాంప్రదాయ ఉత్పత్తులను పరిశీలించిన కేంద్రమంత్రి తెలుగు కళాకారుల ప్రతిభను అభినందించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళల అభివృద్ది సంస్థ చైర్మన్ పి హరిప్రసాద్ మాట్లాడుతూ, భారత్ టెక్స్ 2026 ద్వారా రాష్ట్ర చేనేత హస్తకళ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెలవారీ ఆర్థిక నివేదిక రూపొందించే విధానాన్ని ప్రారంభించిందని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. అమరావతిలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ నివేదిక ద్వారా ప్రభుత్వ శాఖల పనితీరు, అభివృద్ది కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న సేవలను ప్రతి నెలా సమీక్షిస్తామని చెప్పారు. ప్రజాకేంద్రిత పరిపాలన, పారదర్శక వ్యవస్థలు, క్షేత్రస్థాయి పర్యవేక్షణ ద్వారా పాలన అందించే రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలియజేస్తూ,
1: డేటా డ్రివెన్ గవర్నెన్స్ ద్వారా రియల్ టైమ్ రిజల్ట్స్, రియల్ టైమ్ ప్రజల సమస్యల్ని పరిష్కరించే విధంగా పరిపాలన చేయాలని చెప్పేసి అధికారులకి మంత్రులకి సూచనలు చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తామన్నాను. ప్రతి నెల ఈ మంత్లీ ఎకనమిక్ రిపోర్ట్ మీద సమీక్ష చేసి ప్రతి నెల కూడా మన టార్గెట్స్ ని ఫిక్స్ చేసుకుని ముందుకు వెళ్లాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు మరి సూచన చేశారని చెప్పేసి మనవి చేస్తాను. ఈ వీటి ద్వారా మరి రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యని పూర్తిగా నిర్మూలించడానికి కానివ్వండి, వ్యవసాయ రంగం అన్ని రంగాల ప్రజలు కూడా మెరుగుపడటం కోసం మరి ఈ సూచనలు చేశారని చెప్పేసి మనం చేస్తాను.
0: ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఈఎస్ఐ ఆసుపత్రిని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ దృశ్య మాధ్యమం విధానంలో ఢిల్లీ నుంచి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సుమారు 75 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ఆసుపత్రి ద్వారా రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయని తెలిపారు. చిత్తూరు, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో కూడా కొత్త ఈఎస్ఐ ఆసుపత్రులను నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని 3 గ్రీన్ఫీల్డ్ పోర్టుల 2 దశ విస్తరణ కోసం భూసేకరణకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసినట్లు పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అమరావతిలో ఆయన నిన్న మాట్లాడుతూ, రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం పోర్టుల అభివృద్దిలో భాగంగా మొత్తం 6,248 ఎకరాలకు పైగా భూసేకరణ కోసం సుమారు 1,638 కోట్ల నిధులకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టులతో పోర్టుల సామర్థ్యం పెరుగుతుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ఇవాళ ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ దేవపట్ల మనోహర్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అంటే ఏంటండి, ఉచితంగాను అందులోను షార్ట్ టర్మ్ అంటే స్వల్పకాలికమైనటువంటి శిక్షణలు ఇస్తారు ఇందులో.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

0: ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటు బస్సు యజమానుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చూపిన చొరవకు విజయవాడలో నిర్వహించిన కృతజ్ఞత సభలో రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నిన్న పాల్గొన్నారు. ప్రజలకు నాణ్యమైన సురక్షితమైన రవాణా సేవలు అందించేందుకు దశలవారీగా విద్యుత్తు బస్సులను అందుబాటులోకి తీసుకువస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
1: పరిస్థితుల అనుగుణంగా ఈవీ వెహికల్స్ కొనుగోలు జరుగుతా ఉంది. ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి కూడా ఇప్పటికీ 750 బస్సులు కొనుగోలు చేయడం జరిగింది. అవి రేపు జూలై ఈ నెల ఆఖరిలోనే ఏపీఎస్ఆర్టీసీ ఫ్లీట్ కి ఈవీ బస్సులు రాబోతున్నాయి. అలాగే 500 సిఎన్జి బస్సులు కొనుగోలు కూడా జరిగింది. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏపీఎస్ఆర్టీసీని బలోపేతం చేయడం. దానిలో భాగంగానే 2031 సంవత్సరాన్ని టార్గెట్ గా పట్టుకుని 8500 బస్సులు కొనుగోలు చేసేదానికి కూడా ప్రభుత్వం యొక్క ప్రతిపాదనలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఆ దిశగా ముందుకెళ్తాం.
0: మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముద్రగడ పద్మనాభం నిన్న సాయంత్రం కన్నుమూశారు. ఆయన వయస్సు 73 సంవత్సరాలు. కాపు ఉద్యమ నేతగా ప్రసిద్ది చెందిన ముద్రగడ పద్మనాభం 1953 జనవరి 22న ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించారు. 4 సార్లు శాసనసభ్యుడిగా, 1 సారి పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయ్యారు. పద్మనాభం మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, భారత రాష్ట సమితి అధ్యకులు కె చంద్రశేఖరరావుతో పాటు పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణలో కోర్ అర్బన్ రీజియన్ క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల విధి విధానాలను త్వరలో ప్రకటిస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ నెల 20న తక్కువ ఆదాయ వర్గం ఎల్ఐజి గృహాల నిర్మాణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించనున్న నేపథ్యంలో సంబంధిత అధికారులతో హైదరాబాదులో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తొలిదశలో ప్రతి నియోజకవర్గానికి 500 నుంచి 1000 వరకు ఎల్ఐజి గృహాలను కేటాయించనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 43,30,000 మంది విద్యార్థులకు ఈ రోజు నుంచి కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించిన 2,50,000 మంది విద్యార్థులకు ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేస్తామని వెల్లడించారు. చిన్న వయసులోనే కంటి సమస్యలను గుర్తించి చికిత్స అందించడం ద్వారా విద్యార్థుల చదువు, ఏకాగ్రత, మానసిక వికాసం మెరుగుపడుతుందని మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపు ఆవరణంలో వాయువ్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే 3 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి ఏడాది జులై 15న ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. యువతలో నైపుణ్యాలను పెంపొందించి వారిని సమర్థులైన ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయనున్నామని తెలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో నాణ్యమైన విద్యుత్తు సరఫరా, సాగునీటి సౌకర్యాల మెరుగుదలకు చర్యలు తీసుకుంటున్నామన్న ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెల నెలవారీ ఆర్థిక నివేదిక రూపొందించనుందని వెల్లడించిన మంత్రి కొలసు పార్థసారథి. ఆంధ్రప్రదేశ్లోని 3 గ్రీన్ఫీల్డ్ పోర్టుల విస్తరణ కోసం భూసేకరణకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసిన రాష్ట ప్రభుత్వం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝా. అథ వార్తాః. భారత బ్రిటేన్ దేశయోః మధ్యే వ్యాపక ఆర్థిక వ్యాపార సంధిః అద్య ప్రవర్తతే. తేన సహ సామాజిక సురక్షా సంధిరపి యా డిసిసి ఇది ద్విగుణ అంశదాన సంధిః నామ్నా ప్రసిద్ధః క్రియాన్వితో జాతః. అనేన బ్రిటేన్ దేశే కార్యరతేభ్యః భారతీయ వ్యావసాయికేభ్యః కార్యవ

సందర్భంగా విశేషాలు. అనంతరం వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అల్లూరి సీతారామరాజు జిల్లా మలేరియా అధికారిని శ్రీమతి ఎం తులసి గారు ఇచ్చే సూచనలు. పుష్పాంజలి, సమాచారవాణి. పల్నాడు జిల్లా సమాచార లేఖ 8:30 శ్రీ కె శ్రీను అందిస్తారు. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమం. అన్నవరపు రామస్వామి గారి వయోలిన్ వాదనం, కొమండూరు కృష్ణమాచారి గారి సహకార వయోలిన్, ముళ్ళపూడి శ్రీరామమూర్తి గారి మృదంగం. పాటల పల్లకి 8:59, 10:00 ప్రత్యేక కార్యక్రమం. ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవంపై డి మనోహర్ గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, వారు అందించే విశేషాలు. పరిచయకర్త రావల సాయి గిరీష్ గారు. తరువాత పాటల పల్లకి 11:00 మధురిమ, 12:10 మధుమంజరి, 12:40 కార్మికుల కార్యక్రమం. పోషకాహారం ప్రాధాన్యం, పోషకాహార నిపుణులు డాక్టర్ రమ్య సదరంగ్ గారితో శ్రీమతి కె ఇందిర గారు జరిపిన పరిచయ కార్యక్రమం.

1 గంట 30 నిమిషాలకు మహిళావాణి హలో బాగున్నారా, 5 గంటల 30 నిమిషాలకు సంధ్యారాగాలు, 6 గంటల 30 నిమిషాలకు సాయం సమీరం, 7 గంటల 15 నిమిషాలకు బల్లిసేమలు, చౌడు నేలల పునరుద్ధరణ, పంటల సాగులో జాగ్రత్తలు, ఆమదాలస పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ బి జ్యోతిబసు గారి సూచనలు సలహాలు. రాత్రి 8 గంటల 15 నిమిషాలకు ఒడిషా రాష్ట్రంలో ఈ ఏడాది ఇదే నెల 16వ తేదీ అంటే రేపు జరగబోయి జగన్నాథస్వామి వార్షిక రథయాత్ర విశేషాల ఆరంభ సంరంభ ప్రస్తావన. రాత్రి 9 గంటల 30 నిమిషాలకు స్వరమాలిక, 10 గంటలకు రాగం తానం పల్లవి అనుసంధాన శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం, అనంతరం 10 గంటల 45 నిమిషాలకు ఆపాత మధురాలు. ఇవి ఈనాటి ప్రసార విశేషాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7 గంటల 4 నిమిషాల 14 సెకండ్లు. కొంచెంసేపట్లో జాతీయ వార్తలు తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుండి రిలీజ్.

0: స్పెయిన్ ఫ్రాన్స్ని ఓడించి ఫైనల్కి చేరుకుంది. పశ్చిమాసియాలో చోటు చేసుకుంటున్న పరిణామాలను తాము నిశితంగా గమనిస్తున్నామని ప్రభుత్వం తెలియజేసింది. హార్మోస్ జలసంధి ద్వారా సురక్షితమైన ఆటంకాలు లేని నౌకాయానం వాణిజ్య ప్రయాణాలు సాగాలని మన దేశం మరోసారి పిలుపునిచ్చింది. నిన్న న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల ఆర్థిక ఇంధన భద్రత ఉండేలా చూసేందుకు ఇది అత్యంత కీలకం అన్నారు. ఇరాన్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ను పిలిపించిన అనంతరం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేస్తుందని రణధీర్ జైస్వాల్ చెప్పారు. భారత్ తన తీవ్ర ఆందోళనను ఇరాన్కు తెలియజేస్తుందని, అక్కడ జరుగుతున్న పరిణామాలను తీవ్రంగా ఖండించిందని జైస్వాల్ చెప్పారు. ఇరాన్ దాడుల్లో ఒక భారతీయుడు మరణించాడని, పలువురు భారతీయ పౌరులు గాయపడ్డారని, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆయన వెల్లడించారు. ఈ దాడులను వీలైనంత త్వరగా నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ, ఈ విషయంపై ఇరాన్ వైఖరి పట్ల భారత్ తన తీవ్ర నిరసన వ్యక్తం చేస్తుందని రణధీర్ జైస్వాల్ చెప్పారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న నిరసనలపై ఒక ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, పీవోజేకేలో జరుగుతున్న నిరసనలు దశాబ్దాలుగా పాకిస్తాన్ సాగిస్తున్న క్రమబద్ధమైన దోపిడీ, ప్రాథమిక హక్కుల నిరాకరణ, దాని అక్రమ బలవంతపు ఆక్రమణలో ఉన్న ప్రాంతాల్లో జరుగుతున్న పరిపాలనాపరమైన అణచివేత ప్రత్యేక పరిణామమేనని చెప్పారు.
1: पाकिस्तान अधिकृत जम्मू कश्मीर में चल रहे विरोध प्रदर्शन, दशकों से चल रहे शोषण, मौलिक अधिकारों का हनन और प्रशासनिक उत्पीड़न का सीधा परिणाम है और प्रमाण भी है. स्थानीय आबादी की जायज शिकायतों को समाधान करने के बजाय वहां का प्रशासन, वहां का सरकार ने अत्यधिक पुलिस क्रूरता का सहारा लिया है. इसमें असहाय लोग, जिसमें महिलाएं भी हैं और बच्चे भी हैं, उनके खिलाफ कार्रवाई की गई है और निहत्थे नागरिक के खिलाफ घातक बल का प्रयोग करना भी शामिल है, जिसके परिणाम स्वरूप
0: పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో స్థానిక ప్రజల సహేతుకమైన ఫిర్యాదులను పరిష్కరించడానికి బదులుగా పాకిస్తాన్ ప్రభుత్వం అత్యంత క్రూరమైన పోలీస్ బలప్రయోగం చేస్తోందని, నిరాయుధ పౌరులపై ప్రాణాంతక శక్తిని ఉపయోగించిందని, దీనివల్ల అనేక మరణాలు సంభవించాయని రణధీర్ జైస్వాల్ అన్నారు. ఈ అరాచకాలు దురాగతాలకు పాకిస్తాన్ పూర్తిగా బాధ్యతలు చేయాలని మన దేశం అంతర్జాతీయ సమాజం నుంచి ఆశిస్తోందని కూడా విదేశాంగ ప్రతినిధి చెప్పారు. ఇదిలా ఉండగా, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని రవాలా కోట్ ఈద్గా మైదానంలో వందలాది మంది పాఠశాల విద్యార్థులు తమ ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో కలిసి యూనిఫామ్ల్లో తరలివచ్చి ఆక్రమిత ప్రాంతంలో పాకిస్తాన్ సైన్యం సాగిస్తున్న అణచివేతను తీవ్రంగా ఖండించారు. పాఠశాల విద్యార్థులు నిన్న భారీ సంఖ్యలో తరలివచ్చి శాంతికి చిహ్నంగా తెల్ల జెండా లోపుతూ అంతర్జాతీయ మీడియా మాకు కవరేజ్ ఇవ్వాలి అని రాసి ఉన్న బ్యానర్లు ప్రదర్శిస్తూ పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాకిస్తాన్ దళాలు జరిపిన క్రూరమైన అణచివేత చర్యల్లో డజన్ల కొద్దీ పౌరులు మరణించారని, గాయపడ్డారని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఆ ప్రాంతంలో ప్రస్తుతం కఠినమైన దిగ్బంధనం, కర్ఫ్యూ, పూర్తి బ్లాక్అవుట్ ఉన్నప్పటికీ జమ్మూ కాశ్మీర్ ఆక్రమిత ప్రాంతంలో జరుగుతున్న నిరసనలు పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతానికి మధ్య అనేక దశాబ్దాలుగా ఉన్న ఉద్రిక్తతను మరోసారి తెరపైకి తీసుకొచ్చాయి. క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజ బ్లాకుల 8వ విడత వేలాన్ని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. 9 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 20 క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజ బ్లాకులు ఇందులో ఉన్నాయని, వీటిలో కొత్తగా గుర్తించిన 13 బ్లాకులతో పాటు రెండవ ప్రయత్నం కింద ఆఫర్ చేస్తున్న 7 బ్లాకులు కూడా ఉన్నాయని గనుల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మాలిబ్డినమ్, గ్రాఫైట్, గ్లాకోనైట్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, టైటానియం, టంగ్స్టన్, పొటాష్, లిథియం, సెసియం, రుబీడియం ఈ క్రిటికల్ మినరల్స్లో ఉన్నాయి. స్వచ్ఛమైన ఇంధనం, అధునాతన తయారీ రంగం, ఎరువులు, రక్షణ, ఇతర వ్యూహాత్మక రంగాలకు ఈ ఖనిజాలు ఎంతో కీలకమైనవి. ఇప్పటి వరకు 7 విడతల వేలం పూర్తి కాగా మంత్రిత్వ శాఖ మొత్తం 88 కీలక వ్యూహాత్మక ఖనిజ బ్లాకుల్లో 56 బ్లాకులను విజయవంతంగా వేలం వేసి 63% పైగా విజయవంతమైన రేటు సాధించింది. వరుస వేలం రౌండ్లలో పరిశ్రమల నుంచి లభించిన స్పందన, ప్రభుత్వం ప్రవేశపెట్టిన పారదర్శక పోటీతత్వ మార్కెట్ ఆధారిత వేలం విధానంపై పెట్టుబడిదారుల్లో పెరుగుతున్న నమ్మకాన్ని ఈ వేలం ప్రతిబింబిస్తోందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత ప్రజాస్వామ్య

0: తత్వానికి జాతీయ సమగ్రతకు రాజ్యాంగమే పునాది అని, అదే సమయంలో మారుతున్న కాలానికి అనుగుణంగా దేశ అవసరాలు తీర్చేందుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉందని చెప్పారు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ చెప్పారు. న్యూఢిల్లీలో ద వాయిస్ ఆఫ్ జస్టిస్ జస్టిస్ గవాయ్ స్పీక్స్ అనే పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ ఉపరాష్ట్రపతి మాట్లాడారు. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ప్రసంగాలు, ఉపన్యాసాలు, ఆలోచనల సంకలనంగా ఈ పుస్తకాన్ని ప్రచురించారు. అనుభవం, రాజ్యాంగ క్రమశిక్షణ, ప్రజా బాధ్యతలతో కూడిన న్యాయపరమైన ఆలోచనలను ప్రతిబింబించే ఒక ముఖ్యమైన రాజ్యాంగ పత్రంగా ఈ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి అభివర్ణించారు. రాజ్యాంగ బద్ధత, చట్టబద్ధమైన పాలన, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య పరిపాలనపై విలువైన అంతర్దృష్టిని ఈ పుస్తకం అందిస్తుందని, రాజ్యాంగ చర్చలను, చట్టపరమైన విద్వత్తును మరింత బలోపేతం చేస్తుందని ఉపరాష్ట్రపతి అన్నారు.
1: This publication is much more than a compilation of speeches and reflections. It is an important constitutional and institutional document reflecting judicial thought shaped by experience, constitutional discipline and public responsibility. The title The Voice of Justice is particularly meaningful because justice in a constitutional democracy is ultimately sustained by reason, fairness, restraint and institutional trust.
0: జలశక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోని తాగునీరు పారిశుద్ధ్య విభాగం 10వ సంచిక డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ పేయజల్ సంవాద్ కార్యక్రమాన్ని నిర్వహించింది. సామాజిక భాగస్వామ్యం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో స్థిరమైన తాగునీటి సరఫరా వ్యవస్థను బలోపేతం చేసేందుకు జలజీవన్ మిషన్ 2.0 అమలును వేగవంతం చేయడంపైన ఈ కార్యక్రమంలో చర్చించారు. నీటి సరఫరా సేవల గురించి వివరిస్తూ ఆ విభాగం కార్యదర్శి అశోక్ కేకేమినా, జల్ సేవ అంకళన్ కింద దేశవ్యాప్తంగా ఇప్పటికే 100,000కు పైగా పనులను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థల నిర్వహణ పర్యవేక్షణతో పాటు ఈ మిషన్ కింద సృష్టించిన ఆస్తుల బాధ్యతను ఇకపై గ్రామ పంచాయతీలు, గ్రామ నీటి పారిశుద్ధ్య కమిటీలు చూసుకోవాలని ఆయన చెప్పారు. భారతీయ సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్ మెనన్ నిన్న రాత్రి భారత కాలమానం ప్రకారం 8:17 రష్యాకు చెందిన సోయూస్ MS-29 వ్యోమనౌక ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి దూసుకువెళ్లారు. శాస్త్రీయ పరిశోధనలు, సాంకేతిక ప్రదర్శనలపై దృష్టి సారించే లక్ష్యంతో 8 నెలల సుదీర్ఘ మిషన్లో భాగంగా ఆయన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో బస చేస్తారు. స్పెయిన్ ఫీఫా ప్రపంచకప్ 2026 ఫైనల్లోకి దూసుకువెళ్ళింది. నిన్న రాత్రి అమెరికాలోని టెక్సస్లో డల్లస్ స్టేడియంలో జరిగిన మొదటి సెమీఫైనల్లో ఫ్రాన్స్పై 2-0 తేడాతో ఘన విజయం సాధించింది. తమ మొదటి ప్రపంచ కప్ ట్రోఫీ గెలుచుకున్న 16 ఏళ్ల తర్వాత లా రోజా అని పిలిచే స్పెయిన్ జట్టు ఆదివారం రాత్రి న్యూజెర్సీలోని మెట్లైఫ్ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా లేదా ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ రాత్రి అట్లాంటాలో మరో సెమీఫైనల్ 4లో కితన్సారి ఛాంపియన్ అర్జెంటీనా ఇంగ్లాండ్తో తలపడుతుంది. బర్మింగ్హామ్లో నెట్బెక్స్టన్లో నిన్న రాత్రి జరిగిన 3 మ్యాచ్ల సిరీస్లోని మొదటి వన్డే ఇంటర్నేషనల్లో భారత్ ఇంగ్లాండ్ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో T20 టెస్టుల తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో తమ ఓటముల పరంపరకు తెరదించుతూ భారత జట్టు సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే రేపు కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్లో జరుగుతుంది. విశేషాలు మరొకసారి. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనను మన దేశం ఖండించింది. క్రిటికల్ వ్యూహాత్మ ఖనిజాల వేలం 8వ విడతను కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో స్పెయిన్ ఫ్రాన్స్ని 2-0 తేడాతో ఓడించి ఫైనల్కి చేరుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.

0: ఉదయ సమీరాల కార్యక్రమంలో నేటి మాట. కార్యక్రమంలో నేటి మాట తొలి అంశం స్వాతంత్ర సమరయోధురాలు దుర్గాబాయి దేశ్ముఖ్ గారి జయంతి సందర్భంగా జీవిత విశేషాలు. 1909 ఇదే నెల 15వ తేదీ జన్మించారు భారత స్వాతంత్ర సమరయోధురాలు. రాజమహేంద్రవరంలో దుర్గాబాయి దేశ్ముఖ్ గారు చెన్నై హైదరాబాద్లో ఆంధ్ర మహిళా సభలో ఆమె స్థాపించారు. భారతదేశ రాజ్యాంగ సభ ప్రణాళిక సంఘం సభ్యురాలు. భారతదేశంలో సామాజిక సేవా మాతృమూర్తిగా ఆమెకు పేరు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ ఎడ్యుకేషన్కు మొదటి చైర్పర్సన్. న్యాయవాది, సంఘసేవ చేశారు. సిడి దేశ్ముఖ్ గారి భాగస్వామి. తండ్రి రామారావు, తల్లి కృష్ణవేణమ్మ. 1981 మే 9న దివంగతురాలయ్యారు దుర్గాబాయి దేశ్ముఖ్. నేటి మాటలో రెండవ అంశం చేబియ్యం సోదెమ్మ గారి జయంతి రోజు. భీమవరంలో పుట్టారు. 1895 చివుకుల సూర్యనారాయణ గారు తండ్రి గారు, భర్త సోమయ్య గారు. పోలవరం గ్రామంలో సురాజ్యాశ్రమ స్థాపన, గిరిజనులకు అక్షరాస్యత పెంపు, ఖాదీ ప్రచారానికి దశాబ్దం పాటు దంపతులు కృషి చేశారు. 1920 నుండి 1921 వరకు సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. చేబియ్యం సోదెమ్మ గారు సంఘ సేవికగా కీర్తి ప్రతిష్టలు ఆర్జించారు. నేటి మాటలో మూడవ అంశం సుప్రసిద్ధ రాజకీయవేత్త, ఆదర్శ నాయకులు కుమారస్వామి కామరాజ్ వారి జయంతి రోజు. 1903 ఇదే నెల ఇదే తేదీని జన్మించారు. భారతరత్న పురస్కార గ్రహీత, కామరాజ్ నాడార్ పోరాట యోధుడు, సంఘ సంస్కర్త. సామాజిక సంక్షేమలో తన జీవితాన్ని వెచ్చించి 1975 అక్టోబర్ 2 ఏట చెన్నైలో దివంగతులయ్యారు. నేటి మాట విశేషాలు ఇవి. వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అల్లూరి సీతారామరాజు జిల్లా మలేరియా అధికారిని శ్రీమతి ఎం తులసి గారి సూచనలు.
1: ప్రతి సంవత్సరం కూడా మనకి పర్టికులర్గా జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వరకు కూడా సీజనల్ వ్యాధులు అనేవి చాలా ఎక్కువగా ప్రబలుతూ ఉంటాయి. సో ఈ సీజనల్ డిసీజెస్లో మొదటగా మనం మాట్లాడుకునే వ్యాధి మలేరియా, అలానే తర్వాత

డెంగీ, చికన్ గునియా, ఫైలేరియా డిసీజెస్ అంటే బోదకాలు, అలాగే జపనీస్ ఎన్సెఫలైటిస్ అంటే మెదడువాపు వ్యాధి. ఈ 5 రకాలైనటువంటి వ్యాధులు దోమకాటు ద్వారానే ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి జరుగుతుంది. సో దోమకాటు ద్వారా వచ్చే ఈ వ్యాధులన్నీ కూడా సీజనల్ డిసీజెస్లో చేర్చడం జరిగింది, లేదా కమ్యూనికబుల్ డిసీజెస్ అని అంటాం. ఎందుకు అని అంటే ఇది కమ్యూనిటీలోనే స్ప్రెడ్ అవుతుంది ఒకరి నుంచి ఒకరికి. ఎప్పుడైతే మనం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటామో ప్రాపర్గా, అలానే జాగ్రత్తలతో పాటుగా వ్యాధి లక్షణాలు కూడా తెలుసుకొని వెంటనే వ్యాధికి తగినటువంటి చికిత్సలు చేసుకోవడం ద్వారా మనందరం కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ కూడా మన ఇంటి చుట్టుపక్కల ఉండే నీటి ఆవాసాలను ఎక్కడైతే ఉంటాయో అవన్నీ ఎప్పటికప్పుడు ఖాళీ చేసుకుంటూ శుభ్రపరచుకుంటూ ఉండాలి. సో ఈ సీజన్లో ఎక్కువగా వచ్చే వ్యాధుల్లో మొట్టమొదటిగా కనిపించే వ్యాధి మనకి మలేరియా. ఇది ఎలా వస్తుందనేది తెలుసుకుందాం. ఎక్కడైతే వర్షపు నీటి నిల్వలు ఎక్కువగా ఉంటాయో, అలానే చెరువులు, నీటి కుంటలు చిన్న చిన్నగా, అలాగే మన ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనటువంటి లోతట్టు ప్రాంతాలు కానీ ఉన్నట్లయితే వర్షపు నీరు ఎక్కువగా గుమ్ముకోవటం, అలాగే ట్రీ హోల్స్ అంటే చెట్లు యొక్క తొర్రల్లోని లీఫ్ యాక్సిల్స్, చెట్టు యొక్క అడుగు భాగంలోనే ఎక్కడైతే నీటి నిల్వలు ఉంటాయో అక్కడ ఎక్కువగా గుర్రపుడెక్కలు ఉండే ప్రాంతంలో ఈ మలేరియాని కలుగజేసే అనాఫిలస్ అనే దోమలు అనేవి ఎక్కువగా వృద్ధి చెందుతూ ఉంటాయి. ఈ నీటి నిల్వ ప్రాంతాలు ఎప్పటికప్పుడు మనము ఖాళీ చేసుకునేలాగా, నీటి నిల్వ లేకుండా కానీ చేసుకోగలిగినట్లయితే ఈ ఆడ అనాఫిలస్ దోమ యొక్క వృద్ధి ఆగిపోతుంది. దాని ద్వారా మలేరియా వ్యాధి అనేది ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే అవకాశం తగ్గిపోతుంది. సో ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు చెప్పిన నీటి ఆవాసాలను గుర్తుపెట్టుకుంటూ ప్రతి శుక్రవారం ఒకసారి లేదా వారంకి 2 రోజులు ఈ వర్షాకాలంలో ఎక్కడ వర్షపు నీరు నీటి నిల్వలు లేకుండా జాగ్రత్తలు పడాలి. ఒకవేళ ఎక్కువ అయిందనుకోండి, ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ప్రతి చోట నీటి నిల్వలు ఉన్నాయి, అయితే మేము ఖాళీ చేయకపోతే ఏం జరుగుతుంది అనేది అందరికీ ఒక అనుమానం వచ్చే అవకాశం ఉంది. సో ఈ నీటి నిల్వలు వారంకి ఒక రోజు కానీ ఖాళీ చేసుకోకపోతే ఏం జరుగుతుంది అంటే, ప్రతి జీవి తన యొక్క నెక్స్ట్ తరాన్ని ఒక గుడ్డు రూపంలో కానీ ఒక జీవి రూపంలో కానీ సంతతిని పెంచుకోవడం జరుగుతుంది. దోమ అయితే మాత్రం మనకి దోమ గుడ్డు ద్వారానే తర్వాత సంతతిని అభివృద్ధి చెందుతూ ఉంటుంది. సో మొదటగా దోమ తన జీవిత కాలంలో ముందు గుడ్డుగా ప్రారంభిస్తుంది. సో గుడ్డు తర్వాత లార్వా అంటాము మేమైతే, మీరైతే తోక పురుగులు అని అంటారు. ఈ లార్వా అనేది మొదటి దశ, 2వ దశ, 3వ దశ, అలా 4వ దశ అంటే 4-5 రోజుల్లో గుడ్డు నుంచి లార్వాగా మారుతుంది. లార్వా తర్వాత అది ప్యూపాగా మారుతుంది. ప్యూపా తర్వాత 1 రోజు 2 రోజుల వ్యవధిలో వెంటనే రెక్కలు ఉన్నటువంటి ఎగిరే దోమగా మారుతుంది. సో దోమ దాని జీవితకాలంలో 4 దశల్లో అంటే గుడ్డు, లార్వా, ప్యూపా అండ్ అడల్ట్ అభివృద్ధి చెందినటువంటి దోమ, ఈ 4 దశల్లో 3 దశలు గుడ్డు, లార్వా, ప్యూపా, ఈ 3 దశల్లో కూడా నీటిలోనే నిల్వ ఉంటుంది, నీటిలోనే వృద్ధిని కొనసాగిస్తుంది. దోమల ద్వారా వచ్చే వ్యాధులు తగ్గిపోవాలి అంటే ఖచ్చితంగా ఈ 3 దశల్ని మనం దోమకి ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందే అవకాశం లేకుండా చంపుతూ ఉండాలి. సో దీనికే మనము ఫ్రైడే డ్రైడే అని అన్నాం. ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఎక్కడైతే ఉంటాయో వాటిలో నీటి నిల్వలు లేకుండా వారంకి ఒకసారి లేదా 10 రోజులకు ఒకసారి ఖాళీ చేసుకునేలాగా ఏర్పాట్లు చేసుకోవాలి. అదే నీటి కుండీలు కానీ అయితే పైన అటువంటి మూతలు పెట్టుకోవాలి. అలాగే మన సెప్టిక్ ట్యాంక్ ఉన్నటువంటి వెంట పైప్స్ ఏవైతే ఉంటాయో వాటికి నైలాన్ మెష్ ఒకటి పెట్టుకోవాలి. ఈ రకంగా దోమలు పెరగకుండా చూసుకున్నట్లయితే మలేరియా రాకుండా ఉంటుంది. సో మలేరియా వచ్చింది అనుకోండి, వ్యాధి లక్షణాలు ఎలా గుర్తించాలి? సో మలేరియా వచ్చిన తర్వాత వ్యాధి లక్షణాలు మొదటిగా చలి జ్వరంతో కూడినటువంటి జ్వరము, రిపీటెడ్గా 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి జ్వరం విడిచిపెట్టి రావడము, చలితో కూడినటువంటి జ్వరం రావడం మొదటి లక్షణం మలేరియాకి. 2వ లక్షణం ఏంటి? తీవ్రంగా ఉన్నటువంటి తలనొప్పి రావటం. 3వ లక్షణం ఏంటి? ఒళ్ళు నొప్పులు రావటం. 4వ లక్షణం ఏంటి? చిన్నపిల్లలు అలాగే యాంటీనేటల్స్ అయితే ఎక్కువగా విరోచనాలు రావటం. 5వ లక్షణం ఏంటి? కడుపు నొప్పి ఎక్కువగా రావటం. 6వ లక్షణం ఏంటి? రిపీటెడ్గా మనకి ఎప్పటికప్పుడే చలి జ్వరంతో పాటుగా లేవలేని పరిస్థితుల్లో ఉంటారు. ఈ లక్షణంతో పాటుగా జ్వరం ఉండేటప్పుడు బాగా వేడిగా ఉంటుంది, కాలిపోతుందేమో శరీరం అన్నంత వేడి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీన్ని మేము మలేరియాలో అయితే హాట్ స్టేజ్ అని అంటాం. తర్వాత ఏమవుతుంది? జ్వరం తగ్గుతుంది, 4 గంటలకి 5 గంటల వ్యవధిలో జ్వరం తగ్గుతుంది ఆటోమేటిక్గా. సో అప్పుడు ఏమవుతుందంటే శరీరం అంతా చెమటలు పడుతుంది, చెమటలు పట్టి బాడీ అంతా చల్లగా అయిపోతుంది. దీన్ని మేము కోల్డ్ స్టేజ్ అంటాం. సో ఇలాగ ఒక మలేరియా వచ్చిన తర్వాత విడిచిపెట్టి జ్వరం విడిచిపెట్టి మళ్ళీ మళ్ళీ రావటం, 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి అంటే బినైన్ ఫీవరు, టెరిషరీ ఫీవర్ అని అంటే ఇలాగ విడిచిపెడుతూ వస్తూ తలనొప్పితో ఉంటూ కడుపు నొప్పి, విరోచనాలు, వాంతులు ఈ లక్షణాలు కనిపించినప్పుడు ఖచ్చితంగా మీరు మలేరియాగా మీరు వ్యాధిని నిర్ధారించుకోవచ్చు. సో అలాంటి లక్షణాలు కనిపించినప్పుడు దగ్గరలో ఉన్నటువంటి

సబ్ సెంటర్ అంటే ఇప్పుడు మన సచివాలయంలో కానీ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్లో కానీ ఎమ్మెల్హెచ్పి గారు ఉంటారు అక్కడ. బీఎస్సీ నర్సింగ్ చేసినటువంటి ఓ మినీ సైజ్ డాక్టర్స్ టైపు ఎమ్మెల్హెచ్పిస్ ఉంటారు. అలానే ప్రైమరీ హెల్త్ సెంటర్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, తర్వాత మీకు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, ఏరియా హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్. అల్లూరి సీతారామరాజులో అయితే దీని గురించి ప్రత్యేకంగా మనము ఇప్పుడు హిల్ టాప్ విలేజెస్ని కూడా సర్విలెన్స్లో పెట్టుకుని ఉన్నాము. అలానే షాండీ క్లినిక్స్లో కూడా మలేరియా క్లినిక్ అనేవి పెట్టడం జరిగింది. సో దట్ ఎవరికైనా జ్వరం వచ్చినట్లయితే మనకు వెంటనే ఈ లక్షణాలతో ఉన్నవాళ్ళు రెండు రకాల మలేరియా నిర్ధారణ అనేది చేసుకోవచ్చు. ఒకటి ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ కిట్స్ అని అంట, అంటే ఆర్డీటీ కిట్స్. టెస్ట్ చేసిన 10-15 నిమిషాలకే మీకు మలేరియా ఉందా లేదని నిర్ధారణ అనేది వెంటనే జరిగిపోతుంది. అలాగే రెండోది మైక్రోస్కోపిక్ టెస్ట్ అనేది చేస్తాం, అంటే కన్ఫర్మేటరీ టెస్ట్లోకి వెళ్తాం. సో ఆర్డీటీలో పాజిటివ్ వచ్చినా, అలానే కొన్నిసార్లు డౌట్ ఒకవేళ ఆర్డీటీలో మీకు నెగిటివ్ వచ్చింది అయినా కూడా మీకు జ్వరం తగ్గట్లేదు, ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, ఒకరోజు మీరు మందులు వేసుకున్నారు అయినా కూడా మీకు జ్వరం తగ్గలేదని అంటే ఖచ్చితంగా రెండోసారి మీరు ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాల్సిన అవసరం ఉంది. సో ఒకసారి ఆర్డీటీ టెస్ట్ చేసాము మన మలేరియా నిర్ధారణ అయింది అని అంటే మనకి మలేరియాలో రెండు రకాలు, పీవి అంటే ప్లాస్మోడియం వైవాక్స్ మలేరియా, పిఎఫ్ అంటే ప్లాస్మోడియం ఫాల్సిఫారం మలేరియా. ఈ రెండు రకాల మలేరియాలో ఖచ్చితంగా మనము 14 రోజుల ట్రీట్మెంట్ పీవీకి ఇస్తాము, ఒకవేళ పిఎఫ్ కానీ నిర్ధారణ అయితే 3 రోజుల మందులు ఇస్తాము. అందరికీ విజ్ఞప్తి అండి, మలేరియా వచ్చిన తర్వాత ఎవ్వరూ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు. దయచేసి మీ అందరికీ మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం, మలేరియా నిర్ధారణ అయిన వెంటనే దానికి తగినటువంటి పూర్తి చికిత్స తీసుకోకపోతే మలేరియా మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు నాకు మలేరియా వచ్చినప్పుడు నేను కంప్లీట్గా 3 రోజుల మందులు తినకపోయినా, లేదా పీవీ కానీ వచ్చినట్లయితే నేను 14 రోజుల మందులు తినకుండా మధ్యలో నాకు జ్వరం తగ్గింది కదా అని ఏ 2 రోజో 3 రోజో మందులు ఆపేస్తే మళ్ళీ మళ్ళీ నేను మలేరియాకి అటాక్ అవుతాను. దానివల్ల ఏమవుతుందంటే వ్యాధి తీవ్రత ఎక్కువయ్యి మన శరీరంలో పరాన్నజీవుల యొక్క సంఖ్య పెద్దగా అయిపోవటం వల్ల సెరెబ్రల్ మలేరియాగా మారడం, తర్వాత కోమాలోకి వెళ్ళటం, తర్వాత మెడికేషన్కి రెస్పాండ్ కాకుండా మరణించడం కూడా సంభవిస్తుంది. సో ఇప్పుడు ఈ కాలంలో వచ్చే డిసీజ్లో ఖచ్చితంగా మీరు ఈ లక్షణాలను బట్టి మలేరియాను నిర్ధారించుకొని రక్త పరీక్షలు చేయించుకొని పూర్తి చికిత్స కానీ తీసుకుంటే మీరు ఆరోగ్యంతో ఉంటూ మీ ఇంటిలో ఉన్న కుటుంబ సభ్యులకి అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి కమ్యూనిటీకి కూడా మనం సహాయం చేసిన వాళ్ళం అవుతాం. తర్వాత డెంగీ. సో ఇది ఒక అల్లూరి సీతారామరాజే కాదు, అన్ని జిల్లాల్లో కూడా ఈ వ్యాధి ప్రబల అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ సంవత్సరం మనకి ఎర్లీ మాన్సూన్ అంటాం, అంటే జనరల్గా అయితే మన జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్లో ఎక్కువగా వర్షాలు అనేవి నమోదవుతూ ఉంటాయి, మేము మాన్సూన్ సీజన్ అంటాం. ఈ సంవత్సరం మనకి మార్చి ఏప్రిల్ నుంచి కూడా వర్షాలు అడపాదడప రావడం జరిగింది. ఎప్పుడైతే వర్షము అడపాదడప వస్తుందో ఖచ్చితంగా నీటి నిల్వలు అనేవి ఏర్పడతాయి మన ఇంట్లో. ఎక్కడెక్కడ ఏర్పడతాయి నీటి నిల్వలు అంటే మీకు డ్రమ్ములు, కుండీలు, సిమెంట్ కంటైనర్స్, ప్లాస్టిక్ డ్రమ్స్, అలాగే మనీ ప్లాంట్ కోసం అని పెట్టుకున్నటువంటి వేస్ట్ వాటర్ కలెక్షన్ ఒక చిన్న ప్యాన్ పెడతాం, ఓవర్ఫ్లో అయిపోయినప్పుడు వాటర్ కుండీలో నుంచి ఆ వాటర్ కింద పడిపోకుండా ఉండడానికి ఒక చిన్న ప్యాన్ పెట్టుకుంటాం కదా, ఆ ప్యాన్లోని, అలాగే రిఫ్రిజిరేటర్ వెనుక అంటే ఫ్రిడ్జ్ వెనుక ఒక చిన్న ట్రే ఉంటుంది. ఓల్డ్ మోడల్ మిషన్స్ అయితే ఫ్రిడ్జ్లు అయితే చిన్న ట్రే ఉండేది, అందులో వాటర్ స్టాగ్నేట్ అవుతుంది. ఇప్పుడంతా న్యూ మోడల్ అంటే బాగా పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు కొంటారు, ఎప్పటికప్పుడు వాటర్ డ్రై అయిపోతూ ఉంటుంది. డ్రై అనేది మీకు వెనక కంటైనర్ కనిపించదు, కానీ మీరు బాగా గమనిస్తే ఈ కొత్త మోడల్ వచ్చినటువంటి ఫ్రిడ్జ్లకి కింద తన యొక్క అడుగు భాగంలో ఒక చిన్న బౌల్లా ఉంటుంది, ఆ బౌల్ కింద కానీ మీరు గమనించినట్లయితే వాటర్ స్టాగ్నేషన్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం డిఫారెస్టేషన్ ప్లాన్ చేస్తామో మన ఫ్రిడ్జ్లో దాని యొక్క వాటర్ అక్యుములేషన్ అనేది కొత్త మోడల్ ఫ్రిడ్జ్లు అయితే కింద కంటైనర్లో జమ అవుతూ ఉంటాయి, అక్కడే కరెంటు వైర్లు అన్నీ కూడా ఉంటాయి. మనమేమనుకుంటామంటే అక్కడ వాటర్ ఉండదని అనుకుంటాం, అందులో మీరు పర్టికులర్గా చూస్తే వాటర్ కనిపిస్తుంది. సో అందులో కూడా ఈ డెంగీ కలుగజేసే, చికెన్ గున్యా కలుగజేసే దోమలు, లేడీస్ దోమలు అనేవి అందులో వృద్ధి చెందుతూ ఉంటాయి. సో ఇప్పుడు కుండీలు, డ్రమ్ములు, డబ్బాలు, చిన్న చిన్నగా సిమెంట్ కంటైనర్సు, అలాగే వాడి వదిలేసినటువంటి డిస్పోజల్ గ్లాసెస్, డిస్పోజల్ ప్లేట్స్, అలానే ఇప్పుడు మనం ఏవైనా చిన్న చిన్నగా టైర్సు, మనీ ప్లాంట్ పెట్టుకున్నటువంటి ట్రేసు, రిఫ్రిజిరేటర్ పెట్టుకున్నటువంటి వాటర్ కలెక్షన్ ట్రే, ఏసీ అవుట్లెట్స్, ఓవర్ హెడ్ ట్యాంక్సు, వీటన్నిటిలో కూడా ఎక్కువగా ఏడిస్ మస్కిటోస్ అనేవి బ్రీడ్ అవుతూ ఉంటాయి. సో ఏడిస్ దోమలు పెరగకుండా ఉండాలి అంటే ఇప్పుడు మీకు చెప్పిన అన్ని కంటైనర్స్ వారంకి ఒకరోజు కానీ లేదా 2 రోజులు కానీ మీకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ఖచ్చితంగా వారంలో 2-3 సార్లు మీరు కంటైనర్స్ అన్నీ ఖాళీ చేసి పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఏడిస్ దోమలు అనేవి పెరగకుండా ఉంటాయి. సో ఏడిస్ దోమల ద్వారా వచ్చే వ్యాధుల్లో మన

డెంగీ, చికున్గునియా, వీటితో పాటుగా మనకి ఎల్లో ఫీవర్ అని, అలాగే జికా అని నాలుగు రకాల వ్యాధులు వస్తున్నాయి ఏడిస్ ద్వారా. ప్రతి శుక్రవారం మనం డ్రై డే అంటున్నాం. అలానే ఈ మంత్ అంటే జూలై 1వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు యాంటీ డెంగీ మంత్ అనేది చేస్తున్నాం. అంటే డెంగీ వ్యతిరేక మాతోత్సవాలు చేస్తున్నాం. ఇందులో భాగంగా మనం ప్రతిరోజు కమ్యూనిటీ దగ్గరికి వెళ్ళి హెల్త్ ఫంక్షనరీస్, ఆశా, ఏఎన్ఎం, హెల్త్ అసిస్టెంట్, హెల్త్ సూపర్వైజరు, ఎంపీహెచ్ఓ, మలేరియా సబ్ యూనిట్ ఆఫీసరు, మలేరియా టెక్నికల్ సూపర్వైజరు అండ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్సు, యూపీహెచ్సిలో ఉండే మెడికల్ ఆఫీసర్సు, ప్రతి ఒక్క ఫంక్షనరీ ఫ్రమ్ హెల్త్ డిపార్ట్మెంట్, అలాగే పంచాయతీరాజ్ నుంచి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి, అలాగే ట్రైబల్ వెల్ఫేర్ నుంచి అందరు ఫంక్షనరీస్ని ఇన్వాల్వ్ చేస్తూ మనము ఈ యాక్టివిటీస్ అనేవి చేస్తున్నాం మన జిల్లాల్లో. సో దట్ ఈ రెయినీ సీజన్లో ఈ వాటర్ కలెక్షన్స్ ఎక్కడా లేకుండా ప్రతి శుక్రవారము డ్రై డే పాటిస్తూ వెంటనే నీటి కంటైనర్లు ఖాళీ చేసుకోవడం ద్వారా డెంగీ, చికున్గునియా, జికా అండ్ ఎల్లో ఫీవర్ నాలుగు రకాల వ్యాధులు మనం అరికట్టవచ్చు. అయితే మన రాష్ట్రంలో అయితే జికా లేదు, అలాగే ఎల్లో లేదు, కానీ డెంగీ, చికున్గునియా జ్వరాలు అనేవి మన దగ్గర చాలా ఎక్కువగా ఉన్నాయి. సో డెంగీకి వచ్చే లక్షణాలు ఏంటంటే డెంగీలో రిపీటెడ్గా ఫీవర్ అనేది వస్తూ ఉంటుంది. సో రిపీటెడ్గా ఫీవర్ రావటం అంటే 101, 102, 103 టెంపరేచర్ వరకు రికార్డ్ అయ్యే ఛాన్సెస్ డెంగీలో ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటుగా ప్లేట్లెట్ కౌంట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇంకా వ్యాధి ముదురుతున్న కొద్దీ మీకు జాయింట్ పెయిన్స్ రావడం, బాడీ పెయిన్స్ రావడం, వామిటింగ్స్ రావడం, రిట్రో ఆర్బిటల్ పెయిన్ అంటాం, అంటే కనుగుడ్లు తిప్పేటప్పుడు నొప్పి రావడం, అలాగే ఫోర్ హెడ్ ఫ్రంటల్ పెయిన్ అని అంటాం, అంటే మన నుదుటి భాగంలో ఎక్కువగా నొప్పి వస్తూ ఉంటుంది. ఈ వ్యాధి లక్షణాలతో పాటుగా బ్లడ్లో ఎక్స్క్రెషన్, అంటే యూరిన్ ఎక్స్క్రెషన్ కానీ, బ్లడ్ ఎక్స్క్రెషన్ త్రూ యూరిన్ ఆర్ బ్లడ్ ఎక్స్క్రెషన్ త్రూ అంటే మలమూత్ర విసర్జన ద్వారా కూడా రక్తస్రావం అనేది జరగడం జరుగుతుంది. ఇది డెంగీ యొక్క లక్షణాలు. సో ఈ డెంగీ లక్షణాలు సేమ్ ఉంటూ చికున్గునియాలు అయితే జాయింట్ పెయిన్స్ అంటే కీళ్ళ నొప్పులు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఎంత ఎక్కువ ఉంటాయంటే జాయింట్ పెయిన్స్, మనం చేతిని ముడవలేము, ముడిచిన చెయ్యిని విప్పలేము, కూర్చోలేము, నిల్చోలేము, ఇలా జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ రెండింటికి కూడా వ్యాధి నిర్ధారణ పరీక్షలు మనము హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్లో చేస్తున్నాము. అలానే సెంటినల్ హాస్పిటల్స్ అని అంటాం, అంటే మలేరియాకి, డెంగీకి, చికున్గునియాకి కొన్ని డిజిగ్నేటెడ్ సెకండరీ కేర్ అండ్ టెర్షరీ కేర్ హాస్పిటల్స్ని సెంటినల్ హాస్పిటల్గా చేసాం. అందులో అల్లూరు సీతారామరాజు జిల్లాలో అయితే జీజీహెచ్ పాడేరు, ఏరియా హాస్పిటల్ అరకు వ్యాలీ. సో ఈ రెండు చోట్ల మనము డెంగీ టెస్టులు, చికున్గునియా టెస్టులు, మలేరియా టెస్టులు ఉచితంగా చేయబడతాయి. ఈ వ్యాధి లక్షణాలను బట్టి మీరు వెంటనే వెళ్ళి మలేరియా నిర్ధారణ, డెంగీ నిర్ధారణ, చికున్గునియా నిర్ధారణ అనేది చేసుకోవాలండి. డెంగీకి, చికున్గునియాకి పూర్తి చికిత్స చేయడానికి సిమ్టమాటిక్ ట్రీట్మెంటే తప్ప డిఫైన్డ్ ట్రీట్మెంట్ అనేది లేదు. ఎందుకు అంటే అది వైరస్ ద్వారా వచ్చేటటువంటి డిసీజెస్ రెండు కూడా, డెంగీ అండ్ చికున్గునియా. సో ఆర్బోవైరస్ అనే ఒక వైరస్ ద్వారా, మస్కిటోస్ ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందేటటువంటి వైరల్ డిసీజు. వీటికైతే ట్రీట్మెంటు ఇంతవరకు మనం డిఫైన్డ్ ట్రీట్మెంట్ అనేది పెట్టుకోలేదు. అంటే డెంగీ, చికున్గునియాకి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ మాత్రమే చేస్తాము, డిఫైన్డ్ ట్రీట్మెంట్ అనేది లేదు. ఇవి ఈ రెండు రకాలైనటువంటి డిసీజ్కి ఫిజిషియన్ మాత్రమే ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు. అంటే ఎలా చేస్తారనంటే బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఎప్పటికప్పుడు సలైన్స్, గ్లూకోజ్ పెడుతుంటూ యాంటీబయాటిక్స్ ట్రీట్మెంట్ అనేవి స్టార్ట్ చేస్తారు. దయచేసి ఇప్పుడు ఈ వ్యాధి లక్షణాలు కనిపించినప్పుడు మీరు సొంత వైద్యానికి వెళ్ళొద్దు, పసర మందులు పెట్టొద్దు, ఖచ్చితంగా డాక్టర్ సజెస్ట్ చేసినటువంటి చికిత్స ప్రోటోకాల్ మాత్రమే ఫాలో అవ్వాలి. అలానే ఫైలేరియాసిస్ అని అంటే ఇది కూడా ఒక దోమ ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి జరుగుతుంది. కాకపోతే ఫైలేరియాసిస్లో వ్యాధి లక్షణాలు కనిపించాలంటే 5 సంవత్సరాలు పట్టొచ్చు, 6 సంవత్సరాలు పట్టొచ్చు, 10 సంవత్సరాలు పట్టొచ్చు, 15 సంవత్సరాలు పట్టొచ్చు. అంటే ఒకసారి ఇన్ఫెక్ట్ అయిన పర్సను మలేరియాలో అనుకోండి, 10 రోజుల్లో మీకు వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. సో వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే మీరు టెస్టులు చేయించుకొని చికిత్స తీసుకోవచ్చు. డెంగీ, చికున్గునియా అనుకోండి, వ్యాధి లక్షణాలు 3 నుంచి 5 రోజుల్లో కనిపిస్తాయి. అంటే దోమ కుట్టిన తర్వాత మీకు 3 నుంచి 5 రోజుల్లో ఇందాక మీకు చెప్పిన లక్షణాలు కనిపిస్తే డెంగీ లేదా చికున్గునియాకు మీరు నిర్ధారణకు వెళ్ళొచ్చు. తర్వాత ఫైలేరియాసిస్ కంటే మనము డిఫైన్డ్ ట్రీట్మెంట్లోకి వెళ్తే డిఈసీ ట్యాబ్లెట్స్ అండ్ ఆల్బెండజోల్ ట్యాబ్లెట్స్, ఈ 2 రకాల డ్రగ్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ, ఇందాక మనం చెప్పిన సిహెచ్సిల్ ఏరియా హాస్పిటల్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ఫైలేరియాసిస్ అనేది దోమలు ఎక్కడ పెరుగుతాయి అంటే ఎక్కువగా డర్టీ వాటరు, పొల్యూటెడ్ వాటరు, మురుగు కాలువలో ఉండే నీటి ద్వారా క్యూలెక్స్ అనే దోమలు బ్రీడ్ అవుతాయి. వాటి ద్వారా మీకు ఫైలేరియాసిస్ అండ్ జపనీస్ ఎన్సెఫలైటిస్ 2 రకాల వ్యాధులు వస్తాయి. సో ఏదైనా కూడా సీజనల్ డిసీజెస్లో, వర్షాకాలంలో నీటి నిల్వలు ఎక్కువగా ఉండేటువంటి కాలంలో ఎక్కువగా ఈ వ్యాధులన్నీ వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు

0: జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? మన ఇంటి చుట్టుపక్కల మన ఉండేటువంటి నివాస ఆవాస ప్రాంతాల్లో ఎక్కడ కూడా నీటి నిల్వలు వారంకి మించి ఉండకూడదు, మొదటి సూత్రం. రెండవది, నీటి నిల్వలు లేకుండా ఎప్పటికప్పుడు మనం ప్రతి కంటైనర్ని ఖాళీ చేసుకోవాలి, అంటే నీటి నిల్వల్ని తొలగించుకుంటూ ఉండాలి ప్రతి వారంకి రెండు రోజులు, మంగళవారం అండ్ శుక్రవారం. మూడవది, ఇప్పుడు దోమలు చుట్టుగా పెరిగాయి కానీ దోమలు మనం కుట్టకూడదు. అందుకే మనం ఈ మంత్ అంతా ఏం చేస్తున్నామంటే దోమలు పుట్టకూడదు, దోమలు కుట్టకూడదు. అంటే దోమలు పుట్టకుండా ఉండాలంటే నీటి నిల్వలను ఖాళీ చేయాలి, దోమలు కుట్టకుండా ఉండాలంటే రెండు రకాల పద్ధతులు అవలంబించాలి. ఏంటేంటి అవి? సో దట్ మన శరీర భాగాలు ఎక్కడైతే ఓపెన్గా కనిపిస్తూ ఉంటాయి, దోమలు ఆ శరీర భాగాలకి ఎక్కువగా కుడుతూ ఉంటాయి. సో దట్ వ్యాధి రాకుండా చేసుకోవాలి అంటే ఈ ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే దోమ మనకి కుట్టకుండా ఉండాలి. అందుకే మేమేం చెప్తామంటే దోమలు పుట్టరాదు, దోమలు కుట్టరాదు. సో దట్ దోమలు కుట్టకుండా ఉంటే వ్యాధి ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిషన్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. అప్పుడు ఏం చేయాలి? మనం శరీర భాగాలు కప్పి ఉంచే దుస్తుల్ని ధరించుకోవాలి. అలాగే పిల్లలు ఉన్నారు, ఇప్పుడు స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు ఫుల్ స్లీవ్స్ వేసుకోరు వాళ్ళు. సో వాళ్ళకి చిన్న చిన్నగా హాఫ్ స్లీవ్స్ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి? ఓడోమాస్ కానీ లేదా కొంచెం వేప నూనె కానీ లేదా కొంచెం ఆముదం కానీ లేదా కొబ్బరి నూనెలో కొంచెం కర్పూరం కలిపి ఆ ఆయిల్ని కానీ శరీర భాగాలు కనిపించే ప్రాంతాలకు కానీ రాసుకుంటే దోమ కుట్టే అవకాశాలు తగ్గిపోతాయి. సో దట్ దోమ కుట్టకుండా చూసుకున్నా కూడా మనం ఈ వ్యాధుల నుంచి రక్షించబడతాం. ఇవి రెండు పద్ధతులు. మూడో పద్ధతులు ఏంటంటే కిటికీలకి వెంటిలేటర్స్కి మస్కిటో మెషింగ్ అనేది పర్మనెంట్గా ఫిక్స్ చేసుకోవాలి. ఉదయం 5 నుంచి 7 ప్రాంతంలో, అలాగే సాయంత్రం 5 నుంచి 6:30 ప్రాంతం వరకు కిటికీలు వెంటిలేటర్స్ కంప్లీట్గా క్లోజ్ చేసి పెట్టుకోవాలి, ఓపెన్ చేసి ఉండకూడదు. ఓపెన్ చేస్తే దోమలు లోపలికి వెళ్ళిపోతాయి. సో మనము లోపలే ఉంటాము, దోమలు లోపలే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా దోమలు మనకు కొడితే వ్యాధి సంక్రమణ అనేది జరుగుతుంది. సో ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనం దోమల్ని మనకి బైట్ చేయకుండా ఆపుకోవచ్చు. నాలుగో పద్ధతి ఏంటి? ఇంటి చుట్టుపక్కల ఆవాసాలు ఎక్కడైతే నీటి నిల్వలు ఉన్నాయన్నామో ఆ నీటి నిల్వలు లేకుండా ఎప్పటికప్పుడు మనం నీటి బయటికి వెళ్ళే మార్గాలను ఏర్పాటు చేసుకోవాలి. ఐదో మార్గం, ఇప్పుడు మీకు చెప్పిన దుస్తులు కప్పి ఉంచుకోవటం. ఆరో మార్గం ఏంటి అంటే ప్రతి శుక్రవారము డ్రై డే పాటించడం. వీటితో పాటుగా మనము కమ్యూనిటీలో ప్రతిరోజు అవేర్నెస్ అనేది కలగజేయాలి. దోమతెరలు కూడా వాడి దోమకాటు నుంచి రక్షణ పొందవచ్చు, సో దట్ ఈ వ్యాధులు రాకుండా ఆపవచ్చు. మనం డిపార్ట్మెంటల్ యాక్టివిటీస్లో ట్రైబల్ ఏరియాలో మలేరియా ఇన్సిడెంట్స్, మా కల్లూరు సీతారామరాజులో మలేరియా ఇన్సిడెంట్స్ ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా 2 దఫాలుగా చేసి ఐఆర్ఎస్ మందులు అనేవి, అంటే దోమల మందు పిచికారీ చేస్తున్నాము. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించి ఇళ్లల్లో మలేరియా వింగ్ నుంచి కానీ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మలేరియా మందు పిచికారీ చేయడానికి వచ్చినప్పుడు అందరూ సహకరించాలి. ప్రతి ఒక్కరూ ప్రతి గదిలో కూడా 100% మలేరియా మందు పిచికారీ చేయించుకోవడం ద్వారా మలేరియా రాకుండా మనం నిర్మూలించవచ్చు. వీటితో పాటుగా మీకు మెడికేటెడ్ బెడ్ నెట్స్ కూడా ఇచ్చి ఉన్నాము. సో మెడికేటెడ్ బెడ్ నెట్స్ కానీ లేదా నార్మల్ బెడ్ నెట్ కానీ వాడినట్లయితే మీరు దోమకాటు నుంచి రక్షణ పొందుతారు. ఇవి ఇలాగ మనం ప్రతి ఒక్కరూ పాటిస్తే ఈ సీజనల్ డిసీజెస్, ఈ దోమల ద్వారా వచ్చే వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉంటారని, ఇదే పద్ధతులు అందరూ పాటిస్తూ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా తెలియజేస్తారని మనవి చేస్తూ అందరికీ ధన్యవాదాలండి.
1: వర్షాకాలంలో మలేరియా, చలి జ్వరం, డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి వ్యాధులు ప్రబలకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అల్లూరి సీతారామరాజు జిల్లా మలేరియా అధికారిణి శ్రీమతి ఎం తులసి గారి సూచనలు విన్నారు. ఇప్పుడు

బంగారు చెల్లెలు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం విన్నారు. ఉదయ సమీరలు వింటున్నారు, పుష్పాంజలి.

స్వాతి కిరణం చిత్రం నుండి వాణి జయరాం గానం విన్నారు. కేజే యేసుదాస్ గడంలో వినబోతున్న ఈ పాట స్వామి అయ్యప్ప చిత్రం నుండి.

ఇల దుష్టుల కూర్చు శిష్టుల బ్రోచు జగదీశ్వర దేవా అనంత శయనం మందున తేలుసు వినవో జగత్పిత ఘోరాపదలందున కుమిలే దీను

మానవులగళములే విజయ సంఘం పూరించు హరి హరి హరి అని దివ్యులు వేడగ పూరున విహరించు వియతు కంపించ భూమి పలవించ విజయం సాధించు ఈ పలువల

బాంబే జయశ్రీ గానం విన్నారు. చిత్రం రాగం. పుష్పాంజలి విన్నారు. ఉదయ సమీరాల్లో తుది అంశంగా మీరు ఇంతవరకు.

సమయం 8 గంటలుగా వస్తుంది. కొంచెంసేపట్లో సమాచార్ ప్రభాత్ హిందీ వార్తా ప్రసారం ఢిల్లీ నుండి రిలీజ్.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: పల్నాడు జిల్లా సమాచార లేఖ విందాం. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గత నెల 21వ తేదీన పల్నాడు జిల్లాలో యోగా వేడుకలు ఘనంగా జరిగాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర 2026 ముగింపు కార్యక్రమంలో భాగంగా నర్సరావుపేట పట్టణంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు నిర్వహించిన యోగా కార్యక్రమం ఘనంగా సాగింది. వేలాది మంది యోగా సాధకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఒకే చోట చేరారు. యోగా చేద్దాం, ఆరోగ్యాన్ని పొందుదాం అంటూ నినదిస్తూ ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో ఒక భాగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, శాసనసభ్యుడు అరవింద బాబు పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గం లింగంగుంట గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత నెల 20వ తేదీన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులు విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజావేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను ముఖ్యమంత్రి సందర్శించారు. కర్నూలు కడపలో 330 కోట్ల రూపాయల చొప్పున 15 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించే చెత్త నుంచి విద్యుత్ తయారీ ప్లాంట్లకు లింగంగుంట్ల నుంచి శంకుస్థాపన చేశారు. వేదికపై నుంచి రాష్ట్రంలోని 46.86 లక్షల మంది రైతులకు జమ చేసే 3125 కోట్ల రూపాయల అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధుల చెక్కును రైతులకు అందించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే స్వర్ణ

0: స్వచ్ఛంద్ర కార్యక్రమం చేపట్టామని, ప్రస్తుతం మన రాష్ట్రంలో 31% పచ్చదనం, దీనిని 50% తీసుకెళ్లాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో 8 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి నిర్ణయించామన్నారు. ఈ చెత్త ద్వారా విద్యుత్తును తయారు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు, స్వచ్ఛ రథాల ద్వారా గ్రామాలు పట్టణాల్లో చెత్తను సేకరించి నిత్యావసర వస్తువులు ఇస్తున్నామన్నారు. స్వాతంత్ర సమరయోధుడు మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు 128వ జయంతి సందర్భంగా పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఇతర పోలీసు అధికారులు కలిసి గత నెల 4వ తేదీన జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ, అల్లూరు సీతారామరాజు భారత స్వాతంత్ర సమర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయుడని కొనియాడారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గిరిజన ప్రజలను సమీకరించి అహర్నిశలు పోరాడి దేశ స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలను అర్పించిన మహావీరుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు. పోలీసు శాఖలో విధులు నిర్వర్తిస్తున్న ప్రతి ఒక్కరూ అల్లూరు సీతారామరాజు సేవాభావం, క్రమశిక్షణ, ధైర్య సాహసాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో నిబద్ధతతో పనిచేయడం ద్వారా దేశ సేవలో భాగస్వాములు కావాలని తెలిపారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవిక మిషన్ పథకం ద్వారా పల్నాడు జిల్లాలోని గ్రామాల రూపురేఖలు మారడంతో పాటు కూలీలందరికీ పూర్తి ఉపాధి భరోసా లభిస్తుందని జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా అన్నారు. నాదెండ్ల మండలం అప్పాపురం గ్రామంలో 2 తేదీన నిర్వహించిన విబిజి రామ్జీ కార్యక్రమ ప్రారంభోత్సవంలో చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి ఆమె స్వయంగా పలుగు చేతపట్టి పనులు ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామ సభల ద్వారా ఆమోదం పొందిన పనులను ప్రాధాన్యత క్రమంలో విబిజి రామ్జీ పథకం ద్వారా మరింత పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. ఈ పథకం కింద గ్రామీణ మౌలిక వసతులు, నీటి సంరక్షణ, విపత్తు నిర్వహణ, జీవనోపాధి పనులకు అవకాశం ఉంటుందన్నారు. అంగన్వాడీ భవనాలు, రోడ్లు, చెక్ డ్యాములు, ఫారం పాండ్ల నిర్వహణ, విపత్తుల నిర్వహణ కింద చెరువు కట్టల సంరక్షణ వంటి పనులు చేపడతారన్నారు. 2 చుక్కల మందుతో పోలియో దూరం అవుతుందని, నిండు జీవితాన్ని కాపాడవచ్చునని నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద బాబు అన్నారు. గత నెల 28వ తేదీన జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రమైన నరసరావుపేట ఏరియా వైద్యశాలలో 5ఏళ్ల లోపు వయసు గల బాలబాలికలకు చుక్కల మందు వేసే కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. మాచర్లలో కేంద్రీయ విద్యాలయ ఏర్పాటు వెనుక ఎంతో కృషి ఉందని, కేంద్రం అనుమతులు సాధించి తరగతులను ప్రారంభించడం గర్వంగా ఉందని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. వెనుకబడిన పల్నాడు ప్రాంత అభివృద్ధి విద్యతోనే సాధ్యమన్నారు. గత నెల 24వ తారీఖున మాచర్ల పీడబ్ల్యూడీ కాలనీలో జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో కేంద్రీయ విద్యాలయాన్ని ఎమ్మెల్యే జోలకండి బ్రహ్మానందరెడ్డి, జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లతో కలిసి ఆయన ప్రారంభించారు. ఇప్పటి వరకు పల్నాడు జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని వార్తా విశేషాలతో 8వ నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన కొత్తపల్లి శ్రీను, వ్యాఖ్యానం కోన్రు భరత్ రత్నాకర్, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, కర్ణాటక సంగీత కార్యక్రమం, అన్నవరపు రామస్వామి గారి వయోలిన్ వాదనం, కొమండూరు కృష్ణమాచారి గారి సహకార వయోలిన్, ముళ్ళపూడి శ్రీరామమూర్తి గారు మృదంగం. కార్యక్రమంలో ముందుగా కథన కుతూహల రాగంలో పట్నం సుబ్రహ్మణ్యం అయ్యర్ రచన రఘువంశ

ధన్యాసి రాగంలో అన్నవరపు రామస్వామి గారి రచన. గురుని పొగాడ తరమా, తాళం రూపకం.

కార్యక్రమంలో కడపటి అంశం రాగం సొరటి రామ్నాట్ శ్రీనివాస్ అయ్యంగార్ జావళి వేగ నీవు వాని రమ్మనవే తాళం రూపకం.

0: కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరు ఇంతవరకు అన్నవరపు రామస్వామి గారి వయలిన్ వాదనం విన్నారు. కొమండూరు కృష్ణమాచారి గారి సహకార వయలిన్, ముళ్ళపూడి శ్రీరామూర్తి గారు మృదంగం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటల కార్యక్రమం. శ్రోతలు డయల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2727244 దీనికి కానీ, 2727288 దీనికి కానీ, రెండిటికి 0891 కోడ్ జోడి చేసి ఇప్పుడు చెప్పిన నెంబర్లకి ఫోన్ చేయడం ద్వారా శ్రోతలు ఫోన్ ద్వారా కావలసిన పాట అడిగి రేడియో ద్వారా కోరిన పాట వినొచ్చు.

0: హలో.
1: హలో,
0: నమస్కారం అండి, చెప్పండి.
1: నమస్తే సార్, బాగున్నారా?
0: చెప్పండి.
1: నాకు పసివాటి ప్రాంత సినిమాలో కాశ్మీర్లో వెళ్ళే సాంగ్ కావాలా?
0: తప్పకుండా. మీ పేరేంటి?
1: నా పేరు మెట్ట రమణ, యలమంచిలేరు, పెదపిల్లి.
0: అలాగేనండి. కాశ్మీరు లోయలో

0: హలో.
1: హలో హలో, నమస్తే సార్ జీ.
0: నమస్కారం అండి, చెప్పండి.
1: సూర్యకుమారి ఫ్రమ్ గాజువాక.
0: చెప్పండి సూర్యకుమార్ గారు, ఏ సినిమా?
1: జ్యోతి మూవీలో సిరిమల్లె పువ్వల్లే.
2: సిరిమల్లె పువ్వల్లే నవ్వు.

0: హలో
1: హలో నమస్తే సార్, నేను క్రాఫ్ట్ చేస్తానండి.
0: చెప్పండి.
1: అండి, మాకు బొమ్మలు సినిమా లేదండి, అప్పుడు ఇప్పుడు పాట కావాలి సార్.

0: హలో
1: హలో నమస్కారం సార్.
0: నమస్కారం అండి, మీ పేరు?
1: నా పేరు కాకి అప్పారు, సింగళరాపేట తుమ్మలపల్లి వారి వీధి. ఇద్దరు మిత్రుల్లోని చక్కని చొక్కా సంతృప్తి.
0: తప్పకుండాను వినండి.
1: అలాగే సార్.

0: హలో
1: సార్, నమస్కారం అండి.
0: నమస్కారం అండి. ఏ సినిమా?
1: నాకు కన్ను వేసింది పాట కావాలండి.
0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను తాతయ్యండి, భోగాపురం అండి.
0: చెప్పండి, కన్య వయసులో ఏ పాట?
1: ఈ దిబులో వెలిసిన పాట కావాలండి.
0: అది బాలుగారి స్వరంలో ఉంది, ఎస్ జానక్ గారి స్వరంలో ఉంది. ఎవరి స్వరం కావాలి?
1: బాలుది కావాలండి.

0: హలో,
1: హలో, నమస్కారం సార్.
0: నమస్కారం అండి.
1: సుజాత నుంచి ప్రకాశంలో మాట్లాడుతున్నా సార్. నాకు మంచి మంచి సినిమా నుంచి ఓహో గులాబీ

0: హలో
1: హలో నమస్తే సార్.
0: నమస్కారం అండి.
1: నేను ఆగ్మిడి ప్రసాద్, ఇక్కడ రేణుకా నగర్ కాలనీ విజయనగర్ నుంచి మాట్లాడుతున్నానండి. మదన కామరాజు కథ చిత్రంలో నీలి మేఘమాల ఓ పాట కావాలి.

0: हेलो। ఫోన్ ఇన్ లైవ్
1: హలో
0: పాటల పల్లకి
1: హలో, నమస్తే సార్.
0: నమస్కారం అండి, చెప్పండి.
1: నా పేరు దుర్గండిని చెప్తున్నాను సార్. మాకు గ్యాంగ్లీర్ సినిమా లేదండి, భద్రాచలం కొండన్న పాట కావాలి సార్. ఈ పాట మా అమ్మగారి కోసం వినిపించండి సార్.
0: తప్పకుండానమ్మా.

0: హలో,
1: హలో, నమస్తే అండి.
0: నమస్కారం. పేరు
1: పేరు కామేశ్వర్ అండి, అమలాపురం నుంచి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి కామేశ్వర్ గారు, ఏ సినిమా, ఏ పాట?
1: సప్తపది చిత్రంలో భామనే సత్య భామనే పాట వినిపించింది.
0: భామనే సత్య భామనే. సరే, వినండి.
1: థ్యాంక్ యూ సార్.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుకనా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: హలో హలో
1: చెప్పండి సార్.
0: చెప్పండి, ఇంకే సినిమా
1: ఏది మీకు అందుబాటులో ఉంటుంది, మంచి పాట ఒకటి వేసేయండి.
0: సరే,

0: హలో హలో
1: చెప్పండి సార్.
0: చెప్పండి, ఇంకే సినిమా
1: ఏది మీకు అందుబాటులో ఉంటుంది, మంచి పాట ఒకటి వేసేయండి.
0: సరే.

0: హలో,
1: నమస్తే అండి.
0: నమస్కారం అండి. ఏ సినిమా?
1: మాకు బంగారు తల్లి చిత్రంలో పాట.
0: మీ పేరండి?
1: వీరభద్రరావు సామర్ల పాట.
0: బంగారు తల్లి.
1: సోమన్ బాబు గారు అండి.
0: అవును. ఏం పాట? ఏం పాట?
1: ఇన్నాళ్ళు లేని సిక్కు ఇప్పుడు ఎందుకన్నా.

0: పాటల పల్లకి వింటున్నారు. మరిన్ని పాటలతో ఈ పల్లకి మళ్ళీ మీ చెంత చేరేది ఇదే ప్రసారంలో 10:20. సమయం 10:00 వస్తుంది. ప్రకటించిన అంశం కొద్ది క్షణాల్లో విజయవాడ కేంద్రం నుండి
1: రిలీజ్. ఈ పెళ్లి పేరంటం పొద్దే లేని పోరాటం
2: ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. అతిథి దేవపట్ల మనోహర్ గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నుంచి. పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. నేటి పోటీ ప్రపంచంలో విద్యతో పాటు నైపుణ్యం కూడా అత్యంత కీలకంగా మారింది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతలో ఉపాధి సామర్థ్యాన్ని పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, స్కిల్ ఇండియా మిషన్ వంటి కార్యక్రమాలను అమలు చేస్తూ ఉండగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ APSSDC ద్వారా వివిధ రంగాలలో ఆధునిక నైపుణ్య శిక్షణలను అందిస్తూ ఉంది. ఈ కార్యక్రమాల ద్వారా యువత ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాలను పొందుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, స్కిల్ ఇండియా మిషన్ మరియు APSSDC అమలు చేస్తూ ఉన్న వివిధ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల గురించి పూర్తి సమాచారం మనకందించేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ దేవపట్ల మనోహర్ గారు. సార్తో మనం మాట్లాడి పూర్తి వివరాలను తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్
3: నమస్కారం అండి.
2: సార్, కార్యక్రమంలో ముందుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ APSSDC యొక్క లక్ష్యం ఏంటి సార్?
3: మామూలుగా యువత అభ్యున్నతే రాష్ట్ర ప్రగతి, ఇది అందరికి తెలిసిన విషయమే. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క నినాదాన్ని తీసుకుంటూ 2014 PPP మోడల్లో మన ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని స్థాపించడం జరిగింది. అప్పట్లో ఇది రాష్ట్రంలో మొత్తం పైన స్కిల్లింగ్ అంటే శిక్షణ ఇవ్వడం, అలాగే ఔత్సాహిక పారిశ్రామికవేత్తను తయారు చేయడం ఒక లక్ష్యంగా పెట్టుకుని 2 crore తయారు చేయాలన్న లక్ష్యంగా పెట్టుకుని వచ్చినటువంటి ఆర్గనైజేషన్ అది. అంతేకాకుండా ఏంటంటే మనకు అందుబాటులో ఉన్నటువంటి పరిశ్రమలు, చుట్టూ ఉన్నటువంటి పరిశ్రమలకు అవసరమైనటువంటి నిపుణత కలిగినటువంటి వనరులను అందించాలనే కాన్సెప్ట్ తో కూడా మనం ఈ ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగిందండి.
2: సార్, దేశవ్యాప్తంగా అమలవుతూ ఉన్న స్కిల్ ఇండియా మిషన్ యొక్క ప్రధాన లక్ష్యాలు ఏమిటి? ఇందులో యువతకు కలిగే ప్రయోజనాలు ఏమిటంటారు?
3: స్కిల్ ఇండియా అంటే ఎంటైర్ మన భారతదేశం మొత్తం తీసుకుంటారండి. ఇందులో ఏంటంటే 40 crore భారతీయుల్ని స్కిల్ సిటిజన్స్ గా మార్చాలనే కాన్సెప్ట్ తో వచ్చినటువంటిది. ఇందులో ఉచితంగా శిక్షణ ఇవ్వడము, ఇచ్చిన శిక్షణకి సరైన

0: తగినటువంటి సర్టిఫికేషన్, సర్టిఫికేషన్ ద్వారా తగినటువంటి ఉద్యోగం కల్పించాలి, అలాగే ఔత్సాహిక పారిశ్రామికవేత్తను తయారు చేయాలి దేశంలో అన్నటువంటి కాన్సెప్ట్తో వచ్చినటువంటిది స్కిల్ ఇండియా కాన్సెప్ట్ అది. అలాగే మనం ఈ స్కిల్ ఇండియాగా తెచ్చినటువంటి ఈ కాన్సెప్ట్ అంతా కూడా మనం మన రాష్ట్రంలో ఏపీఎస్ఎస్డిసి అంటే ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అమలు చేస్తున్నామండి మనం.
1: సార్, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన PMKVY అంటే ఏమిటి? ఈ పథకం ద్వారా ఎలాంటి శిక్షణ కార్యక్రమాలను అందిస్తూ ఉన్నారు?
0: ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అంటే ఏంటండి, ఉచితంగాను అందులోను షార్ట్ టర్మ్ అంటే స్వల్పకాలికమైనటువంటి శిక్షణలు ఇస్తారు ఇందులో. అంతేకాకుండా నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ అని ఒక కేటగరైజేషన్ ఆఫ్ స్కిల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ NSQF అంటే మీకు చెప్తాను అర్థమయ్యేలా. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రీషియన్ అనే ఒకటి వృత్తి విద్య తీసుకున్నామనుకోండి, అందులో ఈ NSQF లెవెల్స్ 1 నుంచి 10 వరకు ఉంటాయి. జస్ట్ లైక్ గ్రేడింగ్ లాగా అనమాట, 1 to 10. ఫర్ మనం చదువుకునే ఐటీఐ పిల్లలు చదువుకుంటే చదువును తీసుకుంటే మనకి ఇందులో ప్రాథమికమైన బేసిక్ అవగాహన కలిగి ఉండడాన్ని NSQF 3 అని కింద తీసుకుంటాం. తర్వాత కొంత నిపుణత వాళ్ళకి పెరిగిందనుకోండి, కోర్సును బట్టి లేకపోతే టెన్యూర్ బట్టి 1 ఇయర్ చదువుతారా 2 ఇయర్స్ పడుతుంది చదువుతారా అన్న కాన్సెప్ట్ ని బట్టి వాళ్ళకి NSQF లెవెల్స్ పెరుగుతాయి, 3 to 4, 4 to 5 అనమాట. ఈ విధంగా ఈ స్కేలింగ్ అనేది ఉంటుంది, స్కిల్లింగ్ స్కేల్ అనమాట ఇది NSQF అనేది. ఉచిత స్వల్పకాలిక శిక్షణ ఇవ్వడమే కాకుండా ఈ NSQF అనుసరించి ఐటీ, హెల్త్ కేర్, ఎలక్ట్రానిక్స్, లాజిస్టిక్స్ వంటి చిన్న చిన్న ఉన్నటువంటి శిక్షణ రంగాల్లో శిక్షణ అందించడం PMKVY ద్వారా ప్రముఖమైనటువంటి లక్ష్యము. ఇది మనం ఆంధ్రప్రదేశ్ లో మనం ఏపీఎస్ఎస్ ద్వారా అమలు చేస్తున్నామండి.
1: సరే, అంటే ఈ యొక్క PMKVY సో దీనిలో చేరేందుకు దరఖాస్తు ప్రక్రియ ఎలా ఉంటుందంటారు?
0: అభ్యర్థి చేరాలనుకుంటే PMKVY చేరి శిక్షణ పొందాలనుకునే వ్యక్తి ఒక 15 to 45 ఇయర్స్ అంటే 15 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్కులై ఉండాలి. వాళ్ళు ఆ నేటివిటీకి సంబంధించిన ఆధార్ కార్డు కలిగి ఉండాలి. ఇందులో ఆన్లైన్ ద్వారా గానీ ఆఫ్లైన్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. స్కిల్ ఇండియా పోర్టల్ అని ఉంటుందండి ఇందులో, ఇందులో దాని ద్వారా కూడా మనం చేరొచ్చు. లేదంటే దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా స్కిల్ సెంటర్స్, మన ఏపీఎస్ఎస్డిసి రన్ చేసిన స్కిల్ సెంటర్ లో వెళ్ళి మనం నమోదు చేసుకోవచ్చు అండి. వెరీ సింపుల్ ఇందులో.
1: సార్, మరి శిక్షణ పూర్తయ్యాక అందించే సర్టిఫికేట్లకు మనకి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంటుందంటారు, సో వాటి ద్వారా ఉద్యోగ అవకాశాలు ఎలాగా మెరుగుపడతాయంటారు?
0: అవునండి, డెఫినెట్ గా అండి. ఇది గవర్నమెంట్ త్రూ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అనమాట, అలాగే స్టేట్ గవర్నమెంట్ ద్వారా చేయించేటువంటి ఈ శిక్షణా కార్యక్రమాలు అన్నిటికీ కూడా ఏంటంటే ప్రాపర్ వేలో అసెస్మెంట్ ఉంటుంది. అసెస్మెంట్ అంటే వాళ్ళకి టెస్టింగ్, నేర్చుకున్నటువంటి శిక్షణకు టెస్ట్ చేసి ఆ అసెస్మెంట్ ద్వారా వాళ్ళకి సర్టిఫికేట్ ఇష్యూ కూడా అవుతుంది. కాబట్టి డెఫినెట్ గా ఇది త్రూఅవుట్ అవర్ కంట్రీ, మన భారతదేశం మొత్తంలో కూడా ఇవి విలువ ఇవ్వబడతాయి ఇవన్నీ కూడా, ఈ సర్టిఫికేట్స్. దాని ద్వారా ఉద్యోగాలు పొందేదానికి కూడా అవకాశం చాలా బాగుంటుంది. మన ఏపీఎస్ఎస్డిసి ద్వారా జరిగే ఏ స్కిల్ కోర్స్ అయినా కూడా సర్టిఫికెట్ ఇస్తామండి, అది చాలా ప్రామాణికమైనది. ఇది
1: సార్, కేంద్ర ప్రభుత్వాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏపీఎస్ఎస్డిసి అమలు చేస్తున్న ముఖ్యమైన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు ఏమిటి సార్?
0: అంటే మన దగ్గర ఏంటంటే, మన రాష్ట్రంలో ఇప్పుడు ముఖ్యంగా తీసుకున్నామనుకోండి, మన దగ్గర ఏంటంటే మనకి CM స్కిల్ ఎక్సలెన్స్ సెంటర్స్ అని మనం ఇంజనీరింగ్ కాలేజెస్ లో పెట్టుకున్నామండి. అంటే ఇంజనీరింగ్ చేస్తున్నటువంటి విద్యార్థులకి ఈ కరెంట్ ఇప్పుడు ఉన్నటువంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో ట్రైనింగ్స్ ఇవ్వడం, వాళ్ళకి దానివల్ల ఉద్యోగత పెరిగేలా చూసేలా CM స్కిల్ సెంటర్స్ అని CM అనేసి 98 సెంటర్స్ ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజ్ లో. పర్టికులర్ గా CM స్కిల్ సెంటర్స్ ఎక్సలెన్స్ సెంటర్స్ ద్వారా ఇప్పటివరకు 114,000 మంది ట్రైనింగ్ చేయడం కూడా జరిగింది. అలాగే స్టేట్ మొత్తం తీసుకుంటే కూడా మనం 485 ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే డిగ్రీ కాలేజెస్ లో కూడా వీటిని మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ లో డిజిటల్ స్కిల్స్, డాటా సైన్స్, ఆటోమేషన్ ఇలాంటి కోర్సెస్ కూడా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద వాళ్ళకి అందించి ఇప్పటికే 200,000 మంది చదువుకుంటున్నట్టు విద్యార్థుల్ని ఇప్పటి వరకు మనం ట్రైన్ చేయడం జరిగిందండి. అలాగే కాకుండా ఏంటంటే మనకు ఏపీఎస్ఎస్డిసి స్కిల్ హబ్స్ అని, స్కిల్ స్పోక్స్ అని, ఎంటర్ప్రెన్యూర్షిప్ ట్రైనింగ్స్, PMKVY ట్రైనింగ్స్ ఇవన్నీ కూడా అమలు చేస్తున్నాం మనం. ప్రత్యేక యువతకు మహిళలకు కూడా ప్రాధాన్యం ఇస్తూ ఈ రకమైనటువంటి శిక్షణ కార్యక్రమాలన్నీ చేస్తున్నామండి మనం.
1: సార్, ప్రస్తుతం మీరు ఏ రంగాల్లో శిక్షణ అందిస్తున్నారు సార్? అంటే మీరు చెప్పినట్టు ఐటీ, ఆరోగ్య రంగం, ఎలక్ట్రానిక్స్ ఇలాగ కొన్ని రంగాలు చెప్పారు కదా, ఇటువంటి రంగాలలో అవకాశాల గురించి కూడా ఒకసారి వివరిస్తారా?
0: ఏపీఎస్ఎస్డిసి ప్రస్తుతం యువత అవసరాలు అలాగే పరిశ్రమలు, దగ్గరగా ఉన్నటువంటి పరిశ్రమల అవసరాన్ని బట్టి కూడా అనేక రంగాలు శిక్షణ ఇస్తున్నాం మనము. ఇప్పుడు ముఖ్యంగా ఐటీ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో తీసుకుంటే డేటా అనలిటిక్స్ లో ఇస్తున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, పవర్ BI లలో ట్రైనింగ్ ఇస్తున్నాం. అలాగే మనం హెల్త్ సెక్టార్ తీసుకుంటే మెడికల్

0: ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ అసిస్టెంట్, హెల్త్ కేర్ సపోర్ట్ సర్వీసెస్ కూడా ఇస్తున్నాం మనం. ఎలక్ట్రానిక్స్ రంగాన్ని తీసుకుంటే మనకు ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ESDM అంటే ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా ట్రైనింగ్స్ ఇస్తున్నామండి. లాజిస్టిక్స్ రంగంలో తీసుకుంటే ముఖ్యంగా వేర్ హౌస్ మేనేజ్మెంట్, సప్లై చైన్, డ్రైవింగ్ అండ్ లాజిస్టిక్ అసోసియేట్ కింద వారికి ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. నిర్మాణ రంగం తీసుకుంటే ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్, మేసన్స్, సైట్ సూపర్వైజరు ఇలాంటివి వీటిలో మనం ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం. పర్యాటక మరియు హాస్పిటాలిటీ రంగాల్లో తీసుకుంటే హోటల్ మేనేజ్మెంట్, ఫుడ్ అండ్ బెవరేజెస్, టూర్ గైడ్, హౌస్ కీపింగ్ ఈ రకంలో ఈ సంబంధించినటువంటి జాబ్ రోల్స్ లో ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే అండి, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం చర్చించుకోవాల్సిన అవసరం ఏముందంటే, మనం హెల్త్ కేర్ సెక్టార్ తీసుకుంటే మనం ఇక్కడ మన రాష్ట్రానికో లేకపోతే భారతదేశంలో ఉపయోగపడేలానే కాకుండా ట్రైనింగ్స్ ని మనం ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ లేకపోతే జపాన్ లాంటి ఏషియన్ కంట్రీస్ ఇక్కడంతా కూడా మనకి మన నర్సింగ్ చేసినటువంటి అభ్యర్థులకి మంచి డిమాండ్ ఉందండి. అక్కడ అక్కడ ఎక్కువ మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నందున వారికి కూడా ఏమని చేస్తున్నామంటే, వాళ్ళకి ఆ దేశాల్లో పనిచేయాలంటే యూరోపియన్ దేశాల్లో కానీ లేకపోతే జపాన్, కొరియా ఇలాంటి కంట్రీస్ లో పనిచేయాలనుకుంటే ఆ దేశానికి సంబంధించినటువంటి లాంగ్వేజ్ నేర్చుకోవాలి. వాళ్ళు కనీసం మన ఇంటర్మీడియట్ లెవెల్ స్థాయినా ఉండాలి, భాషలో పట్టు ఉండాలి. అదే ఉద్దేశంతో మనం పోయిన గత సంవత్సరం నుంచి మనం ఏం చేస్తున్నామంటే, మన నర్సింగ్ విద్యార్థులకి ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తారో లేదా విదేశాల్లో వెళ్ళి పని చేయాలి ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారో వారందరికి కూడా మనము విదేశీ విద్యను కూడా అంటే విదేశ భాషలను కూడా మనం వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. ఆ మొట్టమొదటగా మనం ఏంటంటే జర్మన్ లాంగ్వేజ్ నర్సింగ్ గ్రాడ్యుయేట్స్ కి జర్మన్ లాంగ్వేజ్ ట్రైనింగ్స్ ఇవ్వడం మన రాష్ట్రంలో. అందులో కూడా ఇప్పటికి లాస్ట్ ఇయర్ మనం స్టార్ట్ చేశాం. ఇప్పటికే దాదాపు 110 మంది భయపడి జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుని వెంటనే వాళ్ళకి ఉద్యోగాలు కూడా స్థిరపడబోతున్నారు త్వరలో. అలాగే జపనీస్ లో కూడా మనం ట్రైనింగ్స్ ఇంప్లిమెంట్ చేయబోతున్నాం ఈ ఇయర్ నుంచి. ఈ విధంగా ఎక్కడైతే అవసరం అయితే ఉందో, మన యువతకి అయితే ఎక్కడైతే ఉద్యోగాలు లభిస్తాయో, అలాగే ఎక్కడైతే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో ఆ రంగాల్లో మనం కృషిస్తూ పోతూనే ఉందండి ఏపీఎస్ఎస్డిసి అవసరాలను బట్టి.
1: సార్, మీరు ప్రస్తావించడం జరిగింది పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కోర్సులు అని చెప్పి. సార్, మరి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కోర్సులను రూపొందించేందుకు పరిశ్రమలతో ఏపీఎస్ఎస్డిసి ఏ విధంగా సమన్వయం చేస్తుందంటారు?
0: అవునండి, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. మీరు అడిగిన దాని గురించి నేను ఒకటి మీకు వివరణ ఇస్తాను. మనం ఈ సంవత్సరం ఏం చేసామంటే, ప్రతి జిల్లాకి ఉన్నటువంటి మన 28 జిల్లాల రాష్ట్రంలో ప్రతి జిల్లాకి ఒక జిల్లాకొక స్కిల్ డెవలప్మెంట్ ప్లాన్, సమగ్రమైనటువంటి స్కిల్ ప్లాన్ ఒకటి తయారు చేసుకోవాలనేటువంటి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మనం వర్క్ చేశామండి. ఇందులో స్కిల్ డెవలప్మెంట్ డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ప్లాన్ అంటాం ఇది ప్రతి జిల్లాకి ఒక. ఇందులో ఏంటంటే గతంలో ఏమయ్యేదంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేక జాబ్ మేళాస్ కానీ లేకపోతే ప్లేస్మెంట్ యాక్టివిటీస్ అంటే ట్రైనింగ్స్ ఇచ్చిన తర్వాత ప్లేస్ చేసేటువంటి యాక్టివిటీస్, వాళ్ళు ఉద్యోగాల్లో చేర్చేటువంటి యాక్టివిటీ, రకరకాల డిపార్ట్మెంట్స్ అన్ని కూడా 4-5 డిపార్ట్మెంట్లు చేసే కార్యక్రమం ఒకటే, చేసే పని ఒకటే, కానీ 4-5 డిపార్ట్మెంట్ చేసేటివి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్, సిడ్యాప్ అని, తర్వాత ఏపీఎస్ఎస్డిసి అని, నాక్ అని, ఓవర్సీస్ మ్యాన్ పవర్ అని, ఇలా రకరకాలుగా ఆర్గనైజేషన్ పనిచేసేటివి. కానీ ఈ సంవత్సరం నుంచి ఏంటంటే ఈ 5 స్కిల్ డెవలప్మెంట్ మీద పనిచేసే ఆర్గనైజేషన్ అన్ని కూడా ఒకే గొడుగు కింద అంటే ఒకే డిపార్ట్మెంట్ గా ఫామ్ చేసింది గవర్నమెంట్. సో ఈ సంవత్సరం ఏం జరిగిందంటే, ప్రతి జిల్లాకి డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేయడంలో ఏం చేశామంటే, ఆ నియర్ బై మన ఆ జిల్లాకు ప్రతి జిల్లాకు ఒక నిర్దిష్టమైనటువంటి మొదటి నుంచి వచ్చేటువంటి ఉద్యోగాలు కల్పించే రంగాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కోస్తాకి వెళ్తే మనం అగ్రికల్చర్ అంటే వ్యవసాయం అనేది మనకి ఎక్కువగా ఉద్యోగాలు కల్పిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలు వెళ్ళామనుకోండి, అక్కడ సోలార్ ఆధారిత అంటే సౌర విద్యుత్ సంబంధించినటువంటి ఎక్కువ పరిశ్రమలు వస్తూ ఉంటాయి. అలాగే మన గుంటూరు తీసుకున్నాం అనుకోండి, అమరావతి ఉంది, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఎక్కువ ఉంది, ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి పరిశ్రమలు వస్తున్నాయి, కొన్ని ఆహార ఆధారిత పరిశ్రమలు వస్తున్నాయి. ఇట్లా ఒక్కొక్క జిల్లాకు ఒక రకమైనటువంటి ఉన్నాయి. అలాగే కాకుండా ఇప్పటికే ఉన్నటువంటి ఇండస్ట్రీస్ లో ఉన్నటువంటి యాజమాన్యాలతో కూడా చర్చించి వారికి ఎలాంటి మ్యాన్ పవర్ అంటే మానవ వనరులు అవసరమో అది కూడా కనుక్కొని, ఇంకా భవిష్యత్తులో రాబోయే అవకాశాలు అనేటువంటి వివిధ రంగాలను కూడా గుర్తించి వీటిని అన్ని కలబోతగా తీసుకొని ప్రతి జిల్లాకు ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేసుకున్నామండి. ఇలా వచ్చినటువంటి 28 జిల్లాల నుంచి వచ్చిన డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ప్లాన్స్ ను కలిపి స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ ప్లాన్ గా చేసుకుని ఆ అందులో వచ్చినటువంటి ఎంతమందిని ట్రైనింగ్ ఇవ్వాలి, ఎంతమందిని ప్లేస్ చేయాల్సిన అవసరం ఉంది ఈ సంవత్సరం అన్నది ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక రూపొందించుకున్నాం. ఈ విధంగా ప్రణాళికలు తయారు చేసుకునే సమయంలోనే దగ్గర ఉన్నటువంటి ఆ పరిశ్రమల్ని వారి

0: అభిప్రాయాలను తీసుకొని మనం ప్లాన్ చేసుకుంటున్నామండి. ఇది ఇందులో ఈసారి జరిగినటువంటి ఒక మంచి మార్పు.
1: సార్, మరి శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు ఉద్యోగాల కల్పనలో ఏపీఎస్ఎస్టీసీ ఏ విధంగా జాబ్ మేళాస్ అండ్ ప్లేస్మెంట్ డ్రైవ్స్ నిర్వహిస్తుందంటారు?
0: ఈ ట్రైనింగ్ అయిన పిల్లలు అలా కాకుండా మామూలుగా ట్రైనింగ్ ఇవ్వకుండా కొంతమంది చదువుకొని రెగ్యులర్ గా చదువుకునేటువంటి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న పిల్లలందరికీ కూడా ఏంటంటే, రాష్ట్రంలో మనకు 175 అంటే 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మనం ప్రతి నియోజకవర్గంలో 3 నెలలకు ఒకసారి ఒక జాబ్ మేళా ఒకటి కండక్ట్ చేయబడుతుంది. ప్రతి ఒక్క నియోజకవర్గం అంటే ప్రతి ఒక్క నియోజకవర్గము సంవత్సరంలో 4 జాబ్ మేళాలు అక్కడ నిర్వహించడం జరుగుతుంది. అక్కడ ఏంటంటే ఆ నియోజకవర్గంలో చేయడం కాన్సన్ట్రేటెడ్ గా చేయడం అంటే అందరికి కూడా ఎక్కువ మందికి సమాచారం ఇవ్వడం, ఎక్కువ మంది పిల్లలు మొబైలైజ్ చేయడం, ఎవరైతే అవసరమైనటువంటి ఉన్నారో, ఎవరైతే వర్క్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సమాచారం అందించి చుట్టూ ఉన్నటువంటి అభ్యర్థులు అవసరమైన పరిశ్రమల నుంచి ఇండెంట్ తీసుకోవడం, వాళ్ళందరినీ ఒక చోటు చేర్చి 175 అసెంబ్లీ కాన్స్టిట్యూయన్స్ లో జాబ్ మేళ కండక్ట్ చేస్తున్నామండి. ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ లో 3 నెలలకు ఒకసారి జరుగుతాయి.
1: సార్, గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువత అంటే నిరుద్యోగ యువత కోసం, మహిళల కోసం, దివ్యాంగుల కోసం, సో ఇటువంటి వారికి ప్రత్యేకంగా మనకి నైపుణ్యాభివృద్ధి సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు ఏమన్నా ఉన్నాయంటారు?
0: అవును, ఉన్నాయండి. యాక్చువల్గా ఏంటంటే వారికి ఇవ్వాల్సిన ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది, కావదా ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇస్తున్నాం మనం కూడా. మనం గతం ముందుగా ఇంత ముందుగా చెప్పుకున్నట్టుగా ఏంటంటే మన దగ్గర ఉండే ప్రత్యేకమైన స్కిల్ హబ్స్ ఉన్నాయి, స్కిల్ సెంటర్స్ ఉన్నాయి. వీటిలో కూడా ఏంటంటే ఎక్కువ వాళ్ళు కూడా ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకి ఏది ఏ ట్రైనింగ్ అయితే వాళ్ళు జాబ్ రోల్లో అయితే వాళ్ళు ఫిట్ అవుతారో, వాళ్ళకి ఏది అనుకూలంగా ఉంటుందో అందులో ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళకు కూడా కొంచెం ముందుగా వాళ్ళని కొంచెంగా వాళ్ళకి ఉద్యోగాలు కల్పించడం, ట్రైనింగ్స్ ఇవ్వడం, తర్వాత వాళ్ళకు కూడా ఉద్యోగాలు కల్పించడం జరుగుతుందండి.
1: సార్, మీరు ఇందాక ప్రస్తావించడం జరిగింది కళాశాలల్లోనే అంటే డిగ్రీ ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, ఐటీఐ విద్యార్థుల కోసం మీరు కళాశాలల ద్వారానే కొన్ని ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు అందిస్తున్నామని చెప్పి చెప్పారు కదా సార్, సో వాటికి సంబంధించిన వివరాలు సార్?
0: అంటే ఇప్పుడు మనకి ఏపీఎస్ఎస్డిసి ద్వారా ఏంటంటే కొత్తగా వస్తున్న టెక్నాలజీస్ లో వీటిలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ తో అయితే ఏమి లేకపోతే ఆర్గనైజ్ తో ఏంటి మన కొలాబరేషన్స్ ఉంటాయి, కొలాబరేషన్స్ చేసుకుంటుంది. ఎప్పటికప్పుడు ఏపీఎస్ఎస్డిసి అవసరాన్ని గమనించి ఏదైతే టెక్నాలజీ అనేది వస్తుందో దానితో ఆ సంస్థలతో కొలాబరేట్ చేసుకుంటుందండి. ఆ కొలాబరేట్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఆర్గనైజేషన్స్ ద్వారా ఏదైతే పిల్లలు చదువుకుంటున్నారో వాళ్ళకి ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కాలేజెస్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్, పాలిటెక్నిక్, ఐటీఎస్ వీటికి యాడ్ ఆన్ స్కిల్స్ గా, యాడ్ ఆన్ స్కిల్ అంటే వాళ్ళు రెగ్యులర్ కోర్స్ నడుస్తూ ఉంటుంది. బట్ అట్ ది సేమ్ టైం ఏంటంటే మనం ఈ ఇంటర్ కొత్త న్యూ టెక్నాలజీస్ ని మనం కొలాబరేట్ అయినటువంటి సంస్థల ద్వారా అక్కడ వాళ్ళకి ఆఫ్లైన్ మోడ్ లో కానీ ఆన్లైన్ మోడ్ లో కానీ వాళ్ళకి అక్కడ ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి అందులో సర్టిఫికేషన్ ఇప్పించబడుతుందండి. ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ వచ్చింది ఇప్పుడు మనకి కొత్తగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, పిల్లలు మామూలు రెగ్యులర్ గా చదువుకుంటుంటారు. ఇది కూడా ఒక కోర్స్, 1 అవర్ లేకపోతే హాఫ్ అన్ అవర్ కింద వాళ్ళకి యాడ్ ఆన్ కోర్స్ కింద వీళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం. క్వాంటమ్ టెక్నాలజీస్ వచ్చింది, అలాగా దాన్ని కూడా ఇంట్రొడ్యూస్ చేయడం. ఈ విధంగా వాళ్ళకి రెగ్యులర్ గా జరుగుతున్నటువంటి ఎడ్యుకేషన్ కి యాడ్ ఆన్ గా ఇవ్వడం జరుగుతుందండి.
1: సార్, మనం చూస్తూ ఉన్నాము అంటే ఈ రోజుల్లో స్వయం ఉపాధి అండ్ స్టార్టప్స్ ఈ రంగానికి ప్రాధాన్యత పెరుగుతూ ఉంది అండ్ గవర్నమెంట్ కూడా మనకి ప్రోత్సాహకాలు కూడా అందిస్తూ ఉంది. సో ఈ విధంగా స్టార్టప్స్ ప్రారంభించాలనుకునే యువతకు మన ఏపీఎస్ఎస్డిసి ఏ విధంగా సహాయం అందిస్తుంది?
0: ఏపీఎస్ఎస్డిసి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్వయం ఉపాధి మరియు స్టార్టప్లు ప్రారంభించాలనుకుంటే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వారందరికీ కూడా ఏంటంటే ఎంటర్ప్రీనర్షిప్ ట్రైనింగ్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుందండి. అందులో ఆ ట్రైనింగ్ లో వాళ్ళకి ఏంటంటే బిజినెస్ ప్లాన్ ఎలా తయారు చేసుకోవాలి, లేదంటే ఆల్రెడీ అందులో నిష్ణాతులైనటువంటి స్పెషలిస్ట్ తో వాళ్ళకి క్లాసులు చెప్పించడం, అలాగే మార్కెటింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మీద వాళ్ళకి ట్రైనింగ్లు ఇప్పించడం, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీద బ్యాంకులు ఫైనాన్షియల్ సంస్థలతో సమన్వయం చేయడం, లోన్ సపోర్ట్ సబ్సిడీలు ఏమైనా స్కీమ్స్ ఉంటే వాళ్ళకందరూ కూడా అవగాహన కల్పించి వాళ్ళు అటువైపు వెళ్లేలా వాళ్ళు ఎంకరేజ్ చేయడం, ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంటుందండి.
1: సార్, మన రాష్ట్రంలో ఈ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటారు? గ్రామీణ ప్రాంత యువతకు ఇవి అందుబాటులో ఉన్నాయంటారు?
0: అవునండి, ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ లో మనం ముందే అనుకున్న జాబ్ మేళాలు కండక్ట్ చేస్తున్నామని, అంటే మన ఉనికి అక్కడ ఉంది. అలాగే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక స్కిల్ హబ్ కూడా పెట్టుకున్నాం మనం. అక్కడే ఉన్నటువంటి డిగ్రీ కాలేజ్ కానీ ఏదన్నా ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో మనం స్కిల్ హబ్ గా దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం అన్నట్టు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని క్రియేట్ చేసుకుని. అలాగే డిగ్రీ కాలేజ్ అయితే తీసుకున్నాం అనుకోండి, గతంలో మీకు ఇంత ముందే చెప్పినట్టుగా ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ అని చెప్పాను నేను, ఏది డిగ్రీ కాలేజెస్ లో. అదే ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకున్నాం అనుకోండి, సీఎం స్కిల్ ఎక్సలెన్స్ సెంటర్స్ అంటాం. ఈ విధంగా వాటిని అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకొని ఆ పేర్లతో ఎస్టాబ్లిష్ చేసుకొని కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కావాలి, కంప్యూటర్స్ అయితే ఏమి లేకపోతే ఇంకా వాళ్ళ

0: కావాల్సినటువంటి ల్యాబ్స్ ల్యాబ్ సంబంధించినవి కానీ ఇవన్నీ కూడా అక్కడ వాళ్ళకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీస్ అంటే మనకు అంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆల్మోస్ట్ కవర్ అవుతాయి. కాబట్టి గ్రామీణ యువత అనేది చాలా ప్రధానమైనది అండి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇప్పుడు స్కిల్ ఎకో సిస్టమ్ రాష్ట్రంలో ప్రతి జిల్లాల్లో ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో తీసుకుంటే స్కిల్ ఎకో సిస్టమ్ అనేది ఇట్స్ వెరీ స్ట్రెంగ్త్ అండి, చాలా బలంగా ఉంది. ఇప్పుడు మనం ఒక కాలేజీ తీసుకున్నాం అనుకోండి, అక్కడ మనం కోఆర్డినేటర్ అనే పేరుతో మనకు స్కిల్ కోఆర్డినేటర్స్ ఉంటారు. అలాగే జిల్లాకు వచ్చామనుకో, జిల్లా ఆఫీసులు 4-5 ఆఫీసులు ఉన్నాయి మనకి. జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉంటారు, జిల్లా ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ ఆఫీసర్ డెసో అంటాం. ప్రీవియస్లీ ఇంతకుముందు ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ అనేవాళ్ళం, ఇప్పుడు జిల్లా ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ ఆఫీసర్ అంటాం డెసో అని. అలాగే సిడాప్ సంస్థ నుంచి వాళ్ళు ట్రైనింగ్స్ ఇస్తుంటారు, గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తుంటారు. అక్కడి నుంచి మనకి జాబ్ డెవలప్మెంట్ జేడిఎంస్ అని ఉంటారు అక్కడ. అలాగే నాక్ సెంటర్స్ ఉన్నాయి, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేసి, అది కూడా మన కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ప్యూర్ గా ఇచ్చేటువంటి ట్రైనింగ్స్ ఇచ్చేటువంటి ఆర్గనైజేషన్, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆంధ్రప్రదేశ్. దానికి సంబంధించినటువంటి స్టాఫ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటారు జిల్లా స్థాయిలో. ఇలా తీసుకుంటే స్కిల్ ఎకో సిస్టమ్ లో చాలా మంది ఫంక్షనరీస్ ఉన్నారు, అది గుర్తించడం, వాళ్ళని కలవడం, వారి నుంచి లబ్ధి పొందడం అనేది చాలా ఈజీ అండి ఇప్పుడు.
1: సార్, రాబోయే రోజుల్లో ఏపీ ఎస్ఎస్డిసి చేపట్టబోయే కొత్త కార్యక్రమాలు, లక్ష్యాలు ఏమన్నా ఉన్నాయా? సో వాటి వివరాలు.
0: పరిశ్రమలకు ఏమవసరం, పరిశ్రమలో చుట్టూ ఉన్నటువంటి పరిశ్రమలు ఏ రకమైన మార్పులు వస్తున్నాయి, వాళ్ళకి ఎలాంటి మానవ వనరులు మనము కల్పించగలం, అలాగే మన దగ్గర చదువుకుంటున్నటువంటి యువతకు ఎలాంటి టెక్నాలజీస్ కానీ లేకపోతే వేరే స్కిల్స్ కానీ వాళ్ళకి ఇంపార్ట్ చేస్తే వాళ్ళకు ఉద్యోగ్యత అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి అన్న కాన్సెప్ట్ తో ఎప్పుడు నిరంతరం, ఎప్పుడు కూడా అండి ఫుల్ స్టాప్ అన్న కాన్సెప్టే ఉండదు ఏపీఎస్ఎస్డిసి లో. ఎవ్రీ టైమ్ ఏది చేస్తే మనం ఎక్కువ యువతకు అందుబాటులోకి వస్తాం, యువతకి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కల్పిస్తామనే కాన్సెప్ట్ తోనే ఎవ్రీడే డిస్కషన్స్ నడుస్తుంటాయి ఏపీఎస్ఎస్డిసి లో. అలాగే రాబోయే రోజుల్లో మరిన్ని అధునాతన కార్యక్రమాలు చేయాలని కూడా ఆ ప్లాన్ చేసుకుంటున్నామండి. ఆల్రెడీ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అయిన ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్ స్కిల్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్, డ్రోన్ టెక్నాలజీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద వచ్చేటువంటి వివిధ జాబ్ రోల్స్, వీటన్నిటిపైన కూడా మనం దృష్టి పెడుతున్నాం. అలాగే ఏంటంటే ఇంతకుముందు మీతో మనం డిస్కస్ చేసుకున్నట్టుగా మన పిల్లలకి, మన దగ్గర చదువుకున్న పిల్లలకి ఇంజనీర్స్ అయితే మీ, డాక్టర్స్ అయితే మీ, లేకపోతే ఫిజియోథెరపిస్ట్లు అయితే మీ, నర్సెస్ అయితే మీ, హెల్త్ కేర్ కానీ లేకపోతే ఇంజనీరింగ్ కానీ, వారికి వేరే దేశాల్లో కూడా ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అనేది కూడా మనం స్టడీ చేస్తున్నాం. మన అందుకోసమే ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఓమ్ క్యాప్ అని మనకు ఓవర్సీస్ ప్లేస్మెంట్ కోసం ఒక మనకు ఆర్గనైజేషన్ ఉంది, అది కూడా స్కిల్ ఎకో సిస్టమ్ లో ఒక భాగమే. అది కూడా ఏ భాషను వాళ్ళకి నేర్పితే పిల్లలకు, మన పిల్లలకు నేర్పితే వాళ్ళు భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు వస్తాయి. జపాన్ పంపాలంటే జపనీస్ వచ్చి ఉండాలి, యూరోపియన్ కంట్రీస్ పోవాలంటే ఏ కంట్రీకి ఒక పిల్లల్ని పంపాలనుకుంటే ఆ కంట్రీకి స్పెసిఫిక్ గా ఉండేటువంటి లాంగ్వేజ్, ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీకి పంపాలంటే జర్మన్ లాంగ్వేజ్ రావాలి, అలాగే మనం ఇటలీ పంపాలంటే ఇటాలియన్ రావాలి. ఆ విధంగా ఎక్కడైతే అవసరం అయితే ఉందో, మేము ప్లాన్ చేస్తున్నాం జర్మనీకి ప్లాన్ చేస్తున్నాం జర్మన్ లాంగ్వేజ్ నేర్పిస్తున్నాం, జపనీస్ కి మన పిల్లల్ని మన హెల్త్ కేర్ సెక్టర్ నుంచి పంపాలనుకుంటున్నాం, అందుకోసం జపనీస్ ని ఎలా నేర్పించాలనేటువంటి కాన్సెప్ట్ ఆలోచిస్తున్నాం. టెక్నాలజీ చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది కాబట్టి వీళ్ళకి ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో మన ఇంజనీరింగ్ పిల్లలకి యాడ్ ఆన్ కోర్సుల కింద గాను లేకపోతే ఆల్రెడీ మనతో కొలాబరేట్ అయినటువంటి సంస్థల ద్వారా వాళ్ళకి ఎవ్రీడే వాళ్ళకి శిక్షణ ఇప్పిస్తున్నాం. దానివల్ల వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉన్నాయి కాబట్టి ఇది నిరంతరం కొనసాగుతూనే ఉంటుందండి. ఇది ఏది బెస్ట్ మన పిల్లలకి, ఏది బెస్ట్ ఏది నేర్పించాలన్న కాన్సెప్ట్ లోనే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ పనిచేస్తుంది. ప్రభుత్వం కూడా అదే విధంగా ఆదేశాలు ఇస్తుంది, అటువైపే మనం పనిచేస్తున్నాం అటువైపు కానీ.
1: సార్, నైపుణ్యాభివృద్ధి ద్వారా ఉద్యోగం లేదా స్వయం ఉపాధి పొందాలనుకునే యువతకు మీరు ఇవ్వాలనుకునే సందేశం సార్?
0: ఇప్పుడు యువత అంటే దే ఆర్ బాగా మెచ్యూర్డ్ అండి, పిల్లలంతా బాగా మెచ్యూర్డ్ గతంతో పోలిస్తే. వాళ్ళ కింద వాళ్ళ అరచేతిలో వాళ్ళు మొబైల్ ఫోన్ లోనే వాళ్ళు ప్రపంచాన్ని దర్శించవచ్చు, ప్రపంచంలో జరిగే ఏ ఇష్యూ అని కూడా వాళ్ళు క్షణాల్లో తెలుసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే తెలుసుకోవాలనేటువంటి ఒక అభిలాష, ఎదగాలనేటువంటి ఒక పట్టుదల ఉండాలండి పిల్లలకి. ఉంటే డెఫినెట్ గా మనకు ఆపర్చునిటీస్ అంటే అవకాశాలు మనకు అందుబాటులోనే ఉంటాయి. కాబట్టి మామూలుగా అనవసరమైనటువంటి విషయాల కోసం సమయం వృధా చేసుకోకుండా రోజుకు 1 అవర్, 1 గంట లేదా 2 గంటలు వాళ్ళు ఏదన్నా ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో కొత్తగా వస్తున్నటువంటి సాంకేతికత పైన దృష్టి పెట్టడం, లేకపోతే వేరే జనరల్ అవేర్నెసెస్ నేర్చుకోవడం, లేకపోతే వేరే లాంగ్వేజెస్ నేర్చుకోవడం, ఈ విధంగా ఉన్నటువంటి వాళ్ళ పురోభివృద్ధికి వాళ్లే కొంత ఆలోచించుకొని స్వయం నిర్ణయం, స్వీయ ఎవాల్యుయేషన్ అంటాం కదండి, సెల్ఫ్ ఎవాల్యుయేషన్, వాళ్ళకు వాళ్ళే ఎవాల్యుయేట్ చేసుకోవడం, వాళ్ళకి ఏం

0: అవసరము? ఈ పోటీ ప్రపంచంలో మనము ముందుండాలి, ముందుకు పోవాలనుకుంటే ఏం నేర్చుకుంటే బాగుంటుంది, ఏం నేర్చుకుంటే మనం ముందుకెళ్ళగలం, ఈ పోటీ ప్రపంచంలో తట్టుకోగలం అన్నది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఒక్కసారి వాళ్ళు ఆలోచించుకొని ఏదన్నా నేను నేర్చుకోవాలి, లేకపోతే ఎమర్జింగ్ టెక్నాలజీలు నేర్చుకోవాలి, లేకపోతే ప్రభుత్వం నుంచి పొందేటువంటి ఏమైనా ఉన్నాయా అనుకుంటే చాలా అవైలబిలిటీ ఉన్నాయి. ఇప్పుడు గతంలో పోలిస్తే ఇప్పుడు మనకు అన్ని అందుబాటులో ఉన్నాయి, అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఏ మాత్రము మూల్యం చెల్లించకుండా, డబ్బులు పే చేయకుండానే మనం ఇవన్నీ పొందొచ్చు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మన APSSDC ఉంది, మనకి ఇంటిగ్రేటెడ్ పోర్టల్ ఉంది, నైపుణ్యం అని ఏపీ స్టేట్ ఇంటిగ్రేటెడ్ పోర్టల్ అది. అందులో మనం ఒకసారి అందులో రిజిస్టర్ అయ్యి అందులో జరిగేటువంటి వచ్చేటువంటి అవకాశాలు కూడా చెక్ చేసుకోవచ్చు. ఏం ట్రైనింగ్స్ నడుస్తున్నాయి కొత్తగా, దేంట్లోనే మనం జాయిన్ కావచ్చా, మనకు కావాల్సిన ఉపయోగపడతాయా, ఏ ట్రైనింగ్స్ నడుస్తున్నాయి, ఏ కార్యక్రమాలు ఉన్నాయి అనేటన్నీ కూడా మనం నైపుణ్యం పోర్టల్ నుంచి తీసుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఒక నైపుణ్యమే కాదు, నేర్చుకోవాలనుకుంటే చాలా వెబ్సైట్స్ ఉన్నాయి నైపుణ్యంతో పాటు, మనది ఓన్ పోర్టల్, మన స్టేట్ పోర్టల్, అలా కాకుండా చాలా ప్రైవేట్ లో కూడా చాలా పోర్టల్స్ ఉన్నాయి. నేర్చుకోవాలనుకోవాలి, ఎదగాలని వాళ్ళు కలగాలి.
1: సార్, ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని నైపుణ్యాభివృద్ధికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ కోర్సెస్ కు సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: మీకు కూడా ధన్యవాదాలండి, మీ ద్వారా రాష్ట్ర యువతకి చేరువైనందుకు, వారిని అందరూ కూడా మీ ద్వారా కలుస్తున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు, వారికి కూడా శుభాశీస్సులు, ధన్యవాదాలండి.
1: ఇంతవరకు ఇవాళ ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ దేవపట్ల మనోహర్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు పరిచయకర్త రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: హలో,
1: సార్. గుడ్ మార్నింగ్ సార్.
0: నమస్కారం అండి.
1: సార్ చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలపల్లిపల్లి గ్రామం నుంచి నరేన్ రెడ్డి సార్. బాగున్నారు సార్?
0: చెప్పండి
1: సార్, మనుషుల్లో దేవుడు సినిమాలో హల్లో మేడం అనే పాట కావాలి సార్.

0: హలో, ఫోన్ ఇన్ లైవ్.
1: కేరాజు ఫ్రమ్ విజయనగరం.
0: చెప్పండి.
1: డబ్బు డబ్బు డబ్బు సినిమా పేరు. కుహు కుహు కోయిల్ నాతో నీవు వస్తావని నీతో వసంత.

0: హలో,
1: సార్
0: నమస్కారం అండి. మీ పేరు?
1: నా పేరు నవీన్ సార్, మేము శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాం.
0: చెప్పండి, ఏ సినిమా?
1: చిరుజల్ల నుంచి రాధిక రావేలా.
0: రాధిక రావేలా, రాధే రాధేవా?
1: అదే రాధే రాధే.

0: హలో
1: హలో నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఏ సినిమా నుంచి ఏ పాట కావాలనుకుంటున్నారు?
1: మాకు కొంచుకోట సినిమా నుంచి సరిలేరు నీకెవరు అన్న పాట కావాలమ్మా. సుశీలా గారు జానకి గారు పాడారు.
0: కంచుకోట సినిమా నుంచి?
1: అవునమ్మా. సరిలేరు నీకెవరు?
0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: నేను అనకాపల్లి నుంచి గౌరపాలెం నుంచి మాట్లాడుతున్నానమ్మా. నా పేరు ఎల్లప్ప వెంకట్రావు.
0: కంచుకోటలో లేదు లేదని ఎందుకు అన్నదా అండి?
1: సరిలేరు నీకెవరు.
0: ఓకే ఓకే, మంచి పాట కోరుకున్నారండి.
1: అయితే అమ్మా
0: మీరు పాడిన కోరుకునే పాట మీకోసం వినండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మధురిమ పాత చిత్ర గీతాలను వింటారు. ఏ పాటైనా మొదలయ్యేది నోట మాట నుంచే. ఆ మాటను భాషను ఎందుకు అని అనుకుని మన భావాన్ని మనసులో దాగున్న మన రూపుని రెప్పల మడుగును ఉన్న కొలువుల వంటి కన్నులతో చెప్పగలిగితే ఆ మనసులోని మాట పాటగా కంటి సైగగా శ్రోతలను చేరే మొదటి చిత్రగీతంగా అందుతుందేమో. వినబోతున్న చిత్రగీతం సాహిత్యం అందిస్తున్నవారు ఆరుద్ర, సంగీతాన్ని సమకూర్చినవారు శంకర్ జయకిషన్, గానం ఘంటసాల శారదా.

పెళ్ళి ప్రేమ ఇద్దరి మధ్య ఉన్న బంధం తెలియజేస్తుంది. ఒకరికొకరిగా జీవితాంతం తోడుండే సంబంధం మన కన్నులకు కూడా ఉందండి. ఒకదానితో మరొకటి ప్రేమను కలిగి ఉన్నాయని కన్నుల కలహంలో కమ్మని పాటలతో తెలుస్తుందట. ఘంటసాల పిసిసిల ఆల్పించిన ఈ చక్కని పాటను వినండి.

కులగోత్రాలు చిత్రం నుంచి రచనను విన్న పాటకు అందించిన వారు డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు. అయితే కన్నుల భాషలు తెలుసుకోవాలి అంటే మన కళ్ళతో ఎప్పుడైనా ఆ సైగలు చేసే ఉండాలి. వేరే కళ్ళు విసిరే వాళ్ళు చూపుల బాణం మనకు తగలైనా ఉండాలి. చూసే కొంటి తనపు చూపు అర్థం బహుశా ఈ గీత రచనలా ఉంటుందేమో. వింటున్న పాట చిత్రం గూఢచారి చిత్రం నుంచి వింటున్నారు. రచన అందించిన వారు ఆరుద్ర, సంగీతం టి చలపతిరావు, గానం ఘంటసాల.

మధురిమ అలనాటి చిత్ర గీతాలను వింటున్నారు. గీతంలో ఈరోజు మన దన్ను కన్ను. వలచి వచ్చిన వారి కన్నుల కబురుల కవ్వింతలు మనసుని మరిపించే వలపలను విసిరితే, అవి చిలిపిగా కొంటి సైగలు చేస్తే మరి ఆలస్యం ఎందుకు? ఆ నవ్వులు కళ్ళతో ఎలా వ్యక్తం చెయ్యాలో పాట వింటూ ప్రయత్నించండి. మంగమ్మ శబదం చిత్రంలోని ఈ పాటకు రచనను అందించిన వారు శ్రీ నారాయణరెడ్డి. సంగీతం టీవీ రాజు. నేపథ్యగానం ఘంటసాల పి సుశీలా.

వెచ్చని గాలి మేనుని తాకింది అంటే ఎండాకాలంలో వడగాల్పులంట. జాబిలి వెలుగులు నడిరేని గడియలా పున్నమి జాడలు అంటుకుంటూ మనల్ని పలకరిస్తుందంటే ప్రతి కాలాన్ని సమయాన్ని అంతెందుకు నిమిషమైనా ఒక యుగంగా గడిచేంత ప్రేమను తెలుపుతాయంట. వినబోయే పరవశించే ఈ పాట మీకు ఆ ప్రణయాన్ని కన్నుల సైగలతో తెలుపుతుంది.

సుశీల గారి గాన మాధుర్యానికి సంగీతాన్ని సమకూర్చింది ఘంటసాల గారు. పింగళి నాగేంద్రరావు గారి రచనను విన్నారు. చిత్రం సిఐడి. శృతి లయ సంగీతానికి మాతాపితలు అని మనందరికీ తెలిసిన విషయమే. నయనాలు, అభినయం, హృదయాల సంగమం. మనం ప్రేమించిన వారిని కంటిరెప్పలా కాపాడుకుంటాం కదా. హృదయపు లయలతో, నయనాల శృతులతో మంచు తెరల పాటగా సాగిపోతాం. వినిపోతున్న చిత్రగీతం గీతాంజలి చిత్రంలోని పాట. సంగీతం ఇళయరాజా గారు, సాహిత్యం వేటూరి సుందరరామూర్తి గారు, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, జానకి గారు.

సొగసైన కన్నులు విసిరే కసి వలపుల మనసును తాకే బాణాలు మూగ కోరికల సొంపుల వంపులు కన్నుల కదలికలు పువ్వుల పరిమళాలలా కట్టిపడేసే కంకణాలవుతాయి. వినబోతున్న అలనాటి ఈ చిత్రగీతం కెవి మహదేవన్ సంగీత సారథ్యంలో ఆచార్య ఆత్రేయ రచనతో ఘంటసాల గానంతో మీ ముందుంది.

మధురిమ అలనాటి చిత్రగీతాలలో మన మనసుని కదిలించే మరో పాటల మాట అధరాల కోటను దాటనప్పుడు గుండె బరువుని భాషాభేదం చూడని కవితల కన్నులు తేలిక చేస్తాయట. తెరిచే కన్నులు తెలిపే కబురులు తెలుసుకోవడానికి చదువుల అవసరమే కాదంట. మౌనమైన మనసు రెప్పల రూపుతో పాటగా పలికితే, ప్రేమ పువ్వుల పరిమళాలను మధుమాసపు మాలలైతే. వింటున్న ఈ గీతం అల్లుడు గారి చిత్రంలోని గీతం. రచయిత వేటూరి సుందరరామమూర్తి, సంగీతం కేవి మహాదేవన్, గానం జేసుదాసు, చిత్ర జంట కంఠాలలో.

ఒక్కోసారి కొన్ని మాటల్ని అందరిలో చెప్పలేక కన్నులతో మన సైగలతో ఏ ఎలా ఉంది అని అంటూ మాట్లాడతాం. మీకు అర్థమైపోయే ఉంటుంది ఇప్పటికే ఏ పాట వినబోతున్నామో అన్నది. వింటున్న పాట దసరా బుల్లోడు చిత్రం నుంచి ఘంటసాల సుశీల గారి గానమాధుర్యంలో, ఆత్రేయ గారి రచనను కేవీ మహాదేవన్ గారి సంగీత సారథ్యంలో పాటను వింటున్నారు.

అలకలు కులుకులు ఇవన్నీ ప్రేమలో స్నేహంలో మామూలే. బుంగ మూతి పెట్టుకున్న వాళ్ళు మాటను చెప్పగలరా? మనసును విప్పగలరా? మనసు లోతుల్లో ఉన్న భావాలను మాత్రం కన్నులు చెప్పగలవు. మనల్ని కోరుకునేవారిని చేరగలను. సో బుంగమూతి బుల్లెమ్మ అన్న ఈ చిత్ర గీతానికి రచనను అందించిన వారు రాజశ్రీ గారు. సత్యం గారు సంగీత సంకల్పంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి, సుశీల గారి గానమాధుర్యాన్ని వింటారు.

ఒక్కోసారి మాటలతో చేతలతో చేసే అల్లరి కరువైనప్పుడు కేవలం కన్నులతో పలకరించే అభినయాలు, అల్లరి చిలిపితనం చూపులు గారడి భలే సందడి చేస్తాయి. చెక్కిలిగింతలు ఒక్కరి సొంతమైతే పాట అందరి సొంతము. వినబోయే ఈ చిత్రగీతం కొదమసింహం చిత్రంలోనిది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర గానమాధుర్యంలో వేటూరి సుందరరామూర్తి గారి రచనతో రాజా కోటి సంగీత సారథ్యం వహించిన ఈ పాట మీకోసం.

0: వద్దంటే ఓయస్సు, ఉచ్చెత్తి పిచ్చెక్కించే గుమ్మ సొగ్గసు.
1: ఊపందుకుంటా.

కన్నులు చేసే సైగకు ఎన్నో అభినయాలు ఉన్నాయి. ఒకటా రెండా చెప్పడానికి అక్కడున్నారు. అదిగో ఇదిగో అని నోటి మాటలతో చెప్పకుండా, కరమలను ఉపయోగించకుండా, కాటుకు పెట్టిన కళ్ళతో ఇట్టే చెప్పవచ్చు. కొండంత దూరాన్నున్నా మనవాళ్ళు మన కళ్ళలోనే మన పక్కనే ఉంటే బాగుంటుందని అనిపించే ప్రేమ మధురిమ ఎవరి జీవితాల్లో లేవు. శివమిత్తిన సత్యం ఈ చిత్రం నుంచి వినబోతున్న పాటకు రచనను అందించిన వారు ఆరుద్ర గారు. జేవి రాఘవులు సంగీత సారథ్యంలో కేజే యేసుదాసు, వాణి జయరాం గారి జంట కంఠాలలో.

ఒక్క రాగానికి ఎంత చక్కని బలముందో మనసు లోతుల్లోకి చేరుకునే చక్కని సులువైన మార్గం ఉంది. ఒకరి మనోభావం తెలియాలి అనంటే భాషే అవసరం లేదు. కన్నులు తెలిపే ఆ చక్కని మాటలు, కను సైగలతో మనల్ని చేరాలి అనంటే రెప్పల మడుగున కలువల్లా, మప్పులో తాగి ఉన్న చందమామ వెన్నెలలా మనకి చేరేది ఆ లేఖలగా, మనకు అందేది పాటల రూపంలో, మన జ్ఞాపకాల రూపంలో. వింటున్న చిత్రగీతం అల్లుడు గారు చిత్రంలోని పాట, రచన వేటూరి సుందరరామూర్తి, సంగీతం కేవి మహదేవన్, జేసుదాసు, చిత్రగారి జంట కంఠాలలో వింటారు.

మధుమంజరి తెలుగు చిత్రగీతాలు. తరువాత పాట చిత్రం ఐ. సంగీతం ఏఆర్ రెహమాన్. పాడినవారు సిద్ధ శ్రీరామ్, ఇస్రత్ ఖాద్రీ.

వినపూతున్న గీత రచన బాలాజీ, సంగీతం దేవిశ్రీప్రసాద్, పాడినవారు కెకె కృష్ణకుమార్, చిత్రం ఆర్యా.

మధుమంజరి తెలుగు చిత్రగీతాల్లో చివరిగా వినబోతున్న పాట చిత్రం ఆరెంజ్. పాడినవారు నరేష్ అయ్యర్, నదీష్ జీవి జాకి, సంగీతం హారీష్ జయరాజ్.

మధుమంజరి తెలుగు చలనచిత్ర గీతాలు విన్నారు. 12:30 మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. భారత యునైటెడ్ కింగ్డమ్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఈవేళ మల్లోకి వచ్చింది. మన దేశ ఆర్థిక అభివృద్ధిలో ఇది ఒక కీలకమైన పరిణామమని పలువురు కేంద్ర మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజాల వేల 8వ విడతను కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలిలో సంస్కరణలు తీసుకుని రాకపోవడంతో ప్రజలకు వ్యవస్థలో విశ్వాసం సన్నగిల్లిపోతుందని యునైటెడ్ నేషన్స్లో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్ అన్నారు. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలో ఈవేళ జరిగే 2వ సెమీఫైనల్లో అర్జెంటీనా ఇంగ్లాండ్తో తలపడుతుంది. భారత యునైటెడ్ కింగ్డమ్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఈరోజు అమల్లోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలను కలుపుతూ దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. భారత్ యుకే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ప్రారంభోత్సవానికి గుర్తుగా ఈ మధ్యాహ్నం కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి యునైటెడ్ కింగ్డమ్కు ఎగుమతి సరుకును పంపేలాగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్, జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్, కస్టమ్స్ అధికారులు, ఇతర భాగస్వామ్య పక్షాల సహకారంతో ఒక ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. భారత యూకేల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ఈరోజు అమల్లోకి వచ్చిన సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందిస్తూ ఇది భారత ఆర్థిక వృద్ధిని, ప్రపంచ భాగస్వామ్యాలను బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన ముందడుగని పేర్కొన్నారు. ఈ ఒప్పందం వల్ల ఎగుమతులు పెరుగుతాయని, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు కొత్త అవకాశాలు లభిస్తాయని, భారతీయ పరిశ్రమలకు మద్దతు లభిస్తుందని, యూకేలో పనిచేస్తున్న వృత్తి నిపుణులకు ప్రయోజనం చేకూరడంతో పాటు ఉద్యోగాలు, పెట్టుబడులకు కొత్త మార్గాలు సుగమమవుతాయని రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియా పోస్టులో తెలియజేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే, ప్రపంచవ్యాప్త అవకాశాలను విస్తరించే వికసిత్ భారత్ విజన్కు తోడ్పడే ఇటువంటి ఒప్పందాలను భారత్ నిరంతరం సాధిస్తోందని రక్షణ మంత్రి చెప్పారు. మరోవైపు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ భారత యునైటెడ్ కింగ్డమ్ సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం దేశ ఆర్థిక ప్రయోజనాలను బలోపేతం చేస్తూ రైతులను, వ్యవసాయ రంగాన్ని రక్షించే ఒక మైలురాయి లాంటి చర్య అని కొనియాడారు. భారత్ యునైటెడ్ కింగ్డమ్ మధ్య ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఈ ఒప్పందం ఒక విప్లవాత్మకమైన ముందడుగని ఆయన అన్నారు. ఈ నెల 17వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ జలంధర్ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి జలంధర్ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ను ప్రారంభించడంతో పాటు అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా ఆధునికీకరించిన మరో 74 రైల్వే స్టేషన్లను వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారు. దీంతోపాటు పంజాబ్లోని అమృత్సర్ను ఉత్తరప్రదేశ్లోని వారణాసితో అనుసంధానించే సరికొత్త రైలు సంత్ రవిదాస్ ఎక్స్ప్రెస్ను కూడా ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. జలంధర్ చేరుకోవడానికి ముందు మోదీ చండీగఢ్లోని పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా సందర్శిస్తారు. ఆయన అక్కడ వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించే అవకాశం ఉంది. జ్ఞానం వివేకానికి దారితీస్తుంది, నైపుణ్యాల అభివృద్ధిని నడిపిస్తాయి, మంచి ఆరోగ్యం ప్రతి ఆకాంక్షను నెరవేర్చడానికి శక్తినిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సంస్కృత సుభాషితాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంటూ ఆయన ఈ విషయాలు తెలియజేశారు. నేటి యువత ఈ గుణాలను అందిపుచ్చుకుంటూ దేశం గుర్తింపును మరింత బలోపేతం చేస్తున్నారని మోదీ అన్నారు.

0: క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజ బ్లాకుల 8వ విడత వేలాన్ని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. 9 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 20 కీలక వ్యూహాత్మక ఖనిజాల బ్లాకులు ఇందులో ఉన్నాయని, వీటిలో కొత్తగా గుర్తించిన 13 బ్లాకులతో పాటు రెండో ప్రయత్నం కింద ఆఫర్ చేస్తున్న 7 బ్లాకులు కూడా ఉన్నాయని గనుల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మాలిబ్డినమ్, గ్రాఫైట్, గ్లాకోనైట్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, టైటానియం, టంగ్స్టన్, పొటాష్, లిథియం, సీసీఎం, రుబిడియం ఈ ఖనిజాల్లో ఉన్నాయి. స్వచ్ఛమైన ఇంధనం, అధునాతన తయారీ రంగం, ఎరువులు, రక్షణ, ఇతర వ్యూహాత్మక రంగాలకు ఈ ఖనిజాలు ఎంతో కీలకమైనవి. ఇప్పటి వరకు 7 విడతల వేలం పూర్తి కాగా గనుల మంత్రిత్వ శాఖ మొత్తం 88 క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజ బ్లాకుల్లో 56 బ్లాకులను విజయవంతంగా వేలం వేసి 63% పైగా విజయవంతమైన రేటు సాధించింది. వరుస వేలం రౌండ్లలో పరిశ్రమల నుంచి లభించిన బలమైన స్పందన, ప్రభుత్వం ప్రవేశపెట్టిన పారదర్శక పోటీతత్వ మార్కెట్ ఆధారిత వేలం విధానంపై పెట్టుబడిదారులు పెరుగుతున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ అట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడి ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలి సంస్కరణలు చేపట్టడంలో విఫలమవడం, ప్రపంచవ్యాప్తంగా ఘర్షణలు సమర్థవంతంగా పరిష్కరించలేకపోవడం వల్ల యునైటెడ్ నేషన్స్పై ప్రజల్లో నమ్మకం తగ్గుతోందని మన దేశం హెచ్చరించింది. యునైటెడ్ నేషన్స్లో మేకింగ్ మల్టీలేటరలిజం ఫిట్ ఫర్ ద ఫ్యూచర్ అనే అంశంపై జరిగిన మంత్రివర్గ రౌండ్ టేబుల్ సమావేశంలో భారత్ శాశ్వత ప్రతినిధి పి హరీష్ మాట్లాడుతూ, ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఘర్షణల్లో భద్రతా మండలి అర్థవంతంగా జోక్యం చేసుకోలేకపోయిందని, ఇది అంతర్జాతీయ శాంతి భద్రతలు కాపాడే సామర్థ్యం పైన ప్రశ్నలు లేవనెత్తుతోందని అన్నారు.
1: The Security Council has been ineffective in putting an end to human suffering among the affected populations. The foundational principle for the establishment of the United Nations, maintenance of international peace and security, has therefore been called to question. The underlying reason for inadequacies of the Security Council is evident. An 80-year-old architecture designed for the 1940s is ill-equipped to address contemporary challenges. As a collective, the UN has not been able to move the needle on reforming the Security Council.
0: 80 నాటి యునైటెడ్ నేషన్స్ నిర్మాణం నేటి ప్రపంచ సవాళ్ళను ఎదుర్కొనేందుకు ఏమాత్రం సరిపోదని, భద్రతా మండలి సంస్కరణలపై చర్చలు కేవలం ప్రసంగాలకే పరిమితమై ఎటువంటి స్పష్టమైన పురోగతి లేకుండా అంతులేని చక్రంగా నిలిచిపోయాయని హరీష్ అన్నారు. పూరి నగరంలో శ్రీ జగన్నాథస్వామి జగత్ప్రసిద్ధ రథయాత్రకు సర్వం సిద్ధమైంది. నిన్నటి పవిత్ర నవయవన్ దర్శనం అనంతరం ఈ వార్షిక రథోత్సవం కోసం విస్తృతమైన సాంప్రదాయ పరిపాలనాపరమైన భద్రతా ఏర్పాట్లు పూర్తయ్యాయి. పూరి పవిత్ర పుణ్యక్షేత్రమంతటా జయ జగన్నాథ్ అనే పవిత్ర నామస్మరణ మారుమోగుతుండగా, రేపు ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే మతపరమైన ఉత్సవాల్లో ఒకటైన జగన్నాథ్ బలభద్ర దేవి సుభద్ర సుదర్శనుల మహారథయాత్రను కళ్ళారా చూసేందుకు పూరి సిద్ధమవుతోంది. ఈ వార్షిక యాత్ర శ్రీ జగన్నాథ్ ఆలయం నుంచి బయలుదేరి శ్రీ గుండెచ ఆలయానికి పవిత్ర ప్రయాణానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ పవిత్ర రథోత్సవంలో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు పూరికి చేరుకున్నారు. ఒడిశాలో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలతో పాటు అనేక చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఈరోజు బీహార్లో, రేపటి వరకు ఈశాన్య భారత్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఐఎండీ అంచనా వేస్తోంది. అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్, లదాఖ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మాహే తెలంగాణలో ఈరోజు పిడుగులు, బలమైన గాలులతో కూడిన ఉరుములతో కూడా జల్లులు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. స్పెయిన్ ఫీఫా ప్రపంచకప్ 2026 ఫుట్బాల్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. నిన్న రాత్రి అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డల్లస్ స్టేడియంలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో ఫ్రాన్స్పై 2-0 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. తమ మొదటి ప్రపంచకప్ ట్రోఫీని గెలుచుకున్న 16 తర్వాత లా రోజా అని పిలిచే స్పెయిన్ జట్టు ఆదివారం రాత్రి న్యూజెర్సీలోని మెట్లైఫ్ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా లేదా ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ రాత్రి అట్లాంటా స్టేడియంలో జరగనున్న 2వ సెమీఫైనల్ పోరులో కితన్సారి ఛాంపియన్ అర్జెంటీనా ఇంగ్లాండ్తో తలపడుతుంది.

0: మాట్లాడుతుంది. బర్మింగ్హామ్లోని ఎడ్బాస్టన్లో నిన్న రాత్రి జరిగిన 3 మ్యాచ్ల సిరీస్లోని మొదటి వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లో భారత్ ఇంగ్లాండ్ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. 2 మ్యాచ్ రేపు కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్లో జరుగుతుంది. విశేషాలు మరొకసారి. భారత్ యునైటెడ్ కింగ్డమ్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఈరోజు అమల్లోకి వస్తోంది. మన దేశ ఆర్థిక అభివృద్ధిలో ఇదొక కీలకమైన పరిణామమని పలువురు కేంద్ర మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజాల వేలం 8వ విడతను కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలిలో సంస్కరణలు తీసుకుని రాకపోవడంతో ప్రజలకు ఆ వ్యవస్థలో విశ్వాసం సన్నగిలిపోతుందని యునైటెడ్ నేషన్స్లో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్ అన్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఈవేళ జరిగే 2వ సెమీఫైనల్లో అర్జెంటీనా ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కార్మికుల కార్యక్రమం.

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో పోషకాహార నిపుణురాలు డాక్టర్ సదరం రమ్యగారితో పోషకాహారం ప్రాధాన్యత గురించి పరిచయ కార్యక్రమంలో తెలుసుకుంటాం. పరిచయకర్త శ్రీమతి కె. ఇందిర.
1: మనకి ఆహారం ఎంత అవసరమో వాటిలో ఉన్న పోషక విలువల గురించి తెలుసుకోవడం కూడా అంతే అవసరం. మరి ఈరోజు మా ఆకాశవాణి స్టూడియోలో డాక్టర్ రమ్య సదరం గారు వచ్చారు. వారితో మాట్లాడి పోషక ఆహారం అంటే ఏమిటి, దాని అవసరం ఎంత ఉంది తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ రమ్య సదరం గారు.
2: నమస్తే అండి.
1: డాక్టర్ గారు, ముందుగా పోషక ఆహారం అంటే ఏమిటి వివరిస్తారా?
2: పోషక ఆహారం అంటే ఇట్స్ బ్యాలెన్స్డ్ డైట్ అండి. అంటే మనం తీసుకునే ఆహారంలో ప్రతి ఇది కూడా ఒక ప్రపోర్షన్లో మనం తీసుకోవాలన్నమాట. మనకి టోటల్గా 5 ఫుడ్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. అందులో వీ హ్యావ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్ అండ్ మినరల్స్. సో ఈ 5 ఫుడ్ గ్రూప్స్లో ఏ ఒక్కటి మనకి లోపించినా కూడా దానివల్ల డెఫిషియన్సీస్ అనేవి వస్తాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కార్బోహైడ్రేట్స్, అవి ది ఆర్ ద ఎనర్జీ సోర్సెస్. మనకి మొత్తం మనకి ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ది ఎనర్జీ మనకి దాని నుంచే వస్తుంది అనమాట. సో మనం తీసుకునే ఫుడ్లో ఆల్మోస్ట్ 50-60% కార్బోహైడ్రేట్స్ నుంచే రావాలి. అలానే కమింగ్ టు ప్రోటీన్స్, దే ఆర్ మజిల్ బిల్డింగ్ బ్లాక్స్. మన కండరాలన్నీ కూడా మంచిగా ఎదగాలి, అలానే రిపేర్ సిస్టమ్స్ ఇన్ ఆర్ బాడీ అనేవి జరగాలి, ఇమ్యూనిటీ పెరగాలి అంటే ప్రోటీన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫ్యాట్స్. సో ఫ్యాట్స్ అందరూ ఏంటంటే అదొక ఎనిమీ లాగా చూస్తారండి ఫ్యాట్స్ని, బట్ గుడ్ ఫ్యాట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దేనికంటే మన ప్రతి ఒక్క సెల్ బాడీలో ఫంక్షన్ అవ్వాలంటే ఫ్యాట్స్ అనేవి ఉండాలి, అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ కమింగ్ టు విటమిన్స్ అండ్ మినరల్స్, ఇవి మైక్రోన్యూట్రియన్సే కానీ మెటబాలిజం మన బాడీలో జరగాలి అంటే విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి కూడా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇవన్నీ మనం సమపాలల్లో తీసుకుంటేనే ఇట్ బికమ్స్ అ బ్యాలెన్స్డ్ డైట్.
1: ఒక సమతుల్య ఆహారం కావాలంటే ఇవన్నీ ఉండాలంటారు. ముందుగా కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు మనకి చాలా అవసరం అంటారు. మరి పిండి పదార్థమే మనకి ఎనిమీ అనేది కూడా అంటున్నారు.
2: అవునండి.
1: ఆ లిమిట్ ఎక్కడ డిసైడ్ చేయాలండి? ఎంత కార్బోహైడ్రేట్స్ మనం తినాలి, ఎంత తినకూడదు, ఏంటి గుడ్ కార్బ్, ఏంటి బ్యాడ్ కార్బ్, అది వివరిస్తారా?
2: అవునండి. సో కార్బోహైడ్రేట్స్ అనేవి కంప్లీట్గా మనం అవాయిడ్ చేయాల్సినవి కాదండి, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది ఎనర్జీ మన కార్బ్స్ నుంచి వస్తుంది అనుకున్నాం కదా. సో అసలు గుడ్ కార్బ్స్ అంటే ఏంటి, బ్యాడ్ కార్బ్స్ అంటే ఏంటి? సో ఈ బ్యాడ్ కార్బోహైడ్రేట్స్ అంటే మనకి రిఫైన్డ్ షుగర్స్ కానివ్వండి, లేకపోతే రిఫైన్డ్ గ్రెయిన్స్, ఫర్ ఎగ్జాంపుల్ వైట్ రైస్, వైట్ ఫ్లోర్ అంటే మైదా
1: పిండి,
2: ఎస్ మైదా పిండి. నెక్స్ట్ ఏంటంటే ఆల్ ద బేకరీ స్టఫ్, జంక్ స్టఫ్, లైక్ అంటే మనకి ఇప్పుడు పిజ్జాస్ అని, బర్గర్స్ అని, కూల్ డ్రింక్స్ అని, ఇవన్నీ ఏం చేస్తాయంటే మనం తీసుకున్న తర్వాత ఒకవేళ షుగర్స్ కనుక చెక్ చేసామనుకోండి, ఒక స్పైక్ అంటే సడన్గా గ్లూకోజ్ అనేది రైజ్ చేసేస్తుంది బాడీలో. అలానే కాసేపు అయిన తర్వాత లైక్ బ్రేక్ఫాస్ట్లో

0: సింపుల్ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నాము, తర్వాత మళ్ళీ లంచ్లోని వైట్ రైసే తీసుకున్నాము, అప్పుడు ఏమవుతుంది, బ్రేక్ఫాస్ట్ తీసుకున్న 1 అవర్కి ఒక స్పైక్ ఆఫ్ గ్లూకోజ్ వస్తుంది, అలానే మళ్ళీ లంచ్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక స్పైక్ వస్తుంది. మరి అదే మోతాదులో ఆ గ్లూకోజ్ మనకి బాడీలోకి ఎంటర్ అవ్వాలంటే ఇన్సులిన్ కూడా రిలీజ్ అవ్వాలి, అది కూడా అదే స్పైక్లో రిలీజ్ అవుతుంది. సో ఆ ఇన్సులిన్ స్పైక్స్ అనేవి మెయిన్ కల్ప్రిట్ అన్నమాట మనకి డయాబెటీస్ కానివ్వండి, ఒబేసిటీ కానివ్వండి. సో మెయిన్గా అవన్నీ కూడా ఇన్సులిన్ స్పైక్స్ వల్లే వస్తాయండి. సో మనకి గుడ్ కార్బోహైడ్రేట్స్ ఏం చేస్తాయి అని అంటే, బాడీలో ఈవెన్ లెవెల్ ఆఫ్ గ్లూకోజ్ అనేవి మెయింటైన్ చేస్తాయి, అంటే గ్లూకోజ్ని స్లోగా రిలీజ్ చేస్తాయి అన్నమాట. సో అప్పుడు ఆ ఇన్సులిన్ స్పైక్స్ అనేవి ఉండవు. సో మనకి ఇలాంటి లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్ కానివ్వండి లేకపోతే ఒబేసిటీ ప్రాబ్లమ్స్ కానీ చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. సో అసలు ఈ గుడ్ కార్బోహైడ్రేట్స్ ఏంటి అంటే, హోల్ గ్రెయిన్స్ అంటే మనకి బ్రౌన్ రైస్ కానివ్వండి లేకపోతే మిల్లెట్స్ కానివ్వండి, అండ్ ఆల్ ద లైక్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ విచ్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్నవన్నీ కూడా గుడ్ కార్బోహైడ్రేట్స్. సో కార్బోహైడ్రేట్స్ పూర్తిగా అవాయిడ్ చేయడం సొల్యూషన్ కాదు, గుడ్ కార్బోహైడ్రేట్స్ ఇంక్లూడ్ చేసుకోండి, బ్యాడ్ కార్బోహైడ్రేట్స్ అనేవి అవాయిడ్ చేసుకోవాలన్నమాట.
1: ఇప్పుడు ప్రోటీన్కి వస్తే, ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది, అది ఎంతవరకు మనకి హెల్ప్ చేస్తుంది చెప్తారు?
0: సో ప్రోటీన్స్ అనేవి ఇప్పుడు మజిల్ బిల్డింగ్ బ్లాక్స్ అనుకున్నాము. సో అట్ ద సేమ్ టైమ్ మన బాడీని రీజనరేట్ అవ్వడానికి అంటే రిపేర్ ఆఫ్ టిష్యూస్ అవ్వడానికి ప్రోటీన్స్ అనేవి ఇంపార్టెంట్. సో ఇవి మనకి నాన్ వెజిటేరియన్ సోర్సెస్లో ఉంటాయి, వెజిటేరియన్ సోర్సెస్లో కూడా ఉంటాయి. అయితే నాన్ వెజిటేరియన్ సోర్సెస్లోకి వస్తే కనుక లీన్ మీట్స్ అనేవి ప్రిఫర్ చేయమంటామండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ మటన్ ఫిష్లో ఏది మంచిది అని అంటే మటన్ అవాయిడ్ చేయమని చెప్తాం. ఎందుకంటే ప్రోటీన్ ఉన్నా కూడా మనకి అన్నెసెసరీ ఫ్యాట్ అనేది మటన్ లో ఎక్కువ ఉంటుంది. సో అది అవాయిడ్ చేయాలి.
1: డాక్టర్, ఇక్కడ ఒక చిన్న ప్రశ్న అండి, ఈ మధ్య మార్కెట్ లో చాలా ప్రోటీన్ పౌడర్లని ప్రోటీన్ షేక్లని వచ్చేసాయి, అది ఎంతవరకు మంచిది? ఇంకా ప్రోటీన్ తీసుకోవడానికి ఇంకా బాడీ యాక్టివిటీకి ఏదైనా సంబంధం ఉందా?
0: నేనైతే ఈ ఆర్టిఫిషియల్ ప్రోడక్ట్స్ అనేవి తీసుకోవాల్సిన అవసరం లేదనే చెప్తానండి. ఎవరికైతే ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఉంటుందో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రోయింగ్ చిల్డ్రన్ కానివ్వండి, లేకపోతే కొంతమంది స్పోర్ట్స్ లో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు, సో ఆ మజిల్ బిల్డింగ్ వాళ్ళకి కావాలి. సో వాట్ ఎవర్ వాళ్ళకి ఎంత రిక్వైర్మెంట్ ఉందో త్రూ డైట్ ద్వారానే తీసుకోవడం అనేది మంచిది. బియట్ వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ మనకి ఈక్వలీ గుడ్ సోర్సెస్ అనేవి ఉన్నాయి. ఎగ్ వైట్ ఫర్ ఎగ్జాంపుల్, అయితే వెజిటేరియన్స్ అడుగుతారు మరి మాకు ఇప్పుడు ఎగ్ తీసుకోం కదండి, అలానే చికెన్ ఫిష్ అవి తీసుకోం కదా, మాకేంటి సోర్సెస్ అనేవి? లెగ్యూమ్స్ అండి, ఇంకా పప్పు దినుసులు, బీన్స్, ఇవన్నీ కూడా రిచ్ సోర్సెస్. అలానే వన్ బిగ్గెస్ట్ బూన్ ఫర్ వెజిటేరియన్స్ ఏంటంటే కీన్వా, కీన్వా అని దొరుకుతుంది. అందులో మనకి ఎసెన్షియల్ ఎమినో ఆసిడ్స్ అన్ని ఉంటాయి. ఎగ్లో ఎంతైతే ప్రోటీన్ ఉంటుందో కీన్వాలో అంత ప్రోటీన్ అనేది ఉంటుంది. సో అలాగ న్యాచురల్ సోర్సెస్ ద్వారా తీసుకుంటే మంచిది, కానీ ప్రోటీన్ షేక్స్ వాటిలో ఎలా లేదన్నా ప్రిజర్వేటివ్స్ అనేవి యాడ్ చేస్తారు. సో ఆన్ అ లాంగ్ టర్మ్ బేసిస్ డిపెండింగ్ అపాన్ ప్రోటీన్ షేక్స్ అనేది అంత మంచిది కాదండి.
1: ఫ్యాట్, కొవ్వు మనం తీసుకునేది నెయ్యి నూనె, దాన్ని ఏ విధంగా తీసుకుంటే మంచిది, అది వంటలో ఎంతవరకు వాడాలి చెప్తారా?
0: ఫ్యాట్స్ లో కూడా ఇక్కడ మనం గుడ్ ఫ్యాట్స్ బ్యాడ్ ఫ్యాట్స్ కింద మాట్లాడుకోవాలండి.
1: అంటే వాటిలో కూడా గుడ్ ఇంకా బ్యాడ్ ఉంటాయి?
0: ఉంటాయి, ఉంటాయి.
1: చెప్పండి.
0: సో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి మనకి గుడ్ ఫ్యాట్స్ అన్నమాట. ఇప్పుడు రిఫైన్డ్ ఆయిల్స్ అందరూ వాడతారండి. రిఫైన్డ్ ఆయిల్స్ అంటే ఏంటి, మనము బాగా ఆ రిఫైన్మెంట్ ప్రాసెస్ లో బాగా హీట్ చేస్తారు వీటిని, అంటే సీడ్స్ ని కానీ ఆయిల్ ని కానీ. ఆ హీటింగ్ ప్రాసెస్ లో ఈ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఏవైతే ఉంటాయో బ్యాడ్ ఫ్యాట్స్ కింద కన్వర్ట్ అయిపోతాయి. సో అవి మంచిది కాదు. రిఫైన్డ్ ఆయిల్స్ అనేవి మనం తగ్గించేసుకోవాలి. గుడ్ ఫ్యాట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ చెక్క గానుగ నూనెలనే వస్తున్నాయండి. అది ఏంటంటే సీడ్ ని ప్రెస్ చేసి ఆయిల్ ని తీస్తారు, సో అక్కడ హీటింగ్ ప్రాసెస్ అనేది ఉండదు. సో గుడ్ ఫ్యాట్స్ అన్ని రీటైన్ అవుతాయి. సో అందులో మనకి చెక్క గానుగ నూనెల్లో ఏంటంటే చాలా ఫ్లేవర్స్, జింజిలి ఆయిల్, సెసమి ఆయిల్, అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి. ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. యాక్చువల్లీ ఫస్ట్ బెస్ట్ ఆయిల్ గురించి మనం మాట్లాడుకుంటే ఆలివ్ ఆయిల్ అండి. సో అందులో ఎందుకంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అని చెప్పి ఎక్కువ ఉంటాయన్నమాట. అది మనకి గుడ్ కొలెస్ట్రాల్ ని పెంచి బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గించేస్తుంది, ప్లస్ బ్రెయిన్ డెవలప్మెంట్ కి చాలా చాలా ఇంపార్టెంట్. సో సెకండ్ బెస్ట్ ఇస్ ద కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్. అండ్ ఇంకా రిమైనింగ్ ఘీ అంటారా, తీసుకోవచ్చండి, కానీ మోడరేషన్ లో తీసుకోవాలి. కొంతవరకు సాచురేటెడ్ ఫ్యాట్స్ అందులో ఉంటాయి, అందుకని మోడరేషన్ లో తీసుకోమని చెప్తామన్నమాట.
1: మోతాదులో నెయ్యి వాడితే
0: అవును మంచిది,
1: మంచిది అంటారు. మరి ఇప్పుడు విటమిన్ మరియు మినరల్స్ గురించి అన్నారు కదా,
0: అవునండి,
1: వాటికి సోర్సెస్ ఏమేమి ఉన్నాయి, అవి ఎంత మోతాదులో తీసుకోవాలి?
0: యాక్చువల్లీ విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి మనకి ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో ఉంటాయండి. సో యూజువలీ ఏంటంటే

2 to 3 సర్వింగ్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ పర్ డే చెప్తాము. కానీ వెజిటబుల్స్ తీసుకునేటప్పుడు ఏం చేస్తారంటే, కుకింగ్ ప్రాసెస్లో కూడా ఆ విటమిన్స్ మినరల్స్ రీటైన్ అవుతున్నాయా అనేది డౌట్ఫుల్. ఎందుకంటే బాగా ఉడికించేయడం కానీ ఆ వాటర్ కంటెంట్ ఏదైతే వస్తుందో మనం కర్రీ చేస్తునేటప్పుడు మొత్తం అదంతా కూడా ఇవాపరేట్ అయిపోయే వరకు ఉంచేస్తారు. సో మన విటమిన్స్ అండ్ మినరల్స్ అన్నీ డీనేచర్ అయిపోతున్నాయి, మన బాడీలోకి వెళ్ళట్లేదు. సో హాఫ్ కుక్డ్ హాఫ్ బాయిల్డ్ లేదంటే రా ఫామ్లో తీసుకోవడం అనేది చాలా మంచిది. అండ్ ఫ్రూట్స్ విషయానికి వస్తే కూడా అంతే. యూజువలీ ఏంటంటే జ్యూసెస్ ఫామ్లో తీసుకోవద్దని చెప్తాము, బికాస్ మళ్ళీ యాడెడ్ షుగర్స్ వేసుకొని మరి తీసుకుంటారు. ఇంట్లో చేసుకున్నా కూడా ఫ్రూట్స్తో కంపేర్ చేస్తే ఫ్రూట్ జ్యూసెస్ నాట్ అడ్వైజబుల్ అండి. హోల్ ఫ్రూట్స్ తీసుకోవాలి, ఎందుకంటే మనకి ఫైబర్ అనేది రావాలి కదా. సో ఆ ఫైబర్ అనేది మన బాడీకి ఇంపార్టెంట్. సో ఈవెన్ మనకి ఫ్రూట్లో కూడా ఫ్రక్టోజ్ సింపుల్ షుగరే అది, కానీ ఫైబర్ ఉండడం వల్ల అది గుడ్ కార్బ్ అవుతుంది అన్నమాట. సో అది డిఫరెన్స్. అండ్ కాన్స్టిపేషన్

0: తీసుకోవాలి, ఎందుకంటే మనకి ఫైబర్ అనేది రావాలి కదా. సో ఆ ఫైబర్ అనేది మన బాడీకి ఇంపార్టెంట్. సో ఈవెన్ మనకి ఫ్రూట్లో కూడా ఫ్రక్టోజ్ సింపుల్ షుగరే అది, కానీ ఫైబర్ ఉండడం వల్ల అది గుడ్ కార్బ్ అవుతుంది అన్నమాట. సో అది డిఫరెన్స్. అండ్ కాన్స్టిపేషన్ ఇష్యూస్ అవి ఉంటే అది కూడా రెక్టిఫై అవుతుంది కాబట్టి.
1: బాగా చెప్పారండి డాక్టర్ గారు. ఇప్పుడు మనం ఏ వయసుకి ఎంత కావాలి చూసుకుందాం. ముఖ్యంగా ముందుగా మనం పిల్లలతో మొదలెడితే, చిన్నపిల్లలకి మనం ఎంతవరకు ఆహారం ఇవ్వచ్చు, అంటే 1 ఇయర్ బేబీ నుంచి తీసుకొని 4-5 ఇయర్స్ బేబీ, వాళ్ళ యాక్టివిటీస్ ప్రకారంగా పేరెంట్స్ ఎంతవరకు వాళ్ళకి ఎంత ప్రోటీన్, ఎంత కార్బ్స్, ఎంత ఫ్రూట్స్ అలవాటు చేయొచ్చు అంటారు?
0: యూజువలీ ఏంటంటేనండి, 6 మంత్స్ తర్వాత నుంచి వీనింగ్ అనేది స్టార్ట్ చేస్తాము, అంటే సాలిడ్ ఫుడ్ అనేది నెమ్మదిగా ఇంట్రడ్యూస్ చేస్తాం కదా. నా అడ్వైస్ టు ద పేరెంట్స్ ఏంటంటే, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇనీషియల్గానే వాళ్ళకి మనం చేసి పెట్టేవన్నీ కూడా హెల్దీగా చేసిస్తే, అండ్ దట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, చిన్నపిల్లల్లో ఈ ఓట్స్ ఇంట్రడ్యూస్ చేయాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అది మీరు చిన్న పారేజ్ లాగా మిల్క్తో పాటు చేసి పెడితే వాళ్ళు తింటారు. అలాగేంటంటే వాళ్ళ స్నాకింగ్ ఆప్షన్స్ అన్నీ కూడా అన్హెల్దీ కాకుండా హెల్దీ కనుక మనం చేసి పెడితే ఖచ్చితంగా వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు అవుతుంది. ఇంకా కమింగ్ టు ద రిక్వైర్మెంట్స్, వాళ్ళు గ్రోయింగ్ స్టేజ్లో ఉంటారు కాబట్టి కార్బోహైడ్రేటే ఇంపార్టెంటే, ప్రోటీన్స్ ఇంపార్టెంటే, ఫ్యాట్స్ ఇంపార్టెంటే. సో 3 కవర్ అయ్యేలాగా వాళ్ళకి ఇవ్వాలన్నమాట. ఇంకా ఫ్రూట్స్ అవి అంటారా, డెఫినెట్లీ వాళ్ళకి కూడా 2-3 సర్వింగ్స్ పర్ డే అనేది ఇవ్వాలి. కాకపోతే హోల్ ఫ్రూట్స్ అంటే, ఇప్పుడు మనం వాళ్ళు యాక్చువల్లీ వెయిట్ బట్టి చెప్తామండి, అంటే మరి 1 ఇయర్ పిల్లలకి 2 ఇయర్స్ పిల్లలకి ఏంటంటే వెయిట్ బట్టి కూడా ఉంటారు. చాలా మంది సన్నగా మాల్ నరిష్డ్గా ఉంటారు, సో వాళ్ళకి రిక్వైర్మెంట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఫిజికల్ యాక్టివిటీ బట్టి కూడా మేము వాళ్ళ రిక్వైర్మెంట్స్ అనేవి చెప్తూ ఉంటాం అన్నమాట.
1: డాక్టర్ గారు, టీనేజ్కి వచ్చేసరికి పిల్లల గ్రోత్ రిక్వైర్మెంట్సే కాకుండా ఆకలి కూడా ఎక్కువ ఉంటుంది, ఆ ఆకలితో పాటు రుచులు కూడా కావాలి.
0: అవును,
1: అలాంటప్పుడు వాళ్ళని ఎలాగా డైరెక్ట్ చేయాలి హెల్దీ ఈటింగ్ వైపు ప్లస్ యాక్టివ్ లైఫ్ కోసం?
0: ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఫ్యామిలీ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇప్పుడు ఏంటైపోయిందంటే మన ఈ ఇంత ఫాస్ట్ జనరేషన్లో ఏంటంటే అంత కూర్చుని తినే టైం, పిల్లలతో స్పెండ్ చేసే టైం కూడా ఎవరికి ఉండట్లేదు. కానీ యాక్చువల్లీ టేబుల్ మీల్స్ అనేవి ఫాలో అవ్వాలి, అందరూ ఒకేసారి కూర్చొని తీసుకోవాలన్నమాట. ఇప్పుడు పెద్దవాళ్ళు ఎలా తీసుకుంటే పిల్లలు అదే ఫాలో అవ్వడానికి ట్రై చేస్తారు. సో మనమే ఒకవేళ అన్నీ సరిగ్గా తీసుకోవట్లేదు అనుకోండి, వాళ్ళు మనల్ని చూసి డెఫినెట్లీ వాళ్ళు కూడా తీసుకోరు కదా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్యామిలీ నుంచి నేర్చుకుంటారు పిల్లలు అనేది. సెకండ్ థింగ్ ఏంటంటే ఇది మంచిది, ఇది నువ్వు తిను, ఇది తినకు అని అంటే దే గో ఇన్ టు అ నెగటివ్ మోడ్, అంటే ఇది ఎందుకు తినకూడదు, నాకు అదే తినాలనిపిస్తుంది అని అంటారు. అలా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిప్స్ వాళ్ళకి అలవాటు అయ్యాయనుకోండి, అది మనం ఫస్ట్ ఏం చేయాలంటే అది మాన్పించడానికి ఇంట్లోనే మనం హెల్దీగా చేసి పెట్టడానికి ట్రై చేయాలి. అంటే బయట వాళ్ళు ఏ ఆయిల్తో యూస్ చేస్తున్నారో తెలియదు, ఇంట్లోనే మనం చేసి పెట్టి వాళ్ళకి నెమ్మదిగా అది కూడా మాన్పించి హెల్దీ స్నాకింగ్ ఆప్షన్స్ వైపు డైవర్ట్ చేయాలన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మొబైల్స్ చూసుకుంటూ వాళ్ళకి ఫుడ్ పెట్టడము, టీవీ చూస్తూ ఫుడ్ పెట్టడం చేస్తే వాళ్ళు అసలు ఎంత తింటున్నారు అనేది కూడా పిల్లలకు తెలీదు. సో దాని నుంచి డైవర్ట్ చేసి ఫస్ట్ ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేసి అది ఎందుకు తింటున్నా, అందులో ఏమొస్తుంది అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఐ థింక్ దట్ విల్ వర్క్ వండర్స్.
1: మరి ఇప్పుడు ఎంప్లాయిడ్ పీపుల్ స్పెషలీ 9 నుంచి తీసుకొని సాయంకాలం 6-7 వరకు చైర్ మీదే కూర్చొని వర్క్ చేసేవాళ్ళు, అది ఇంట్లోనైనా ఆఫీస్లోనైనా ఏ వయసు వాళ్ళైనా, వాళ్ళ డైట్ రిక్వైర్మెంట్స్ కూడా మారుతాయంటారా?
0: డెఫినెట్లీ అండి.
1: వాళ్ళు ఎటువంటి డైట్ తీసుకుంటే ఎక్కువ యాక్టివ్ ఉండగలరు?
0: ఇప్పుడు ఏంటంటే టైం ఉండట్లేదు ఎవరికి ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి. సో ఎప్పుడో మార్నింగ్ తీసుకోవడము, మళ్ళీ ఎప్పుడో ఆఫ్టర్నూన్ 3 o'clock తీసుకోవడము, మళ్ళీ ఎప్పుడో నైట్. యాక్చువల్లీ మనం ఫాలో అవుతున్న ప్యాటర్న్ చాలా రాంగ్ అండి. దట్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ 3 meal ప్యాటర్న్ అనేది ఫాలో అవుతున్నారనమాట, అది చాలా రాంగ్. యాక్చువల్లీ 6 meal ప్యాటర్న్ అనేది ఫాలో అవ్వాలి. 3 major meals, 3 minor meals. అంటే ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ స్టార్ట్ యువర్ డే కొంచెం ఏదైనా వార్మ్ వాటర్ కానివ్వండి, లేకపోతే జస్ట్ లెమన్ వాటర్ విత్ హనీ తీసుకొని నట్స్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అండ్ 8 o'clock బ్రేక్ఫాస్ట్ చేస్తారు. బ్రేక్ఫాస్ట్ అయ్యాక బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో వర్క్ ప్లేస్లో ఉన్నా కూడా 11 o'clock ఏదో ఒక ఫ్రూట్ మీతో పాటు క్యారీ చేయాలి, లేదంటే బటర్ మిల్క్. బటర్ మిల్క్ ఇంకా హెల్దీగా చేసుకోవాలంటే అందులో ఈ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ యాడ్ చేసుకోవడము గివ్స్ ఎక్స్ట్రా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. అలానే లంచ్ నార్మల్గా తీసుకుంటారు టైంకి 1 o'clock కల్లా. 4 o'clock హెల్దీ స్నాకింగ్ ఆప్షన్స్ బయట.
1: ఇందులో ఏముంటే బాగుంటుందంటారు?
0: సో ఈవినింగ్ టైంలో ఏంటంటేనండి చిన్న సాలడ్స్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెన్నా సాలడ్ అని.

0: రాజ్మాతో సాలెడ్ లాగా చేసుకోవడం, ఆనియన్స్, టొమాటోస్, చిన్న నిమ్మకాయ, అక్కడ కూడా ఒక కాన్సెప్ట్ ఉంది, లైక్ ఎస్పెషలీ వర్కింగ్ ఉమెన్కి కాల్షియం అండ్ ఐరన్ చాలా ఇంపార్టెంట్. సో ఈ రాజ్మా, శనగలు వీటిల్లో ఏంటంటే కాల్షియం, ఐరన్ ఉంటాయి, కానీ ఐరన్ అబ్జార్ప్షన్ పెరగాలి అని అంటే విటమిన్ సి యాడ్ అవ్వాలి. సో నిమ్మకాయ పిండుకొని ఆ సాలెడ్ తీసుకుంటే ఐరన్ డెఫిషియన్సీలో ల్యాండ్ అవ్వరు. అలానే మనకి మకానా ఉంటాయి, అవి తీసుకోవచ్చు, కార్న్ క్యారీ చేయొచ్చు మనతో పాటు. అలానే అంత టైం లేదు, ఫ్రూట్స్ తీసుకోండి.
1: ఆల్మోస్ట్ ఒక 50 grams అన్న డబ్బాలో పెట్టుకుంటే చాలు అంటారు, ఈవినింగ్ స్నాక్స్ కానీ మిడ్ మార్నింగ్ స్నాక్స్ కానీ. ఒక చిన్న డబ్బా, చిన్న 50 grams మనం క్యారీ చేయడానికి చిన్న పర్స్ అయినా సరిపోతుంది.
0: సరిపోతుంది,
1: బాగా చెప్పారండి. మరి డాక్టర్ గారు బ్యాలెన్స్ డైట్ అనేది చెప్పారు, ప్రోటీన్స్, విటమిన్స్, ఒక పదం తరచూ వింటూ ఉంటాము, మన థాలీలో మన ప్లేట్ లో అన్ని కలర్స్ ఉండాలి, అది ఏమిటి, వివరిస్తారా?
0: అవునండి, ఇది మెయిన్గా ఏంటంటే మనకి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్కి అప్లికబుల్ అనమాట. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, టొమాటోస్ రెడ్గా ఉంటాయి కదా, సో అందులో లైకోపీన్ అనే సబ్స్టెన్స్ ఉంటుందన్నమాట, సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు విటమిన్ ఏ. విటమిన్ ఏ మనకి విజన్కి చాలా ఇంపార్టెంట్ అని అందరికీ తెలిసిన విషయమే. అయితే రోజు నేను ఈ టొమాటోసే తింటాను, క్యారెటే తింటాను అని చెప్పేసి రిమైనింగ్ వెజిటబుల్స్ అవాయిడ్ చేస్తే, బ్రింజాల్ ఇస్ పర్పుల్ ఇన్ కలర్ కదా, సో దాట్ డినోట్స్ అనదర్ విటమిన్, అనదర్ మినరల్, సో అందులో మనం మిస్ అయిపోతున్నాం కదండి. సో ఆల్వేస్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఇంక్లూడ్ అ వైడ్ వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. అంటే కలర్ఫుల్గా ఉండాలి ప్లేట్ అనేది. ఎందుకు చెప్తామంటే ఒక వెజిటబుల్లో ఉన్న న్యూట్రియన్స్ వస్తాయి, అట్ ద సేమ్ టైం రిమైనింగ్ వెజిటబుల్స్లో ఉన్నవి కూడా వస్తాయి అన్నమాట, అది దాని ఇంపార్టెన్స్.
1: ఇప్పుడు మన యూఆర్ వాట్ యు ఈట్ అంటారు, అంటే మనం మన పర్సనాలిటీలో మన ఆహారం అంత ప్రాముఖ్యత ఉంటుంది. మరి ఆహారం అంతా సమతుల్యంగా తీసుకుంటే సరిపోతుందా, లేకపోతే దాంతోపాటు నీరు తీసుకోవడం, వాటర్ కన్సంప్షన్, ఎక్సర్సైజ్, ఇంకా నిద్ర, దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు మీరు?
0: డెఫినెట్లీ అది కూడా ఇంపార్టెంట్ అండి, బికాజ్ ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్లోకి వస్తాయి. వాటర్ ఎంత ఇంపార్టెంట్ అంటే మన మెటబాలిజం రన్ అవ్వాలి యాడిక్వేట్గా, అంటే ఎవ్రీ సెల్ ఇన్ అవర్ బాడీ వాటర్ అనేది ఇంపార్టెంట్. సో మినిమం 3 to 4 liters ఆఫ్ వాటర్ ఎవ్రీ డే తీసుకోమని చెప్తాము. ఎస్పెషలీ అంటే నవ డేస్ ఇప్పుడు నేను చూస్తున్న సినారియోస్లో ఏంటంటే డీహైడ్రేషన్ వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువ రావడము, అండ్ వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం, ఒబేసిటీ ఇలాంటివి కూడా వస్తాయండి. సో వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వర్క్ ప్లేస్లో ఉన్నా కూడా, అంటే ఉమెన్ ఏం కంప్లైంట్ చేస్తారంటే వాష్రూమ్కి వెళ్ళాలి కాబట్టి వాటర్ అవాయిడ్ చేస్తారు, అలా చేయకూడదు. ఒక 1 liter బాటిల్ పెట్టుకుని 3 to 4 hours ఇది కంప్లీట్ చేయాలి అన్నట్టు పెట్టుకోవాలి, జస్ట్ లైక్ అ మెడిసిన్, అంత ఇంపార్టెన్స్ ఉంది వాటర్కి. సెకండ్ థింగ్ ఏంటంటే ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది, అంటే మన బాడీలో ఇన్సులిన్ని యాక్ట్ చేయకుండా చేసేస్తాయన్నమాట ఈ రెసిస్టెన్స్ అనేది. న్యాచురల్ వే అది తగ్గించుకోవాలి అంటే ఎక్సర్సైజ్. అది కూడా మీరు జిమ్కి వెళ్ళి స్ట్రీనియస్ వర్కౌట్స్ చేసేయమని కాదు, ఫస్ట్ బ్రిస్క్ వాకింగ్తో స్టార్ట్ చేయాలండి. బ్రిస్క్ వాకింగ్ అంటే ఏంటంటే మనము పక్క వాళ్ళు నడుస్తున్నామంటే పక్క వాళ్ళతో మాట్లాడలేనంత ఆయాసం వచ్చేలాగా నడవాలి, ప్రొవైడెడ్ మీకు కార్డియాక్ ఇష్యూస్, అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమీ లేని వాళ్ళకి, ఒక హెల్దీ ఇండివిజువల్కి. సో అలా నడిచినప్పుడు మన బాడీలో ఈ హార్మోన్స్ రెగ్యులేట్ అవుతాయి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. కాబట్టి ఎక్సర్సైజ్ అనేది మనం సన్నగా ఉన్నామా లావుగా ఉన్నామా సంబంధం లేకుండా చేయొచ్చు. నెక్స్ట్ రెస్ట్ అన్నారు, రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఆ టైంలోనే మనము ఈ మెటబాలిజం, నెక్స్ట్ బాడీ రిపేర్ అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ డే మనం రెజ్యూనేట్ అవ్వాలి అంటే రెస్ట్ అనేది ఇంపార్టెంట్. సో మినిమం నైట్ 8 hours ఆఫ్ స్లీప్, ఆఫ్టర్నూన్ 2 hours ఆఫ్ స్లీప్ అనేది రికమెండ్ చేస్తాము.
1: చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు. అంటే మనం నేటి ఆహారమే రేపటి ఆరోగ్యం అన్నట్టుగా, ఈ రోజు నుంచి మనం మన ఆహారాన్ని పట్ల జాగ్రత్తలు పడుతూ, మనకు కావాల్సిన ఎక్సర్సైజ్, వ్యాయామాలు చేస్తూ, శుభ్రంగా పడుకుంటే రేపటి ఆరోగ్యం కూడా అంతే బాగుంటుందంటారు. మీరు మీ అమూల్యమైన సమయం మా ఆకాశవాణికి కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. నమస్కారం.
0: చాలా థ్యాంక్స్ అండి ఆపర్చునిటీ వచ్చినందుకు. చాలా థ్యాంక్స్.
2: మీరు ఇంతవరకు పోషకాహారం ప్రాధాన్యత అనే అంశంపై పోషకాహార నిపుణురాలు డాక్టర్ సదరం రమ్యగారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త కె ఇందిరాగారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పణ. ఇప్పుడు కార్మికుల గీతాలు వింటారు.

మీరు ఇంతవరకు కార్మిక గీతాలను విన్నారు. ఇంతటితో కార్మికుల కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. తెలుగు చిత్రగీతాలు. బొంబాయి చిత్రం నుంచి హరిహరన్ చిత్ర పాడిన ఈ పాటను వింటారు.

0: మీరు ఇంతవరకు తెలుగు చిత్ర గీతాలను విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 1:20 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా గోదావరి జలాలకు జలహారతి ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆయుష్ రంగాన్ని బలోపేతం చేసేందుకు 350 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామన్న మంత్రి వైశాత్యకుమార్ యాదవ్. రాయలసీమలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని తెలిపిన పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్. రాష్ట్రాన్ని వ్యర్థాల రహితంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. వార్తల వివరాలు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా గోదావరి జలాల పవిత్ర సంగమం వద్ద నిర్వహించిన జలహారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. కృష్ణా గోదావరి జలాలకు ప్రత్యేక పూజ నిర్వహించి సారి సమర్పించారు. అనంతరం జలహారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, అనగానే సత్యప్రసాద్, స్థానిక శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్, విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
2: కేఎల్ రావు గారు 72లో ఆలోచించారు కృష్ణా గోదావరి లేకపోతే గోదావరి కావేరి కలపాలని. అయితే ఈరోజు నదుల అనుసంధానంగా చేయగలిగితే భారతదేశానికి బ్రహ్మాండంగా అవకాశాలుంటాయి. ఎప్పుడు గోదావరి నీళ్లు కృష్ణాకు వస్తే రైతులకు ఆ సంవత్సరం పండగే 20% ప్రొడక్టివిటీ పెరుగుతుందంటే అతిశయోక్తి కాదని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా.
1: రాష్ట్రంలో ఆయుష్ రంగాన్ని బలోపేతం చేసేందుకు 350 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు చేపడుతున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వైశాత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఔషధ మొక్కల స్థిరమైన సాగు, ఆర్థిక వృద్ధి, మార్కెటింగ్ మౌలిక సదుపాయాలపై నిర్వహించిన రాష్ట్రస్థాయి సదస్సులో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ, 280 కోట్ల రూపాయలతో 4 కొత్త ఆయుష్ వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1500కు పైగా ఆయుష్ డిస్పెన్సరీలను ఆధునీకరించినట్టు వెల్లడించారు. అశ్వగంధ, మునగ, ఉసిరి వంటి ఔషధ మొక్కల సాగు, మార్కెటింగ్, ఎగుమతులకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని మంత్రి పేర్కొన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మమడుగు నియోజకవర్గంలోని మైలవరం మండలంలో చిన్న కొమ్మర్లలో 3,478 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న సిమెంటు ప్లాంట్ విస్తరణ నిర్మాణ పనులకు రాష్ట ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్తో కలిసి ఈరోజు శంకుస్థాపన చేశారు. దాల్మియా సిమెంట్స్ చైర్మన్ పునీత్ యదు దాల్మియాతో కలిసి భూమి పూజ నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో టీజీ భరత్ మాట్లాడుతూ, రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రాయలసీమలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉపాధి అవకాశాలను విస్తరిస్తున్నట్లు మంత్రి తెలియజేస్తూ,
3: మన ప్రభుత్వంలో ఎక్స్పాన్షన్స్ పోతున్నాయి. కియా ఫ్యాక్టరీ కూడా ఎక్స్పాన్షన్ పోతోంది. ఇక్కడ దాల్మియాది దాదాపు 3,000 కోట్లతో ఎక్స్పాన్షన్ వెళ్తున్నారు. ఇండైరెక్ట్లీ డైరెక్ట్ జాబ్స్ దాదాపు 1,000 జాబ్స్ పైన వస్తోంది. పెద్ద ఎత్తున రాయలసీమ డెవలప్మెంట్ అవుతోంది అంటే ఒక విజనరీ లీడర్తోనే రాయలసీమలో ఈరోజు అన్ని పెట్టుబడులు నాట్ జస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ పెట్టుబడులు వస్తున్నాయండి. రాయలసీమ ఫ్యూచర్ అనేది చాలా బ్రైట్గా ఉంటుంది. మన పిల్లలకి ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి.
1: రాష్ట్రాన్ని వ్యర్థాల రహితంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దంతాలో నిర్మిస్తున్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ పనులను అధికారులతో కలిసి మంత్రి ఈరోజు పరిశీలించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో 300 కోట్ల రూపాయల వ్యయంతో ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. గుంటూరు, విశాఖపట్నంలోని వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లలో రోజుకు 2,800 టన్నుల చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. అత్యవసర వైద్య చికిత్సలు అవసరమైన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ ఫండ్గా నిలుస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా సంతమాగలూరు మండలం పుట్టవారిపాలెంలోని క్యాంపు కార్యాలయంలో అత్యవసర శస్త్రచికిత్సల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ప్రభుత్వం మంజూరు చేసే హామీ పత్రం ఎల్ఓసీలను లబ్ధిదారులకు మంత్రి ఈరోజు అందజేశారు. కేంద్ర పెట్రోలియం శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నంలో నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో విజేతలైన విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి సురేష్ గోపి బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విద్యార్థులు తమ సృజనాత్మకతను చిత్రలేఖనం ద్వారా అద్భుతంగా ప్రతిబింబించి

0: పతకాలు సాధించడం అభినందనీయమని అన్నారు. విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థుల ఆత్మవిశ్వాసం, ప్రతిభ అందరికీ స్ఫూర్తిదాయకమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భారత్ యునైటెడ్ కింగ్డమ్ మధ్య సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సీఈటీఏ సామాజిక భద్రత ఒప్పందం ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చాయి. సీఈటీఏతో భారతీయ ఉత్పత్తులకు యునైటెడ్ కింగ్డమ్లో మార్కెట్లో సుంకమలేని ప్రవేశం లభించనుంది. సామాజిక భద్రత ఒప్పందం ద్వారా యునైటెడ్ కింగ్డంలో తాత్కాలికంగా పనిచేసే అర్హులైన భారతీయ నిపుణులకు సామాజిక భద్రతా చెల్లింపుల నుంచి మినహాయింపు లభిస్తుంది. ఈ అంశంపై కేంద్ర వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ఢిల్లీలో పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ ఒప్పందం భారత వాణిజ్య చరిత్రలో కీలక మైలురాగా నిలుస్తుందని, రెండు దేశాల మధ్య వాణిజ్యం పెట్టుబడులను మరింత విస్తరించేందుకు దోహదపడుతుందని తెలిపారు. దేశ నీటిపారుదల రంగానికి కేఎల్ రావు చేసిన సేవలు చిరస్మరణీయమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. డాక్టర్ కేఎల్ రావు 125వ జయంతి సందర్భంగా విజయవాడలోని ఆయన సమాధి వద్ద మంత్రి ఈరోజు నివాళులర్పించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ, సూపర్ ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికలతో నీటిని సమర్థవంతంగా వినియోగించుకుంటామని తెలిపారు. హీరాకుడ్, శ్రీశైలం, నాగార్జునసాగర్ వంటి కీలక బలార్థ సాధక ప్రాజెక్టుల రూపకల్పనలో కేఎల్ రావు విశిష్ట పాత్ర పోషించారని మంత్రి తెలియజేస్తూ,
1: భారతదేశంలో ఉన్నటువంటి యొక్క కరువు కాటకాలని ప్రారదోలాలి అని అంటే నదుల అనుసంధానం ఒక్కటే ఈ దేశానికి ఒక మార్గం. గంగానది నుంచి మహానది, మహానది నుండి గోదావరి, గోదావరి నుండి కృష్ణ, కృష్ణ నుండి కావేరి, ఒక గార్లెండింగ్ ఆఫ్ రివర్స్ ఈ యొక్క దేశానికి అవసరం అని తెలియజెప్పిందే మన తెలుగు బిడ్డ, మన తెలుగువాడు, మన కేఎల్ రావు గారు. కేఎల్ రావు గారి స్ఫూర్తితోటే మన రాష్ట్రంలో కూడా ఈ యొక్క గోదావరి కృష్ణకు పట్టిసీమ ద్వారా అనుసంధానం చేసి,
0: భారత సైన్యంలో అగ్నివీర్ రెగ్యులర్ విభాగాల నియామకాల కోసం నిర్వహించిన ఆన్లైన్ ఓమి ప్రవేశ పరీక్ష సీఈ ఫలితాలను విడుదల చేసినట్టు గుంటూరు ఆర్మీ రిక్రూట్మెంట్ అధికారి కల్నల్ రజత్ సువర్ణ ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించారు. షార్ట్లిస్ట్ అయిన అభ్యర్థులు సంబంధిత రిక్రూట్మెంట్ ర్యాలీలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకుని శారీరక దారుఢ్య పరీక్షలు, వైద్య పరీక్షలు, ధృవపత్రాల పరిశీలనకు హాజరు కావాలని సూచించారు. ర్యాలీ నోటిఫికేషన్ను జాగ్రత్తగా చదివి అన్ని ధృవపత్రాలతో హాజరు కావాలని తెలిపారు. భారత సైన్య నియామక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉంటుందని, దళారులను నమ్మి మోసపోద్దని సూచించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 17న పల్నాడు జిల్లా నరసరావుపేటలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా భారీ రుణమేళ కార్యక్రమాన్ని పల్నాడు జిల్లాలో నిర్వహించడం సంతోషకరమని తెలిపారు. సుమారు 30,000 మంది లబ్ధిదారులు పాల్గొనే కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా ఆక్వా రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆక్వా ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు, ఆక్వా ఫీడ్ ధరల పెరుగుదల, ఉత్పత్తి వ్యయాలు, విద్యుత్ ఛార్జీలు, ఎగుమతులకు సంబంధించిన ఇబ్బందులపై రైతులతో చర్చించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఆక్వా రైతుల సమస్యల పరిష్కారం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. తిరుమలకు సంబంధించిన నకిలీ వెబ్సైట్లు, మధ్యవర్తుల మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి సూచించారు. తిరుమలలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ఆన్లైన్ దర్శన టికెట్లు, వసతి గదుల బుకింగ్లను టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారానే చేసుకోవాలని కోరారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మొద్దని తెలిపారు. దర్శన టికెట్లు, వసతి గదుల వివరాల కోసం టీటీడీ కాల్ సెంటర్ను సంప్రదించాలని సూచించారు. ఇదిలా ఉండగా తిరుమలలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆక్టోపస్, పోలీసు, విజిలెన్స్ విభాగాల ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. PSC-4లో జరిగిన ఈ విన్యాసాల్లో ఉగ్రవాదుల దాడి ప్రయత్నాలను భద్రతా బలగాలు ఎలా ఎదుర్కొంటాయో ప్రదర్శించారు. అత్యవసర పరిస్థితుల్లో చేపట్టే రక్షణ చర్యలపై భక్తులకు అవగాహన కల్పించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. NTR జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా గోదావరి జిల్లాలకు జలహారతి ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆయుష్ రంగాన్ని బలోపేతం చేసేందుకు 350 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామన్న మంత్రి వై సత్యకుమార్ యాదవ్. రాయలసీమలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని తెలిపిన పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్. రాష్ట్రాన్ని వ్యర్థాల రహితంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే.
1: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
2: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: పిఎం జయ్, అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈనాటి ప్రసారాలలో ముఖ్యాంశాలు. 1:33 మహిళావాణి హలో బాగున్నారా ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమంలో మహిళలు మాత్రమే కాల్ చేయవలసిన ఫోన్ నంబర్స్ 0891 2727244. 5 గంటలకు యువవాణి, 5:30 సంధ్యారాగాలు, తెలుగు చిత్రగీతాలు వింటారు. 6 గంటలకు సమాచార్ వాణి, అలాగే వాతావరణ విశేషాలు. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసం, ప్రేరణ, వ్యక్తిత్వం వంటి అంశాలను వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 పల్లె సీమల కార్యక్రమంలో ఆముదాల వలస వ్యవసాయ పరిశోధనా స్థాన శాస్త్రవేత్త డాక్టర్ బి జ్యోతి బసు చౌడు నేలల పునరుద్ధరణ, పంటల సాగులో జాగ్రత్తలు తెలియజేస్తారు. అనంతరం జానపద గీతం. చివరిగా వ్యవసాయ సమాచారంలో కాకినాడ జిల్లా రైతులకు శాస్త్రవేత్తలు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం వింటారు. 8:17 రేపు ఒడిశా రాష్ట్రంలో పూరీ పుణ్యక్షేత్రంలో జరగబోయే జగన్నాథ స్వామివారి రథయాత్ర ఆరంభ సమారంభం పై కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో రాగం తానం పల్లవి విజయవాడ కేంద్రం నుండి. 10:45 ఆపాత మధురాలు చిత్రగీతాలు ఉంటారు. ఇవి ఈనాటి ప్రసారాలలో ముఖ్యాంశాలు.

0: హలో, బాగున్నారా? కార్యక్రమానికి స్వాగతం. చెప్పండి మేడం, ఏ పాట కావాలనుకుంటున్నారు?
1: తలంబ్రాల మూవీ నుంచి ఇది పాట కానే కాదు, సాంగ్ కావాలి. నా పేరు వాసవి, ఏవియన్ కాలేజీ డౌన్, గన్నేరు వీధి.
0: ఓకే అండి, తప్పకుండా పాట కాని పాటను మీకోసం వేస్తున్నాం.
1: ధన్యవాదాలు.

0: హలో
1: హలో
0: హలో, మీరు
1: హలో,
0: అడిగే
1: నమస్తే
0: ఆ గు
1: మేడం.
0: హలో బాగున్నారా? మీరు అడిగే ఆ
1: నమస్తే.
0: గువ్వా గోరింకా పాటని మీకోసం వేస్తున్నాం, వినండి.
1: గోరింకా పాటని మీకోసం

ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఈమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక, ఈ పద్ధతిలో

0: నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
1: హలో హలో, బాగున్నారా?
2: హలో, నమస్తే మేడం.
1: నమస్తే అండి, బాగున్నారా? మహిళా వాణి కార్యక్రమానికి స్వాగతం. ఏ చిత్రం నుంచి ఏ పాట కావాలనుకుంటున్నారు?
2: జ్యోతి సినిమాలో తిరుమలలే పువ్వులే నవ్వు పాట కావాలి
1: మేడం. సరే, తప్పకుండా.

0: హలో, బాగున్నారా?
1: హలో మేడం, బాగున్నారండి?
0: బాగున్నానండి. ఏ చిత్రం నుంచి ఏ పాట కావాలనుకుంటున్నారు?
1: నాకు ఆహ్వానం మూవీ నుంచి దేవతలారా రండి అనే పాట చేయండి మేడం.
0: తప్పకుండా వినండి.
1: నా పేరు ఆదిలక్ష్మి, జ్యోతి నగర్ మరిపాలెం.
0: సంతోషం అండి, వినండి.

0: హలో
1: హలో.
0: హలో, బాగున్నారా?
1: బాగున్నామండి.
0: చెప్పండి, ఈ సినిమా నుంచి ఏ పాట కావాలనుకుంటున్నారు?
1: రాజా మూవీ నుంచి పల్లవి ఇంచుతులు రాగమే సాంగ్ కావాలి.
0: తప్పకుండా వినండి.

0: హలో
1: హలో,
0: హలో, బాగున్నారా అండి?
1: బాగున్నాను.
0: చెప్పండి, ఏ సినిమా నుంచి ఏ పాట కావాలనుకుంటున్నారు?
1: సూర్యవంశం అండి. రోజావే సినీ రోజు
0: తప్పకుండా వినండి.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 2 గంటలకు ఇంగ్లీష్లో వార్తలు, అనంతరం 2:15 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఇస్ ఆకాశవాణి అండ్ ఐఎమ్ అనుజా కుమార్ విత్ ద మిడ్ డే న్యూస్.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 2:31 కావస్తుంది. వాతావరణ సమాచారం. విశాఖపట్నం పరిసర ప్రాంతాల స్థానిక వాతావరణ హెచ్చరికల కేంద్రం వారు అందించిన సూచన. సాధారణంగా ఆకాశం మేఘావృతంగా ఉండి అక్కడక్కడ వర్షం లేదా ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. వాల్తేర్లో నమోదు అయిన గరిష్ట ఉష్ణోగ్రత 32.7 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్. పౌర విమానయాన కేంద్రంలోని నమోదైన ఉష్ణోగ్రత గరిష్ట ఉష్ణోగ్రత 36.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్. దక్షిణ తమిళనాడు తీరం వెంబడి అనుకుని ఉన్న సముద్ర ప్రాంతాల్లో, అలాగే నైరుతి బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుండి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. అవి 60 కిలోమీటర్ల వేగంగా పెరగవచ్చునని సూచిస్తున్నారు. పశ్చిమ బంగాళాఖాతంలో తీర ప్రాంతాల్లో, ఉత్తర బెంగాళ మధ్య బంగాళాఖాతంలో గంటకు 40 నుండి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు ఒక్కోసారి 60 కిలోమీటర్ల వరకు వేగంగా వీచే అవకాశం ఉంది. మత్స్యకారులకు సూచన. ఈ ప్రాంతంలో సముద్ర పరిస్థితులు ప్రతికూలంగా ఉండే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి. ఇవి ఈనాటి వాతావరణ విశేషాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ప్రముఖ రచయిత శ్రీ వేటూరి సుందరరామూర్తి గారి రచన నుండి జాలువారిన సినిమా పాటల్ని వింటారు. మొదటిగా ఆరాధన చిత్రంలోని ఈ పాట.

ఆరాధన చిత్రంలోని పాటను విన్నారు. రచన వేటూరి సుందరరామూర్తి, సంగీతం ఇళయరాజా, పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి. తరువాత చిత్రగీతం.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్రాగారి యుగల గీతం విన్నారు. రచన వేటూరి సుందరరామ్మూర్తి, సంగీతం ఇళయరాజా. వినబోతున్న చిత్రగీతం, చిత్రం గాయం, సంగీతం కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి, పాడినవారు చిత్ర.

వేటూరి సుందరరామూర్తి గారి రచనల్లో తరువాత వినబోతున్న పాట 16 ఏళ్ల వయస్సు చిత్రం నుంచి ఎస్ జానకి గారు పాడిన పాట.

ఏటూరి సుందరరామూర్తి గారి రచనలో చివరిగా అభిలాష చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు.

మీరు ఇంతవరకు వేటూరి సుందర రామమూర్తి సాహిత్యంలోని వెలువడిన సినిమా పాటలను విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 3 గంటలు దాటి 16 సెకండ్లు. ఈనాటి మొదటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. ఎఫ్ఎం ద్వారా 102 MHz వద్ద మీడియం వేవ్పై ప్రసారాలు వినవచ్చు. తిరిగి 323.6 మీటర్లు అనగా

927 కిలో హెడ్స్ వద్ద మీడియం వేవ్పై సాయంత్రం 4:58 ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 920 కిలోహెర్ట్స్పై సాయంత్రం ప్రసారాలు వింటారు. ప్రకటించిన కార్యక్రమం యువవాణి. యువజనుల కార్యక్రమం.

యూత్, యువజనుల కోసం ఎప్పుడు ఏ విషయం చెప్పినా ఇంకా కొత్త కొత్త విషయాలు ముందుకొస్తూనే ఉంటాయి. సాధారణంగా యూత్ అనేటప్పటికీ టైం గురించి వాళ్ళు సమయపాలన బాగా పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాలి అని ప్రతి ఒక్కరూ చెబుతూ ఉంటారు. అయితే రోజుకి ఉన్న టైం ఇంత 24 గంటలు. ఈ 24 గంటలని కూడా మోస్ట్ పర్ఫెక్ట్గా ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా బెటర్గా యూటిలైజ్ చేసుకోవాలి, ఈ యూటిలైజేషన్లో ఇప్పుడు కొత్త సిస్టమ్ ఏంటుంది అంటే డిజిటల్ సేఫ్టీ. ఓటీపీ కానీ ఫిషింగ్, ఆన్లైన్ మోసాల నుంచి ఎలా జాగ్రత్త పడుతూ ఉండాలి, ఇంకా జీవితంలో మనం ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుని వెళుతూ ఉంటూ ఇప్పుడు కొత్త టెక్నాలజీ ఏంటి అంటే ఏఐ టెక్నాలజీ కూడా మనకు వచ్చింది కదా, ఈ ఏఐ టెక్నాలజీని ఉపయోగించి చదువు కానీ అలాగే ఉద్యోగం కానీ లేదు వ్యాపారం కానీ ఇలాంటి ఏ ఫీల్డ్లోకి మనం వెళ్ళినా సరే మనం ఉన్న ఫీల్డ్లో బాగా గ్రిప్ సంపాదించి ఎలా టాప్ రేంజ్కి వెళ్ళాలి.

చేయడానికి మార్గాలే ఉన్నాయి. ఇందులో పొదుపు అలవాట్లు ఏం చేసుకోవాలి? చిన్న మొత్తంతో మ్యాక్సిమం పొదుపును ఎలా చేసుకోవాలి, వీటి కోసం కమ్యూనికేషన్ స్కిల్స్ని ఎలా డెవలప్ చేసుకుంటూ ఎలా మనల్ని మనం మంచి గ్రిప్ సంపాదించుకోవాలి, ఈ కమ్యూనికేషన్ స్కిల్స్లో భాగంగా స్పష్టంగా మాట్లాడడం, ఎదుటి వాళ్ళతో మర్యాదగా మాట్లాడుతూ ఉండడం, వాళ్ళను మెప్పించడం, మనం అభినందనలు పొందుతూ ఉండడం, ఈ నేపథ్యంలో ఏ పని ఏ టాస్క్ మనం అనుకున్నా సరే అందులో ఒక సూపర్ సక్సెస్ని అందుకోవడం, ఇలాంటి విషయాల గురించి మరిన్ని మనం తెలుసుకుందాం. ముందుగా ఒక పాట విందాం.

తప్పనిసరి పరిస్థితి అయిపోయింది. ఈ స్ట్రెస్ ఒత్తిడిని గుర్తించడం, దానికి సమతుల్య జీవన శైలిని పాటించడం. దీనికి నిపుణులు ఏం చెప్తున్న మాట ఏంటి అంటే, వ్యాయామం గురించి మంచి ప్రాముఖ్యత గురించి చెప్తున్నారు. కనీసం రోజుకి ఒక 30 నిమిషాలు వ్యాయామం చేస్తే కలిగే ప్రయోజనాలు చాలా ఎక్కువగా ఉంటాయని, రోజుకి కనీసం ఒక 15 నిమిషాల పాటు చదువుతూ ఉండడం, ఏదో ఒకటి చదువుతూ ఉండడం వలన ఆలోచన శక్తి బాగా పెరుగుతుందని, అలాగే టైం సమయాన్ని వృధా కాకుండా ఎలా ఉపయోగించుకోవాలి అనేది యువత బాగా తెలుసుకోవాలి. ఇలా తెలుసుకుంటూ ఉంటే, సపోజ్ ఏదైనా ఒక జాబ్కి అప్లై చేసి ఇంటర్వ్యూకి వెళ్ళే పరిస్థితి వచ్చింది, అప్పుడు వాళ్ళని వాళ్ళు ఎలా సంసిద్ధత సిద్ధం చేసుకోవాలి, సిద్ధం కావాలి. అలాగే కొంతమంది యువత ఇప్పుడు స్వయం ఉపాధి, తనకు తాను ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసుకుంటూ వృద్ధిలోకి రావాలి అనే ఆలోచనలు కూడా చేస్తున్నారు. స్టార్టప్ థింకింగ్, చిన్న పెట్టుబడితో ఎలాంటి బిజినెసెస్ని మనం స్టార్ట్ చేసుకోవచ్చు, అందులో సక్సెస్ ఎలా పొందే అవకాశం ఉంటుంది, ఇలాంటి విషయాలను కూడా మనం తెలుసుకుంటూ ఉంటే ఎవ్వరమైనా చాలా గొప్ప గ్రిప్ని అనుకున్న సబ్జెక్టులో అనుకున్న ఫీల్డ్లో సాధించడానికి అవకాశం వస్తుంది. కుర్రాళ్ళైనా అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా సరే.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕ್ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಂಚಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: ಪಿಎಂ ಜಯ.
2: ಮೈ ಡಿಯರ್ ಫ್ರೆಂಡ್ಸ್, యువత, మీ అందరికీ చాలా సందర్భాల్లో చాలామంది చెబుతూ ఉన్నమాట, మీరు వింటూ ఉన్నమాట, అదేంటి అంటే మన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీ కానీ ప్రతి చోట ప్రతి ఒక్కరూ చెప్పే మాట ఏంటి అంటే ప్లాస్టిక్ యూటిలైజేషన్ని మానేయాలి. ప్లాస్టిక్ని మనం ఎంత ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటే మన ఆరోగ్యం అంతగా కలుషితమైపోతుందని, అలాగే వాతావరణం కాలుష్యం పెరిగిపోయి మన మనుగడకే ముప్పు వాటిల్లే అవకాశం ఉంది అని. దీనికోసం ఏం చేయాలి ఏం చేయాలి అనే దాని విషయానికి వస్తే, ప్రతి ఒక్కరూ చెబుతున్న, అందరికీ తెలిసిన, అందరిలోనూ బాగా నాటుకుపోయిన ఒక గొప్ప మాట ఏంటి అంటే మొక్కల్ని నాటడం, మొక్కల్ని పెంచడం. మహామహా పెద్ద పెద్ద వృక్షాలు ఈ సిటీ కల్చర్లో నాటే అవకాశం మనకి లేకపోవచ్చు, కానీ వీలైనంతలో ఉన్నంతలో అవకాశం మేర ప్రతి ఒక్కరూ కూడా మొక్కల్ని నాటుతూ పర్యావరణాన్ని హితకరం చేయాలి అనేది మన ముందు ఉన్న ఒక గొప్ప టాస్క్. మొక్కలు ఎలా నాటుతామండి? మొక్కలు ఎలా నాటుతాము? దానికి ఏదైనా ఒక సందర్భం ఉండాలి కదా. ఏదో టీచర్స్ డే, ఫాదర్స్ డే, ఇలాంటివో రకరకాల డేస్ ఉన్నట్టుగా మొక్కలు నాటే దినం ఎప్పుడో ఉంటుంది కదా, ఆ టైంలో ఏదో చేద్దాంలేండి అని కొంతమంది అనుకునే అవకాశం ఉంది. కానీ నేను చెప్పే ఒక మాట ఏమిటి అంటే, ఒక మంచి సంకల్పం మనలో ఉండి దాన్ని నిజం చెయ్యాలి అని ఒక విధమైన కోరిక మనలో బలంగా ఉంటే ఇది పెద్ద కష్టమేమీ కాదు. ఈ కష్టం కానీ ఈ విషయాన్ని ఇష్టంగా మనం అలవాటు చేసుకుంటే డెఫినెట్గా కాలుష్యానికి కళ్ళెం వేసే గొప్ప అవకాశాన్ని మనమే ఇచ్చేవాళ్ళం అవుతాం. దానికోసం మనం ఏం చేయాలి, ఎలా చేస్తే మొక్కల్ని నాటే అవకాశం ఉంటుంది? సపోజ్ మన ఇంట్లో తమ్ముడుదో, అక్కదో, అన్నయ్యదో, మరొకరిదో, అమ్మదో, నాన్నదో, ఎవరో ఒకరిది పుట్టినరోజు కానీ, పెళ్ళిరోజు కానీ, లేదంటే ఒక మంచి మార్కులు సంపాదించుకున్న ఒక శుభ గడియలు కానీ, ఏదో ఒక సందర్భాన్ని ఆసరాగా చేసుకొని ఆ సందర్భాన్ని బట్టి మనం మన ఇంట్లోని మన కుటుంబ సభ్యులతో పాటు దగ్గరలో ఉన్న పార్కు కానీ, మన చుట్టుపక్కల ఉండే రోడ్డు పక్కన ఉన్నటువంటి మార్గాల్లో

అక్కడక్కడ ఒక్కొక్క మొక్కను 4-5 మన కుటుంబ సభ్యులు వెళ్ళి వీలైనంత మొక్కలు నాటుతూ వెళుతూ ఉంటే, నాటిన మొక్కలు బతికేలాగా ఒక రోజుకి ఒక కాస్త నీళ్లు వేసి పెరిగేలా మనం జాగ్రత్త వహిస్తే మొక్కలు పెరగకుండా ఉంటాయా? పెరిగే మొక్క నీడనివ్వకుండా ఉంటుందా? నీడనిస్తూ ఉన్నటువంటి ఆ మొక్క పర్యావరణాన్ని పరిరక్షించకుండా ఉంటుందా? ఎందుకు ఎందుకు ఉండదు? సమాజంలో మనమే ఒక అడుగు ముందుకు వెయ్యాలి. మనం ప్రతి ఒక్కరు ఒక్కొక్క మొక్కను నాటి పరిణామాన్ని తీవ్ర రూపం దాల్చకుండా ఉండేలాగా ప్రయత్నానికి మనమే శ్రీకారం చుట్టాలి. సరే, ఇప్పుడు మరొక సినిమాలో నుంచి మరొక పాటను విందాం.

మనందరం ఒక కొత్త విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. అంటే కొత్త కొత్త విషయాలని అంటే స్కిల్స్ని డెవలప్ చేసుకోవడం, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం. ఎప్పటికప్పుడు ఒక కొత్త స్కిల్ని నేర్చుకోవడం అనేది ఒక టార్గెట్గా పెట్టుకొని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఎలా సంపాదించుకోవాలి, ఎలా దాన్ని మనం బెటర్గా యూటిలైజ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఉంటుంది. ఫేక్ న్యూస్ అనేది మనకి బాగా ఇప్పుడు ప్రచారంలో ఉంటుంది కదా. అసలు ఈ ఫేక్ న్యూస్ని, ఫేక్ ఇన్ఫర్మేషన్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, ఎలాంటి విషయాలను మనం ఎంత గొప్పగా ఎంత బాగా తెలుసుకోగలిగితే అంత బాగా మనం పరిణితి చెందడానికి అవకాశం ఉంటుంది కదా. మరో సినిమా పాట తెలుసుకుందాం.

0: కట్టుకున్నది
1: కట్టుకోగలా కోరికున్నది.
2: యూత్ ఎప్పుడూ కూడా కొత్త కొత్త విషయాల కోసం ఆలోచన చేస్తూ ఉంటుంది. పర్సనాలిటీ డెవలప్మెంట్, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, సానుకూల దృక్పథం, సమాజానికి మనం ఏ విధంగా ఉపయోగపడాలి అని కొందరు ఆలోచన చేస్తే, మనం ఉన్న పనిలో చేస్తున్న వృత్తిలో మనం సక్సెస్ని మనకు మనంగా ఎలా ప్రూవ్ చేసుకోవాలి మనలో మనం, ఇలాంటి జీవిత లక్ష్యాలు నిర్ధారించుకుంటూ వాటి కోసం పనిచేస్తూ యూత్ అందుబాటులో ఉన్న శిక్షణ అవకాశాలని అందిపుచ్చుకొని బెటర్ ఆపర్చునిటీస్ని పొందుతూ మంచి మంచి కెరీర్ని ఎలా ఆపర్చునిటీస్ని అందిపుచ్చుకోవాలి అనే విషయంలో ఎవరి మటుకు వారు విస్తృతమైన ప్రయత్నాలు చేసుకోవాలి. బెటర్ పొజిషన్లో టాప్ రేంజ్లో ఉండే ప్రయత్నం చెయ్యాలి. మరొక పాట విందాం సింహ సినిమా నుంచి.

మీరు ఇంతవరకు యువవాణి యువజనుల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సంధ్యా రాగాలు. ఈ శీర్షికన 1982-2000 సంవత్సరం మధ్యకాలంలో విడుదలైన కొన్ని సినిమాల్లోంచి ఎంపిక చేసిన కొన్ని పాటల్ని వింటారు.

సంధ్యారాగాలు కార్యక్రమంలో బెబ్బులి పులి ఈ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన దాసరి నారాయణరావు సాహిత్యం సంగీతం జేవీ రాఘవులు.

వినబోయే పాట. మంగమ్మగారి మనవుడు సినిమా కోసం డాక్టర్ సి నారాయణరెడ్డి సాహిత్యాన్ని కేవీ మహాదేవన్ సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడగా వింటారు.

కార్యక్రమంలో చివరికి వినబోయే పాట రుద్రవీణ. ఈ సినిమా కోసం కేజే యేసుదాసు, చిత్ర పాడిన పాట వింటారు.

0: సంధ్యారాగాలు కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఉద్యోగ సమాచారం జి పద్మచి వింటారు.
1: ఉద్యోగ వార్తలు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, నైని ఏరోస్పేస్ లిమిటెడ్, ప్రయోగ్రాజ్ తాత్కాలిక ప్రాతిపదికన వివిధ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు 2026 జూలై 17వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు: ఆపరేటర్ 19, జూనియర్ అసిస్టెంట్ 9 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. మొత్తం ఖాళీల సంఖ్య 28. అర్హత: పోస్టులను అనుసరించి 10వ తరగతి ఐటీఐ డిగ్రీ, బీకామ్, బీఎస్సీ, బీసీఏ, బీబీఏ, బీఎస్డబ్ల్యూలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. గరిష్ట వయోపరిమితి 2026 మే 31వ తేదీ నాటికి జనరల్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 28 సంవత్సరాలు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 200 రూపాయలు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఎటువంటి రుసుము చెల్లించిన అవసరం లేదు. ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ https://www.neel.gov/

0: co.in. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 2026 జూన్ 27వ తేదీ. అలాగే ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 2026 జూలై 17వ తేదీ. మరొక ప్రకటన, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనుబంధ సంస్థ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫర్ ట్రైబల్ హెల్త్ రీసెర్చ్ జబల్పూర్ ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు 2026 జూలై 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు, కన్సల్టెంట్ సైంటిఫిక్ నాన్ మెడికల్ పోస్టులు రెండు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. అర్హత, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంఎస్సి లేదా ఎండి ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. గరిష్ట వయోపరిమితి 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి. జీతం నెలకు 80,000 రూపాయల వరకు చెల్లిస్తారు. ఎంపిక విధానం, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఆఫ్లైన్ ద్వారా జరుగుతుంది. మీరు సంప్రదించవలసిన చిరునామా, ఎస్టాబ్లిష్మెంట్ ప్రాజెక్ట్ కమ్ రూమ్ నెంబర్ 110 ICMR NITHR క్యాంపస్ నాగ్పూర్ రోడ్ ధన్వంతరి నగర్ గార్హా జబల్పూర్ మధ్యప్రదేశ్. దరఖాస్తు చివరి తేదీ 2026 జూలై 17వ తేదీ. ఉద్యోగ వార్తలు విన్నారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉద్యోగ సమాచారం విన్నారు. కాసేపట్లో సమాచార వాణి.

వాతావరణ వివరాలు. విశాఖపట్నం వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు అందించిన సమాచారం మేరకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు, యానాం తీర ప్రాంతాల్లో ఆకాశం ప్రధానంగా మేఘావృతమై ఉండి జల్లుతో కూడిన వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. వాల్తేరులో రికార్డైన అత్యధిక ఉష్ణోగ్రత 32.8 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు. గాలిలో తేమ 63% ఉంది. పౌర విమానయాన కేంద్రంలో రికార్డైన అత్యధిక ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు. గాలిలో తేమ 47% నమోదైంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు, యానాం తీర ప్రాంతాల్లో సముద్రంలో చేపలు పట్టేవారికి ప్రత్యేకమైన వాతావరణ సూచన ప్రత్యేకంగా ఏమీ లేదు. అయితే కోస్తాంధ్ర, యానాం తీర ప్రాంతాలు, రాయలసీమ ప్రాంతాల్లో తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. సముద్రంలో చేపలు పట్టే వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించడమైనది. వాతావరణ వివరాలు విన్నారు. శ్రోతలకు ఒక ప్రకటన. ఈ ప్రసారంలో 7

0: గంటల 15 నిమిషాలకు పల్లిసిమల కార్యక్రమంలో చౌడు నేలల పునరుద్ధరణ, పంటల సాగులో జాగ్రత్తలు అంశంపై ఆముదాల వలస వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ బి జ్యోతి బోసు గారి ప్రసంగం, జానపద గీతం, అలాగే కాకినాడ జిల్లా రైతులకు శాస్త్రవేత్తలు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం కమలారాణి గారి ద్వారా తెలుసుకుంటారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడుతుంది. 8:15 ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రేపు ఒడిశా పూరిలో జరిగే జగన్నాథ రథయాత్ర వార్షికోత్సవ సమాచారానికి సంబంధించిన కర్టెన్ రైజర్ ప్రసారమవుతుంది. 8:40 స్వరమాలిక శీర్షికన తెలుగు సినిమా పాటలు వింటారు. 9:15 స్పాట్లైట్, తిరిగి 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. రాత్రి 10:00 కర్ణాటక సంగీత సభ కార్యక్రమం రాగం తానం పల్లవి ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో వింటారు. రాత్రి 10:45 ఆపాత మధురాలు ప్రసారమవుతాయి. శ్రోతలకు ప్రకటనలు విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. అనంతరం ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విశాఖపట్నం కేంద్రం నుంచి. అనంతరం ఢిల్లీ కేంద్రం నుంచి సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి. మరికొద్ది క్షణాల్లో
1: దిస్ ఈజ్ ఆకాశవాణి ద న్యూస్ రెడ్ బై వల్సా విలియమ్స్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. రానున్న 3 ఏళ్లలో 35,000 కోట్ల రూపాయలతో 36 సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. త్వరితగతిన అనుమతులు మంజూరు చేయడంతోనే రాష్ట్రానికి అధికంగా పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి నారా లోకేష్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. వార్తల వివరాలు. రాష్ట్రంలో గడిచిన 2 ఏళ్లలో సాగునీటి ప్రాజెక్టుల కోసం 24,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని కృష్ణా గోదావరి పవిత్ర సంగమం వద్ద ఈరోజు జలహారతి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ వచ్చే 3 ఏళ్లలో 35,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పారు. పెన్నా వంశధార నదుల అనుసంధానం చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. నదుల అనుసంధానం పూర్తి చేస్తే రాష్ట్రానికి కరువు ఉండదని స్పష్టం చేశారు. పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తయ్యాయని 14 ఆగస్టున అనకాపల్లిలో గోదావరి జలాలకు జలహారతి ఇస్తామని చెప్పారు. 2027 మార్చి నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడిస్తూ
1: రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఇరిగేషన్ శాఖకు ఎక్కడ లేని ప్రాధాన్యత ఇచ్చాం. రాష్ట్రానికి జీవనాడి పోలవరం. ఈ రోజుకి 89% పనులు పూర్తి చేశాం. 2 ఏళ్లలో 2,250 కోట్లు నిర్వాసితులకు అందించాం. రాబోయే రోజుల్లో మార్చి 2027 పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. రాష్ట్రానికి జీవనాడిగా తయారు చేస్తాం.
0: విద్యుత్ శాఖకు సంబంధించి రాష్ట్రంలో 6,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ప్రస్తుతం వివిధ దశల్లో అమలవుతున్నాయని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అమరావతిలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ నిర్ణీత గడువులోగా అవసరమైన అన్ని సబ్స్టేషన్ల నిర్మాణాలను పూర్తి చేస్తామని చెప్పారు. 5 ఏళ్లపాటు విద్యుత్ ఛార్జీలు పెంచబోమన్న హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. వాతావరణ హెచ్చుతగ్గుల కారణంగా రోజుకు సుమారు 280

0: మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదవుతున్నప్పటికీ విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందన్నారు. ట్రాన్స్కోను బలోపేతం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్స్మిషన్ వ్యవస్థను పటిష్టం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో కొత్త ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్ల నిర్మాణం వేగంగా సాగుతోందని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల స్థాపనకు త్వరగా అనుమతులు ఇవ్వడం వల్లే ఎక్కువగా పెట్టుబడులు వస్తున్నాయని రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా మైలవరం మండలం చిన్న కుమర్లలో దాల్మియా సిమెంట్ పరిశ్రమ 2 ప్లాంట్ విస్తరణ పనులకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ పొరుగు రాష్ట్రాలతో పోటీపడి ఆంధ్రప్రదేశ్కు పరిశ్రమలను తీసుకువస్తున్నామని చెప్పారు. దేశంలోకి వచ్చే పెట్టుబడుల్లో 25% రాష్ట్రానికే వస్తున్నాయని నారా లోకేష్ వెల్లడిస్తూ,
1: ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నంబర్ వన్ చేయాలని ఈరోజు పక్క రాష్ట్రంతో పోటీపడి రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొచ్చాం, పక్క రాష్ట్రాలతో పోటీపడి ఈ రోజు ఆమ్కా తీసుకొచ్చాం. ఇక్కడ ఇండస్ట్రీని కూడా నిరుద్యోగ యువత యువకులకి అనుసంధానం చేయాలి. అందుకే ఐటీఐలన్నీ ఇలాంటి కంపెనీస్ తో అనుసంధానం చేసి వాళ్ళ ఎక్విప్మెంట్ కూడా తీసుకెళ్లి ఐటీఐలో పెట్టి ట్రైనింగ్ చేపించి ముందలు తీసుకెళ్ళి లక్ష్యంతో పనిచేస్తున్నాం. యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి కల్పించాలి లక్ష్యంతో మేము అందరం పనిచేస్తున్నాం.
0: కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. భీమవరంలో ఈరోజు నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, నిధుల వినియోగం, ప్రస్తుత పురోగతి, ప్రజలకు అందుతున్న సేవల నాణ్యతపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంజూరైన నిధులను వివిధ శాఖలు సకాలంలో వినియోగించుకోవాలని సూచించారు. జల్ జీవన్ మిషన్ పైప్ లైన్ పనుల వల్ల రహదారులు దెబ్బతినకుండా ఆర్ఎన్పీ శాఖతో సమన్వయం చేసుకుని పనులు వేగవంతం చేయాలన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు జిల్లాలోని అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా అధికారులు పనిచేయాలని కోరారు. జల్ జీవన్ మిషన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, వైద్య ఆరోగ్యం, గృహ నిర్మాణం, ఇరిగేషన్, తాగునీరు, విద్యుత్, రహదారులు తదితర శాఖల పనితీరును కేంద్ర మంత్రి సమీక్షించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఔషధ మొక్కల సాగు, మార్కెటింగ్, ఎగుమతులకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఔషధ మొక్కల స్థిరమైన సాగు, ఆర్థిక వృద్ధి, మార్కెటింగ్ మౌలిక సదుపాయాలు అనే అంశంపై రాష్ట్రస్థాయి సదస్సు ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ అశ్వగంధ, మునగాకు, ఉసిరి వంటి ఔషధ పంటలకు అంతర్జాతీయంగా భారీ మార్కెట్ అవకాశాలున్నాయని, రైతులు ఈ పంటల వైపు మొగ్గు చూపాలని కోరారు. రాష్ట్రంలో 280 కోట్ల రూపాయల వ్యయంతో ధర్మవరం, ప్రొద్దుటూరు, విశాఖపట్నం, పిఠాపురంలలో ఆయుష్ కళాశాలలను కొత్తగా నిర్మిస్తున్నామని చెప్పారు. 2 ఏళ్లలో వీటిని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురానున్నామని మంత్రి వివరించారు. పలు ప్రాంతాలలో ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రుల ఏర్పాటుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 1500కు పైగా ఆయుష్ డిస్పెన్సరీలను ఆధునీకరించామని సత్యకుమార్ యాదవ్ తెలియజేశారు. ఆక్వా రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆక్వా రైతులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రొయ్య పిల్లలు, మేత ధరలను పెంచిన వ్యాపారులు సాగు చేసిన రైతులకు మాత్రం మద్దతు ధరలను తగ్గించి ఇస్తున్నారని విమర్శించారు. రొయ్యల ఎగుమతుల ద్వారా కోట్లాది రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించే ఆక్వా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు గ్రామంలోనే చివరి లబ్ధిదారునికి చేర్చడమే లక్ష్యంగా అధికార యంత్రాంగం పనిచేస్తోందని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. కొమరాడ మండలం బిన్నెడి గ్రామంలో ఈరోజు నిర్వహించిన పట్టాదార పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన రైతులందరికీ భూ హక్కు పత్రాలు అందిస్తామని చెప్పారు. గ్రామంలో ఎవరికైనా పాస్ పుస్తకాలు అందకపోయినా, ఇతర రెవెన్యూ సమస్యలు పెండింగ్లో ఉన్నా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ కోరారు. పశ్చిమ గోదావరి జిల్లాను ఐటీ హబ్గా అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాయణ కోరారు. జిల్లాలో ఐటీ పరిశ్రమల స్థాపనకు అనువైన కమర్షియల్ భవనాలు, కార్యాలయ స్థలాలు, ఖాళీ భూముల వివరాలను ప్రభుత్వం రూపొందించిన itinfra.ap.gov.in పోర్టల్లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ భవన యజమానులకు సూచించారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో పలు రైళ్లను నిలపాలని, స్టేషన్లో రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రైల్వే అధికారులకు విజ్ఞప్తి చేశారు. విశాఖలోని డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోరాను ఆయన

0: రోజు కలిసి వినతి పత్రం అందజేశారు. రాయగడ ప్యాసింజర్ రైలును గరుగుబిల్లి జంక్షన్లో ఆపాలని, అలెపి బొకారో ఎక్స్ప్రెస్, విశాఖ కోర్పా, సమత ఎక్స్ప్రెస్ రైళ్లు గజపతి నగరంలో నిలిచేలా చూడాలని కోరారు. అలాగే విశాఖ ఎక్స్ప్రెస్కు గజపతి నగరం రైల్వే స్టేషన్లో రిజర్వేషన్ వెసులుబాటు కల్పించాలన్నారు. వీటితో పాటు ప్రతి వారం వారణాసి వెళ్లే ఎక్స్ప్రెస్ రైళ్లను కూడా గజపతి నగరంలో ఆగేలా చూడాలని మంత్రి కోరారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా ఏర్పడిన అల్పపీడనం ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా రాష్ట్రంలోని దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ వెల్లడిస్తూ,
1: వాయు బంగాళాఖాతము దాని పరిసర ప్రాంతాలైనటువంటి ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ఈ రోజు వాయు బంగాళాఖాతము మరియు దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలపై కేంద్రీకృతమై ఉంది. ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిచే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మ్యుటేషన్ కోసం వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి సకాలంలో పూర్తి చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా రెవెన్యూ శాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఆయన ఈరోజు నిర్వహించారు. 22A దరఖాస్తుల స్థితిగతులు, పాస్ పుస్తకాల పంపిణీ, రీసర్వే, జాయింట్ ఎల్పిఎంస్, మ్యుటేషన్లకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. రానున్న 3 ఏళ్లలో 35 వేల కోట్ల రూపాయలతో 36 సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. త్వరితగతిన అనుమతులు మంజూరు చేయడంతోనే రాష్ట్రానికి అధికంగా పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి నారా లోకేష్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. భారత బ్రిటేన దేశయోః వ్యాపక ఆర్థిక ఏవం వాణిజ్యిక సంధిః అద్యతన కార్యాన్వితో జాతః. అయం సంధిః భారతస్య కృషకేభ్యః, ఉద్యమేభ్యః, సూక్ష్మ లఘు మధ్యమోద్యమేభ్యశ్చ నవీనాం గతిం ప్రదాస్యతీతి ప్రఖ్యాతవాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వాణిజ్యోద్యోగమంత్రి పీయూష గోయలః ఆశ్వసితవాన్ యత్ వ్యాపక ఆర్థిక ఏవం వాణిజ్యిక సంధ్యంతర్గతం దుగ్ధోత్పాదనాని, శాకాని, ఖాద్యతైలాని ఇత్యాఖ్యాని కృషి ఉత్పాదనాని పూర్ణరూపేణ సంతి సురక్షితాని. రాష్ట్రపతి పదాసీనా ద్రౌపదీ ముర్ముః సమాజస్య మహతే కళ్యాణాయ ఆయుర్వేదే ఆధునిక ప్రవిధీనాం ఉపయోగాయ ఆహ్వానం వ్యదధాత్. భారతేన సంయుక్తరాష్ట్ర సురక్షా పరిషదః పరిష్కారాయ కృతః దృఢాగ్రహః. సంకేతితంచ యత్ విషయేస్మిన్ శిథిలత్వేన సంయుక్తరాష్ట్రే జనానాం క్షీయతే నిరంతరం విశ్వాసః. అద్యతావత్ ఒడిశారాజ్యే ప్రచండ వృష్ట్యై ప్రసారితాస్తి రక్తవర్ణీయా సంచేతనా. అపిచ ఫీఫా విశ్వచషకే అద్య రాత్రౌ ఎట్లాంటా క్రీడాంగణే ద్వితీయే ఉపాంత్యచక్రీయ ద్వంద్వే అర్జెంటీనా దేశః ఇంగ్లాండ్ దేశేన సాకం ప్రతిస్పర్ధిష్యతి. అథ వార్తాః విశదీకృత్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య ప్రావోచత్ యత్ అద్యతన కార్యాన్వితః వ్యాపక ఆర్థిక ఏవం వాణిజ్యిక సంధిః సహైవ సామాజిక సురక్షా సహయోగః భారత బ్రిటేన దేశయోః సహభాగితాయాః కశ్చన మహత్వపూర్ణ స్తంభః వర్తతే. కేంద్రీయ వాణిజ్యోద్యోగ మంత్రిణః పీయూష గోయలస్య సామాజిక సంజాలీయ సందేశం ప్రసారయతా ప్రధానమంత్రిణా ఇమే విచారాః ప్రకటీకృతాః. ప్రధానమంత్రిణా కథితం యత్ ఇయం CETA ప్రణాళీ భారతస్య కృషకేభ్యః, ఉద్యమేభ్యః, సూక్ష్మ లఘు మధ్యమోద్యమేభ్యశ్చ నవీనాం గతిం ప్రదాస్యతి, యేన నైకాని జీవంత క్షేత్ర

0: केन्द्रीयवाणिज्योद्योगमन्त्रिणा पीयूषगोयलेन प्रोक्तं यत् समग्रार्थिकव्यापारसन्धिः व्यापारस्य निवेशस्य नवान्वेषणस्य च नूतनान् मार्गान् उद्घाटयति। आङ्ग्लदैनन्दिने प्रकाशिते एकस्मिन् लेखे श्रीगोयलः अवदत् यत् एषः सन्धिः उद्योगानां कृते अद्वितीयावसरान् स्रक्ष्यति। सहैव प्रधानमन्त्रिणः नरेन्द्रमोदिनः 47-2023 विकसितभारतस्य दूरदृष्टिम् अधिकगतिशीलां करिष्यति। अयं महत्वाकांक्षी सन्धिः भारतस्य जनानां क्षमताम् आकांक्षां च प्रतिबिम्बयन् समाजस्य प्रत्येकं वर्गं सशक्तं करिष्यतीति सः अवोचत्। भारतेन संकेतो दत्तः यत् संयुक्तराष्ट्रसुरक्षापरिषदः परिष्करणे असफलतायाः सहैव वैश्विकसङ्घर्षाणां प्रभाविसमाधाने विफलतायाः कारणात् संयुक्तराष्ट्रं प्रति जनानां विश्वासः निरन्तरं क्षीयते। संयुक्तराष्ट्रे बहुपक्षीयतायाः भविष्योन्मुखसज्जीकरणम् इति विषये आयोजिते मन्त्रिस्तरीय गोलमेजोपवेशने सम्बोधनकाले भारतस्य स्थायिप्रतिनिधिः पी हरीश अवोचत् यत् सुरक्षापरिषदा प्रचलत्सु सङ्घर्षेषु सार्थकहस्तक्षेपो नैव विहितः येन अन्ताराष्ट्रियशान्तिसुरक्षयोः रक्षणाय परिषदः क्षमतायां प्रश्नाः उद्भवन्ति। भारतर्तुविभागेन अद्य ओडिशाराज्ये अत्यधिकवृष्ट्यै रक्तवर्णीया पूर्वसञ्चेतना प्रदत्ता। सहैव पृथक् पृथक् स्थानेषु अत्यधिकवृष्टेः सम्भावनापि प्रकटिता। श्वः यावत् पूर्वोत्तरभारतस्य बिहारस्य पश्चिमवङ्गस्य उत्तराखण्डस्य केषुचित् भागेषु अपि प्रचण्डवृष्टिः भवितुमर्हति। फीफा विश्वकप फुटबॉल क्रीडायां गतविजेता अर्जेंटीना देशः अद्य रात्रौ अमेरिका देशस्य अटलांटा क्रीडांगणे द्वितीयायां उपांत्यचक्रीय क्रीडायां इंग्लैंड देशं सम्मुखीकरिष्यति। क्रीडायाः आरम्भः तावत् भारतीय समयानुसारं प्रातः 12:30 भविष्यति इति वार्ताः।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సాయం సమీరం కార్యక్రమంలో మీకు ఒక విషయం నేను చెప్తాను. ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వాలి. మన ఆరోగ్యాన్ని మనమే భద్రంగా చూసుకోవాలి, మన చేతుల్లోనే మన ఆరోగ్యం ఉంటుంది. ఇలాంటి మాటలు మనం ఈ మధ్యకాలంలో తరచుగా వింటూ ఉన్నాం. ఆరోగ్యమే మన జీవితానికి అసలైన సంపద అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఆరోగ్యంగా ఉంటేనే మన కుటుంబ బాధ్యతలన్నీ, ఉద్యోగాన్ని, చదువును ఎంత సమర్థవంతంగా నిర్వహించగలం అంటే ఆరోగ్య భద్రతను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలి అని చెప్పేవాళ్ళ సంఖ్య కూడా పెరిగింది. ఇది ఎవరు మట్టుకు వాళ్ళు అనుభవంలో తెలుసుకుంటున్న గొప్ప విషయం. రోజూ పరిశుభ్రతను పాటించడం, భోజనానికి ముందు చేతులు కడుక్కోవడం, తగినంతగా నీరు తాగడం, పోషకాహారం తీసుకోవడం, కనీసం 1/2 గంట పాటు వ్యాయామం చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే రోజుకి 7-8 గంటల పాటు కనీసం నిద్రపోయేలాంటి పరిస్థితిని ఎవరికి వారు చేర్చుకోవాలి తన జీవిత నడవడికలో అని చెప్తూ ఉంటారు. చిన్న అనారోగ్య లక్షణాలనైనా నిర్లక్ష్యం చేయకుండా అవసరమైతే వెంటనే వైద్యులను సంప్రదించాలి. వైద్యుల సలహా లేకుండా ఏ మందును ఎవరూ వాడే ప్రయత్నం చేయకూడదు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ మంచి అలవాట్లు చేసుకోవడం, గుర్తుంచుకోవడం చేసుకోవాలి మిత్రులారా. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంటే మన భవిష్యత్తును మనం కాపాడుకుంటున్నట్లే లెక్క. ఆరోగ్యంగా ఉందాం, ఆనందంగా ఉందాం.

ఇంద్ర సినిమా కోసం హరిణి పాడుతున్న పాట వింటున్నారు. ఇందిర సినిమా నుంచి.

సరే, ప్రతి ఒక్కరూ కూడా ఎవరి జీవితం వాళ్ళది, నా జీవితాన్ని నేను బాగా ఇన్వడింపు చేసుకోవాలి, పైకి రావాలి, ఎదుగుతూ ఉండాలి అని చాలామందికి ఉంటుంది, ఎవరికి ఉండదు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ అప్గ్రేడెడ్ ఐటీఎస్ దేశ యువతకు నాణ్యమైన నైపుణ్యాలను అందించి ఉపాధి అవకాశాలను పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఐటీఐల కార్యక్రమానికి రూపకల్పన చేసి అమలు చేస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా దేశంలోని ప్రభుత్వ ఐటీఐలను ఆధునీకరించి పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా శిక్షణ అందించడానికి చర్యలు తీసుకుంటున్నారు. అత్యాధునిక ల్యాబ్స్ని, కొత్త కోర్సులను, డిజిటల్ శిక్షణను, అలాగే పరిశ్రమలతో భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా విద్యార్థులకు మెరుగైన నైపుణ్యాలను అందించడమే ఇందులోని ప్రధాన ఉద్దేశం. కార్యక్రమంలో ఇప్పుడు మరొక పాట, మురారి సినిమా నుంచి, ఎస్పి చరణ్ హరిణి పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సాహిత్యం సంగీతం మనీష్ శర్మ.

0: పరక అది కోతల్లని మబ్బుల మధ్యన దాగిదాగక
1: సాయం సమీరంలో ప్రేరణ ఇన్స్పైరింగ్ స్టోరీస్ గురించి కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం. విధిని గెలిచిన నాట్య మయూరి సుధా చంద్రన్కి సంబంధించిన ఆమె జీవితంలో ముఖ్యమైన ఇతివృత్తాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. సుధా చంద్రన్ గారు చిన్నప్పటి నుంచి భరతనాట్యం అంటే ప్రాణంగా పెరిగారు. ఎన్నో ప్రదర్శనలు ఇస్తూ గొప్ప నాట్యగత్తగా ఎదుగుతున్న సమయంలో, అప్పట్లో ఆమె వయస్సు 16 ఏళ్ళు. ఆ వయసులో ఒక ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఆమె కుడికాలుకు తీవ్రమైన గాయమైంది. ఆమె ప్రాణాలు కాపాడడం కోసం మోకాలి కింది ఉన్నటువంటి కుడికాలును తొలగించాల్సి వచ్చింది. ఒక నర్తకికి కాలు పోవడం అంటే జీవితం అంతటితో ముగిసిపోయింది అని ఒక అర్థం అప్పట్లో అందరూ అనుకున్నారు. అందరూ ఆమె నాట్య జీవితం ఐక అయిపోయిందిలే అని అనుకున్నారు కూడా. కానీ సుధా చంద్రన్ గారు ఓటమిని మాత్రం ఒప్పుకోలేదు. ఎలాగైనా మళ్ళీ డాన్స్ చేయాలనే పట్టుదలతో జైపూర్ ఫుట్ కృత్రిమ కాలును అమర్చుకున్నారు. ఆ నకిలీ కాలుతో కనీసం నడవడం కూడా ఎంతో నరకంగా ఉండేది ఆమెకు. కాలు నొక్కినప్పుడల్లా రక్తం కారుతూ ఉండేది. అయినా సరే ఆమె 2 ఏళ్ల పాటు రక్తం ఓడుతున్న లెక్క చేయకుండా కఠోర సాధన చేశారు. చివరకు ప్రమాదం జరిగిన 3 సంవత్సరాల తరువాత ముంబైలో ఆమె మళ్ళీ స్టేజ్ ఎక్కారు. కృత్రిమ కాలుతో ఆమె చేసిన అద్భుతమైన నృత్యం చూసి ప్రేక్షకులు లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. ఆ ప్రదర్శన తర్వాత ఆమె మళ్ళీ తిరిగి వెనక్కి చూసుకునే లేదు. భారతదేశపు అత్యుత్తమ నర్తకురాలుగానే కాకుండా భారతీయ సినిమా టెలివిజన్ రంగంలో గొప్ప నటిగా ఎదిగారు ఆమె. మనకు ఎదురయ్యే పరిస్థితులు మన విజయాల్ని నిర్ణయించవు. మనకున్న పట్టుదల, పోరాడే గుణమే మన భవిష్యత్తును మారుస్తాయి అని సుధా రామచంద్రన్ గారి జీవితం చెబుతుంది. జీవితంలో ఎంత పెద్ద కష్టం వచ్చినా ఎదురొడ్డి నిలబడదాం. ఇప్పుడు మయూరి సినిమా నుంచి ఒక పాట.

అణువణున అలసడును యదపదమొకటౌ లాహిరిలో యదపదమొ

స్ఫూర్తిదాయకం కలిగించే అవకాశం. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే వికాసం. వ్యక్తిత్వ వికాసం అంటే కేవలం జస్ట్ అందంగా ఉండడము, లేదా మంచి ఆలోచనలు చేయడము, క్రమశిక్షణ చేయడం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం, మర్యాదగా మాట్లాడే తీరు, సమయపాలన పాటించడం, ఇలాంటి అలవాట్లను పెంపొందించుకునే విధానం వ్యక్తిత్వ వికాసంగా కొంతమంది చెప్తూ ఉంటారు. ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకోవాలి, తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటూ ఉండాలి, ఇతరులను గౌరవించడం, వారి లక్షణాలకు వారి వ్యక్తిత్వానికి మనం ప్రాధాన్యతనిస్తూ వారిని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడంతో పాటు మనల్ని మనం కూడా ఉన్నతంగా మలుచుకునే అవకాశం తీసుకోవాలి. ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. మంచి వ్యక్తిత్వమే మన విజయానికి బలమైన పునాదిగా చెబుతోంది ఈ అంశం, వ్యక్తిత్వ

ప్రేరణ కలిగించే విషయాలను మనం గుర్తు చేసుకున్నాం కదా. మయూరి నృత్య మయూరి నాట్య మయూరిగా పేరొందిన ఈ అంశం మన జీవితానికి ఎంత

విధానం వ్యక్తిత్వ వికాసంగా కొంతమంది చెప్తూ ఉంటారు. ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకోవాలి, తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటూ ఉండాలి, ఇతరులను గౌరవించడం, వారి లక్షణాలకు వారి వ్యక్తిత్వానికి మనం ప్రాధాన్యతనిస్తూ వారిని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడంతో పాటు మనల్ని మనం కూడా ఉన్నతంగా మలుచుకునే అవకాశం తీసుకోవాలి. ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. మంచి వ్యక్తిత్వమే మన విజయానికి బలమైన పునాదిగా చెబుతుంది ఈ అంశం, వ్యక్తిత్వ వికాసం. కార్యక్రమంలో ఇప్పుడు మరొక పాట. ఓ పాపాలాలి సినిమా కోసం ఇళయరాజా సంగీత సారథ్యంలో రాజశ్రీ సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాటగా వింటారు.

మీరింతవరకు సాయం సమీరం కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:15 పల్లె సీమలు. ఈనాటి కార్యక్రమంలో చౌడు నేలల పునరుద్ధరణ, పంటల సాగులో జాగ్రత్తలు, ఈ అంశంపై ఆముదాల వలస వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ బి జ్యోతిబసు గారి ప్రసంగం, జానపద గీతం, వ్యవసాయ సమాచారంలో కాకినాడ జిల్లా రైతులకు శాస్త్రవేత్తలు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం కమలారాణి గారు చేతి వింటారు. 7:45 వికాస భారత్ విజయవాడ కేంద్రం నుంచి వింటారు. 8:15 పదహారవ తేదీన ఒడిశాలో జరిగే భగవాన్ జగన్నాథ స్వామి రథయాత్రపై కట్టన్ రైజర్ ప్రసారమవుతుంది. 8:30 జాతీయ వార్తలు. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి. 10:10 కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో రాగం తానం పల్లవి ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో వెలువడుతుంది. రేపటి ప్రసారాలను కొన్ని ముఖ్య అంశాలు. రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం, నమో నమో భరతధాత్రి బృందగాన వింటారు రచన శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి, సంగీతం డాక్టర్ మండపాక శారద. 6:10 భక్తి రంజని రేపటి కార్యక్రమంలో శ్రీకృష్ణ కరుణామృతం వింటారు. 6:30 చింతన రేపటి కార్యక్రమంలో శ్రీమతి వేము శుభలక్ష్మి గారి వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. పొలం పనులు 6:35 రేపటి కార్యక్రమంలో, నీటి కొరత సాగులో జాగ్రత్తలు శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే సమాచారం ప్రసారమవుతుంది. 7:00 ప్రసార విశేషాలు. 7:15 ఉదయ సమీరాలు. రేపటి నేటి మాటలో స్వాతంత్ర సమరయోధురాలు అరుణ ఆసఫ్ అలీ జయంతి అంశం. స్వాతంత్ర సమరయోధురాలు తేల లక్ష్మీ కాంతమ్మ జయంతి అంశం వింటారు. తర్వాత పాలిష్ నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ కె గోపీకృష్ణ, నిర్వహణ శ్రీ రాంభట్ల నృసింహ శర్మ. తర్వాత పుష్పాంజలి భక్తి గీతాలు, సమాచార వాణి తదితర అంశాలు వింటారు. 8:30 బాపట్ల జిల్లా సమాచార లేఖ స్వామినాథన్ గారిచే ప్రసారమవుతుంది. 8:35 కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో రేపు డాక్టర్ కరియామిని కృష్ణ గారి గానం వింటారు. శ్రీమతి కోన వేదవతి గణేష్ వైలన్, ధన్వాడ ధర్మారావు గారి మృదంగ సహకారం. 8:59 పాటల పల్లకి. 10:00 విజయవాడ కేంద్రం నుంచి ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజుగారు యోజనపై ప్రత్యేక ముఖాముఖి ఆంగ్లంలో వింటారు. అతిథి అమరదీప్ మిశ్రా, రీజనల్ పిఎఫ్ కమిషనర్, పరిచయకర్త ఎన్మణి. 11:00 మధురమ తెలుగు

0: సినిమా పాటలు 1960 1990 మధ్యకాలం నాటి సినిమాలో నుంచి పాటలు 12 గంటల 10 నిమిషాలకు మధుమందిర తెలుగు సినిమా పాటలు, 12 గంటల 40 నిమిషాలకు కూడా పాటలు, 1 గంట 30 నిమిషాలకు వాణిజ్య ప్రకటనలు, తర్వాత 1 గంట 33 నిమిషాలకు ముత్యాల ముంగిళ్ళు. రేపటి కార్యక్రమంలో నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణ, చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కేటీవీ లక్ష్మణ్ గారితో శ్రీమతి కె ఇందిరి గారి పరిచయం వింటారు. 2 గంటల 30 నిమిషాలకు వాతావరణ వివరాలు, 2 గంటల 31 నిమిషాలకు జానపద రంజని కార్యక్రమంలో రేపు పాముల వాళ్ల వేషం పగటి వేషాలు శ్రీ వీర్నాల రమణబాబు బృందం చే ప్రసారమవుతుంది. రేపటి సాయంకాలం ప్రసారంలో 5 గంటలకు యువ నియోజనల కార్యక్రమం, 5 గంటల 30 నిమిషాలకు సంధ్యారాగాలు, 1980-2000 మధ్య సంవత్సరంలో రిలీజ్ అయిన సినిమాలో నుంచి కొన్ని పాటలు వింటారు. 5 గంటల 55 నిమిషాలకు ఉద్యోగ సమాచారం జీ పద్మచే వింటారు. 6 గంటలకు సమాచార వాణి, 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి, 6 గంటల 30 నిమిషాలకు సాయం సమీరం. రేపటి కార్యక్రమంలో ఫిట్నెస్ వికాసంలో ప్రధానమంత్రి ఆవాజ్ యోజన, ప్రేరణ, వ్యక్తిత్వం తదితర అంశాల గురించి తెలుసుకుంటారు. 7 గంటల 15 నిమిషాలకు పలిసీమలు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్తర కోస్తా జిల్లాలో అనువైన వాతావరణ ఆధారిత వాయువ్య విధానంపై నైరా వ్యవసాయ కళాశాల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి చెన్నమనాయుడు గారి ప్రసంగం వింటారు. జానపద గేయం, వ్యవసాయ సమాచారంలో జీవాల పోషణలో పశుగ్రాసాల ప్రాధాన్యత గురించి కమలారాణి చే వింటారు. వేక్షక పాత్రలు 7 గంటల 45 నిమిషాలకు. రాత్రి 10 గంటలకు గజం నిజం పలాయనం మిథ్య నాటిక ప్రసారమవుతుంది. రచన ద్విభాషం రాజేశ్వరరావు, నిర్వహణ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. 11 గంటలకు ఆపదముద్రాలు ప్రసార విశేషాలు విన్నారు. కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సమాజ శ్రేయస్సు కోసం ఆయుర్వేదంలో సరికొత్త సాంకేతికతలు అవలంబించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. దేశీయ సెమీకండక్టర్ రంగాన్ని బలోపేతం చేయడానికి 1,25,500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ కేటాయింపులతో సెమికాన్ 2.0 పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. భారత్ బ్రిటన్ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం వల్ల దేశంలోని రైతులు, ఎంఎస్ఎంఈలకు సరికొత్త ప్రోత్సాహం లభిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఫిఫా వరల్డ్ కప్లో భాగంగా అమెరికాలోని అట్లాంటాలో ఈ రాత్రి జరిగే 2వ సెమీఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా ఇంగ్లాండ్తో తలపడుతుంది. సమాజ శ్రేయస్సు కోసం ఆయుర్వేదంలో సరికొత్త సాంకేతికతలు అవలంబించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన సంస్కృతం 2026 ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ రాష్ట్రపతి, కేంద్ర ప్రభుత్వం ఆయుర్వేదం, యోగాలను ప్రపంచ వేదికపై సరికొత్త శక్తితో నిలిపిందని అన్నారు. ఆయుర్వేద చికిత్సను శాస్త్రీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయడంపై ముర్ము హర్షం వ్యక్తం చేశారు. డిజిటల్ ఆరోగ్య సమగ్రత, ఆధునిక పరిశోధనల ద్వారా ఆయుర్వేదానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
2: ముజే ఏ జానకార్ ప్రశంసా హుయే కి ఆయుష్ మంత్రాలయ WHO కే మాధ్యమ సే ఉన్కే సాథ్ మిల్కర్ ఆయుర్వేదిక్ స్వాస్థ్య సేవా కే వైశ్విక మానకీకరణ కో మజబూత్ కర్నే కే లియే సక్రియ రూప్ సే కామ్ కర్ రహే హై. స్టాండర్డైజ్డ్ డాక్యుమెంటేషన్, డిజిటల్ హెల్త్ ఇంటిగ్రేషన్ ఔర్ ఆధునిక విజ్ఞాన్ కి అనుసంధాన్ టెక్నికో కా సమ్యక్ ఉపయోగ కర్నే సే ఇస్ ప్రాణి కి వ్యాపక వైశ్విక స్వీకృతి కో బల్ మిలేగా.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ వారణాసి నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించి పట్టణ రవాణాను మెరుగుపరచడానికి 2 భారీ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులను ప్రభుత్వం ఆమోదించిందని తెలిపారు.
3: पहला है वरुणा नदी के किनारे किनारे कंप्लीट 6 लेन और 4 लेन एलिवेटेड कॉरिडोर 43 किलोमीटर इसकी लेंथ है 10,998 करोड़ रुपीस की इसकी इन्वेस्टमेंट आएगा और करीब करीब 4 साल में कंप्लीट होगा. दूसरा है गंगा जी के साथ साथ कंप्लीट 6 लेन का एलिवेटेड कॉरिडोर 46 किलोमीटर का ये होगा 14,448 करोड़ रुपीस का बनेगा.
1: देश

0: సెమీకండక్టర్ రంగాన్ని బలోపేతం చేయడానికి 1,27,500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ కేటాయింపులతో సెమీకాన్ 2.0 పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశంలో మొబైల్ ఫోన్ల ఉత్పాదకతను భారీగా పెంచడం కోసం రాబోయే 5 ఏళ్ల కాలానికి గాను 62,500 కోట్ల రూపాయల బడ్జెట్ వ్యయంతో ప్రత్యేక పథకాన్ని ఆమోదించారు. ఈ పథకం ద్వారా సుమారు 39,00,000 కోట్ల రూపాయల విలువైన మొబైల్ ఉత్పత్తి జరగడమే కాకుండా దాదాపు 60,000 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
1: इन 10 वर्षों में एक मैसिव चेंज आया इलेक्ट्रॉनिक्स मैन्युफैक्चरिंग में. 7 गुना मैन्युफैक्चरिंग बढ़ी, प्रोडक्शन बढ़ा और 11 गुना एक्सपोर्ट बढ़ा 2014 के कंपैरिजन में. और भारत जो मोबाइल फोन इम्पोर्टर था आज नेट एक्सपोर्टर बन गया है और सेकेंड लार्जेस्ट मैन्युफैक्चरर बन गया.
0: రైల్వే రవాణా రంగంలో ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లోని 4 జిల్లాల పరిధిలో సుమారు 3,907 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 145 కిలోమీటర్ల మేర నెట్వర్క్ను విస్తరించే 2 మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులను ప్రభుత్వం ఆమోదించింది. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా యూరియా రంగంలో స్వయం సమృద్ధిని సాధించడానికి జాతీయ పెట్టుబడి విధానం 2026కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విధానం దేశంలో నూతన గ్యాస్ ఆధారిత యూరియా ఉత్పాదక యూనిట్ల స్థాపనను ప్రోత్సహిస్తుంది. భారతదేశాన్ని అంతర్జాతీయ నైపుణ్య కేంద్రంగా మార్చడానికి నమ్మకం, నాణ్యత, నిరంతర అభ్యసనంతో కూడిన వ్యవస్థను నిర్మించాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి జయంత్ చౌదరి చెప్పారు. న్యూఢిల్లీలో ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం, 2026 వేడుకలు, స్కిల్ ఇండియా మిషన్ 11వ వార్షికోత్సవాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. మన శ్రామిక శక్తిని కేవలం దేశీయ అవకాశాల కోసమే కాకుండా అంతర్జాతీయ కార్మికుల కోసం సిద్ధం చేయడంలో దేశానికున్న నిబద్ధతను ప్రతిబింబిస్తుందని మంత్రి పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా నైపుణ్యాల శిక్షణను కేవలం ఉపాధి పొందే మార్గంగానే కాకుండా నిరంతర అభ్యసనంలో ఒక ముఖ్యమైన భాగంగా చూడాలని మంత్రి సూచించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత్ బ్రిటన్ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ఈరోజు నుంచి అమల్లోకి వచ్చింది. దీంతోపాటు సామాజిక భద్రతా ఒప్పందం కూడా అమల్లోకి రావడం వల్ల బ్రిటన్లో పనిచేసే భారతీయ వృత్తి నిపుణుల పోటీతత్వం మరింత బలోపేతం కానున్నాయి. ఈ చారిత్రాత్మక ఒప్పందం ద్వారా యూకే మార్కెట్లో 99% భారతీయ ఎగుమతులకు సుంకం లేని ప్రవేశం లభిస్తుంది. ఈ ఒప్పందాల వల్ల మార్కెట్ ప్రాప్యత గణనీయంగా విస్తరిస్తుందని, వస్తుసేవల వాణిజ్యం బలోపేతమవుతుందని, అలాగే వృత్తి నిపుణుల సులభతర ప్రయాణానికి దోహదపడుతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ చెప్పారు. ఈ సమగ్ర ఒప్పందం వల్ల దేశంలోని రైతులు, యువ పారిశ్రామికవేత్తలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు సరికొత్త ప్రోత్సాహం లభించడంతో పాటు పలు కీలక రంగాలు యూకే మార్కెట్లో పటిష్టమైన స్థానాన్ని పొందుతాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. భారత్ బ్రిటన్ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన మొదటి రోజే భారత్ నుండి 140 మిలియన్ల విలువైన వస్తువులు బ్రిటన్కు ఎగుమతవుతున్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ఈ ఒప్పందం 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ దార్శనికతకు అనుగుణంగా ఉందన్నారు. ఇది ఇరుదేశాల మార్కెట్లలో సరికొత్త అవకాశాలు కల్పిస్తుందని, వస్తువుల వ్యాపారంతో పాటు సేవా రంగానికి కూడా ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు. భారత్ యూకే మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అమల్లోకి రావడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం ద్వారా టెక్స్టైల్స్, లెదర్, ఇంజనీరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మాస్యూటికల్స్, ఎంఎస్ఎంఈ వంటి రంగాలతో కలిపి 99% భారతీయ ఎగుమతులకు సుంకం లేని మార్కెట్ ప్రాప్యత లభిస్తుందని అమిత్ షా పేర్కొన్నారు. ఫిఫా వరల్డ్ కప్లో భాగంగా అమెరికాలోని అట్లాంటాలో జరిగే 2వ సెమీఫైనల్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 12:30 ప్రారంభమవుతుంది. అంతకుముందు జరిగిన మొదటి సెమీఫైనల్లో ఫ్రాన్స్పై 2-0 తేడాతో గెలిచిన స్పెయిన్ ఫైనల్కు చేరుకుంది. జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జమ్మూలోని భగవతీనగర్ యాత్రి నివాస్ను సందర్శించి అమరనాథ్ యాత్ర ఏర్పాట్లను

0: సమీక్షించారు. యాత్రికులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా రిజిస్ట్రేషన్, వసతి, ప్రయాణ సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అలాగే స్థానిక హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని సూచించారు. ఒడిశాలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు, అలాగే అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతోపాటు ఈశాన్య భారతదేశం, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్లలోని కొన్ని ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాబోయే 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, జమ్మూకాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తిరుమల శ్రీవారి దర్శనం, వసతి గదులు, ఆర్జిత సేవలను కేవలం టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిహెచ్ వెంకయ్య చౌదరి భక్తులకు విజ్ఞప్తి చేశారు. నకిలీ ప్లాట్ఫారంల ద్వారా భక్తుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడే సోషల్ మీడియా ప్రచారాలు, అక్రమ దళారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సమాజ శ్రేయస్సు కోసం ఆయుర్వేదంలో సరికొత్త సాంకేతికతలు అవలంబించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. దేశీయ సెమీకండక్టర్ రంగాన్ని బలోపేతం చేయడానికి 1,27,500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ కేటాయింపులతో సెమికాన్ 2.0 పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫిఫా వరల్డ్ కప్లో భాగంగా అమెరికాలోని అట్లాంటాలో ఈ రాత్రి జరిగే 2వ సెమీఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పల్లె సీమలు

0: ముందుగా వాణిజ్య ప్రకటనలు వింటారు.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
3: PM జై, అబ్ గరీబో కి జై బన్ గయి హై. దేశ్

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕ್ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕ್ಕೆ ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: ಪಿಎಂ ಜಯ.
2: ఈనాటి కార్యక్రమంలో చవుడు నేలల పునరుద్ధరణ, పంటల సాగులో జాగ్రత్తలు ఈ అంశంపై ఆముదాల వలస వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ బి జ్యోతి బసుగారి ప్రసంగం వింటారు ఇప్పుడు.
3: ఈరోజు నేను మీతో మాట్లాడబోయే అంశం చవుడు నేలల పునరుద్ధరణ, పంటల సాగులో సమగ్ర యాజమాన్యం. సాధారణంగా మన రైతులు ఎంతో

గా విత్తనం వేస్తారు, రాత్రింబవలు నీరు కడతారు, కానీ కొన్ని నేలల్లో గింజ సరిగా మొలకెత్తదు. ఒకవేళ మొలకెత్తినా నిలదొక్కుకోలేదు, పొలమంతా ఎగుడు దిగుడుగా ఉండి దిగుబడులు దారుణంగా పడిపోతాయి. దీనికి ప్రధాన కారణం ఆ భూములు చౌడుబారిన పడటమే. మన రైతులను తీవ్రంగా కలవరపెడుతున్న ఈ చౌడు సమస్యను ఎలా గుర్తించాలి, తక్కువ ఖర్చుతో ఆ నేలను మళ్ళీ ఎలా ప్రాణం పోయాలి, అలాగే ఆ నేలల్లో ఎలాంటి పంటలు వేసుకోవాలి, ఇదే విషయాలను ఈ కార్యక్రమంలో నేను మీతో పంచుకోబోతున్నాను. మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, వ్యవసాయంలో ఈ చౌడు నేల సమస్య రోజు రోజుకు తీవ్రరూపం దాల్చుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఈ సమస్య ఉన్నప్పటికీ ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కృష్ణా, నెల్లూరు మరియు తూర్పుగోదావరి జిల్లాల్లో ఈ భూములు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. మన రాష్ట్రంలో సమస్యాత్మక నేలల గణాంకాలను పరిశీలిస్తే, సుమారు 210,000 హెక్టార్లలో తెల్ల చౌడు లేదా పాలచౌడు నేలలు, మరో 276,000 హెక్టార్లలో నల్ల చౌడు లేదా కారు చౌడు నేలలు ఉన్నాయి. వీటికి తోడు మరో 66,000 హెక్టార్లలో ఉప్పు కారు చౌడు నేలలు కూడా విస్తరించి ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున మన సాగు భూములు నిస్సారంగా మారుతున్న నిజంగా ఆందోళన కలిగించే విషయం. అయితే ఈ చౌడు సమస్యను మనం ఎందుకు ఇంత పెద్ద సవాలుగా మారుతుంది అంటే, దీనివల్ల పంట దిగుబడులు దారుణంగా పడిపోతున్నాయి. చౌడు తీవ్రత ఎక్కువగా ఉన్న నేలల్లో అస్సలు గింజ మొలకెత్తదు, ఒకవేళ మొలకెత్తినా మొక్క నిలదొక్కుకోలేదు. ఒక మోస్తారు చౌడు ఉన్న పొలాల్లో పైరు సరిగా పెరగక పొలమంతా అక్కడక్కడా ఎగుడు దిగుడుగా ఉండి దిగుబడులు దాదాపు 30-40% వరకు తగ్గిపోతాయి. ప్రస్తుత కాలంలో సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయిన తరుణంలో ఇలా పంట దిగుబడులు తగ్గిపోవడం అనేది మన రైతులకు గోరు చుట్టుపై రోకలపోటు లాంటిది. పంటలకు తెగుళ్ళు లేదా పురుగులు ఆశించినప్పుడు సమస్య వెంటనే కంటికి కనిపిస్తుంది, కాబట్టి మనం తక్షణమే నివారణ చర్యలు చేపడతాం. కానీ చౌడు సమస్య అలా కాదు. ఇది నేల లోపల నిశ్శబ్దంగా విస్తరిస్తూ మట్టి యొక్క భౌతిక రసాయనిక గుణాలను నెమ్మదిగా దెబ్బతీస్తుంది. సరైన సమయంలో ఈ సమస్యను గుర్తించి పట్టించుకోకపోతే సాగునీటి నిర్వహణలో లోపాల వల్ల సారవంతమైన భూములు కూడా కొద్దేళ్లలోనే ఉప్పు చౌడు బారిన పడి సాగుకు పనికిరాకుండా పోతాయి. అసలు పచ్చని పొలాలు ఎందుకు ఇలా చౌడుబారుతున్నాయి, మనం తెలియకుండానే చేస్తున్న తప్పులేమిటో లోతుగా విశ్లేషించుకుందాం. ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది, అసలు మన నేలలు ఈ స్థితికి ఎలా వచ్చాయి? మనం చేస్తున్న సాగు పద్ధతులే దీనికి ప్రధాన కారణం. ముఖ్యంగా భూమికి బలాన్ని ఇచ్చే సేంద్రీయ పదార్థం తగ్గడం ఒక పెద్ద లోటు. నేలలో ఉండే హ్యూమస్ లేదా సేంద్రీయ కార్బన్ అనేది నేలకు ఒక రక్షక కవచం లాంటిది. మనం ఏళ్ల తరబడి పశువులకు ఎరువు వేయకుండా కేవలం రసాయనిక ఎరువులను విచక్షణారహితంగా వాడడం వల్ల నేలలో సహజ సిద్ధమైన రక్షక కవచం దెబ్బతింటుంది. సేంద్రీయ పదార్థం లోపించడం వల్ల భూమి తేమ నిలుపుకునే సహజ శక్తిని కోల్పోతుంది. దీనికి తోడు మనం అశాస్త్రీయంగా చేస్తున్న సాగు విధానాలు కూడా సమస్యను పెంచుతున్నాయి. చాలామంది రైతులు ఏటా ప్రతి సీజన్లో వరి తర్వాత వరినే పండిస్తున్నారు. వరి అంటే నీటిలో పెరిగే పంట, దానికి ఎక్కువ నీరు కావాలి. పొలంలో నీరు నిరంతరం నిల్వడం వల్ల నేల యొక్క భౌతిక నిర్మాణం దెబ్బతింటుంది. ఒకవేళ ఆ పొలంలో మురుగునీరు బయటకు పోవడానికి దారి లేకపోతే ఆ నీరు అక్కడే నిల్వ ఉండి మట్టిలో ఉండే లవణాలను కరిగిస్తుంది. ఎండవేడికి నీరు ఆవిరైపోయినప్పుడు ఆ ఉప్పు మట్టి ఉపరితలంపై పేరుకుపోతుంది. ముఖ్యంగా మనం వాడుతున్న సాగునీరు కూడా సమస్యకు ఒక కారణం. బావులు, బోర్ బావుల్లో ఉప్పు ఎక్కువగా ఉన్న నీటి నిరంతరంగా పంటలకు వాడడం వల్ల మంచి నేలలు కూడా కొన్నేళ్లలో చౌడు భూములుగా మారిపోతున్నాయి. మనం భూసారాన్ని పెంచడం కంటే దిగుబడుల కోసం రసాయనాలపైన విపరీతంగా ఆధారపడుతున్నాం. దీనివల్ల భూమిలో ఉన్న సూక్ష్మజీవుల వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. భూమికి అవసరమైన సేంద్రీయ పదార్థం, పోషకాలను మనం తిరిగి ఇవ్వకుండా కేవలం పైరు నుంచి పంటను తీసుకుంటూనే ఉంటే నేల తన సహజ శక్తిని కోల్పోతుంది. చౌడు నేలను గుర్తించడం ఎలా? చౌడు నేలలో ప్రధానంగా 2 రకాలు ఉంటాయి. అవి తెల్ల చౌడు మరియు నల్ల చౌడు. తెల్ల చౌడు లేదా పాలచౌడు వేసవి కాలంలో మీ పొలంలోకి వెళ్ళినప్పుడు నేలపైన తెల్లటి ఉప్పు పొర స్పష్టంగా కనిపిస్తే అది తెల్ల చౌడు అని సులభంగా చెప్పవచ్చు. ఈ నేలల ఉదజని సూచిక 8.5 కంటే తక్కువగా ఉంటుంది. లవణ సాంద్రత 4 డెసిసైమన్ పర్ మీటర్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి, ఈ నేలలో మొక్కలు నీరు అందుబాటులో ఉన్నా కూడా నేలలో ఉప్పు ప్రభావం వల్ల మొక్క వేర్లు ఆ నీటిని పీల్చుకోలేవు. దీన్ని మనం నిజమైన కరువు కాదు, ఉప్పు తెచ్చిన కరువు అంటాం. అందుకే ఈ పొలాల్లో విత్తనం మొలకెత్తడం చాలా కష్టం. ఒకవేళ మలిచినా మొక్కలు కురచగా ఉండి పిలకలు రాక మొక్కల సాంద్రత తక్కువగా ఉంటుంది. ఈ నేలలో ఉప్పాకు అనే కలుపు మొక్కలు ఎక్కువగా పెరుగుతాయి. 2వది నల్లచౌడు లేదా కారుచౌడు నేలలు. ఇవి వ్యవసాయంలో అత్యంత మొండి నేలలుగా పరిగణించబడతాయి. ప్రయోగశాల పరీక్షల్లో వీటిలో మార్పిడి సోడియం 15% కంటే ఎక్కువగాను ఉదజని సూచిక విలువ 8.5 నుంచి 10 వరకు ఉంటుందని తేలుతుంది. ఈ నేలల్లో మట్టి కణాలు విడిపోయి గాలి మరియు నీరు లోపలికి వెళ్లే మార్గాలు మూసుకుపోవడంతో మొక్క వేళ్లకు గాలి అందక అవి ఉక్కిరి బిక్కిరి అవుతాయి. నేలల్లోని సేంద్రీయ పదార్థం కరిగిపోవడం వల్ల వీటి రంగు నల్లుగా మారుతుంది. ఈ నేలల భౌతిక స్థితి ఎలా ఉంటుందంటే, వర్షం పడితే నీరు ఇంకొక పొలమంతా జిగటగా

బురదగా తయారవుతుంది. అదే ఎండినప్పుడు బండరాతిలా గట్టిపడి పెద్ద పెద్ద పగులు ఇస్తాయి. ఈ కారణంగా పంట వేర్లు నేలలోకి చొచ్చుకుపోలేక మొక్కల ఎదుగుదల పూర్తిగా ఆగిపోతుంది. ఇవన్నీ పైకి కనిపించే లక్షణాలు మాత్రం. నేల లోపల ఏ నవలాలు ఎంత మోతాదులో ఉన్నాయో ఖచ్చితంగా తెలుసుకోవాలంటే మట్టి పరీక్ష చేయడం తప్పనిసరి. చాలామంది రైతులు సమస్య కనిపించగానే అంచనాతో ఎరువులు మందులు వాడేస్తుంటారు. ఇది అనవసరపు ఖర్చుతో కూడుకున్న పని, పైగా ఆశించిన ఫలితం కూడా ఉండదు. అందుకే నేల స్వభావాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడానికి మట్టి పరీక్ష సరైన మార్గం. సమస్యను గుర్తించి మట్టి పరీక్ష చేయించుకున్న తర్వాత చౌడు భూమిని పునరుద్ధరించడానికి మనం పాటించాల్సిన మొదటి సూత్రం మురుగునీటి పారుదల లేదా డ్రైనేజ్. చౌడు నేలను బాగు చేయడం అంటే మందులు వాడడం మాత్రమే కాదు, నేల కణాల్లో పేరుకుపోయిన ఉప్పును నీటితో కడిగి బయటికి పంపడం. దీన్నే వ్యవసాయ పరిభాషలో లీచింగ్ అంటారు. అయితే ఉప్పు కరిగిన నీరు పొలంలోనే నిలిచిపోతే ఎండకు నీరు ఆవిరై ఉప్పు మళ్ళీ ఆ నేల పైపొరలకే చేరుతుంది. కాబట్టి కరిగిన ఉప్పు కలిపిన నీరు పొలం నుండి బయటికి వెళ్ళడానికి శాశ్వతమైన మురుగు కాలువల ఏర్పాటు అత్యంత కీలకం. దీనికోసం మనం రెండు పద్ధతులు వాడుకోవచ్చు. మొదటిది ఉపరితల మురుగునీటి వ్యవస్థ, అంటే పొలంలో 50 నుంచి 100 మీటర్ల అంతరంలో కాలువలు తవ్వుకోవడం. ఇది తక్కువ ఖర్చుతో కూడుకున్నది, రైతులు సొంతంగా చేసుకోవడానికి వీలవుతుంది. మన మడిలో నీరు పెట్టినప్పుడు ఆ నీటిలో కరిగిన ఉప్పు నేరుగా ఈ కాలువల ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. ఇలా 2-3 సార్లు నీటిని పెట్టి దమ్ము చేసి బయటకు పంపితే చౌడు చేత చాలా వరకు తగ్గుతుంది. ఇక రెండోది భూగర్భ మురుగునీటి వ్యవస్థ. ఇందులో కూడా ప్రధానంగా రెండు పద్ధతులు ఉన్నాయి. మొదటిది పైప్ డ్రైనేజ్. దీంట్లో భూమి లోపల 1 నుంచి 1.5 మీటర్ల లోతులో రంధ్రాలున్న పీవీసీ పైపుల్ని అమర్చుతారు. దీనివల్ల భూగర్భంలో పేరుకుపోయిన ఉప్పు నీరు నేరుగా పైపుల్లోకి చేరి బయటికి వెళ్ళిపోతుంది. ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్న పని అయినా ఒకసారి ఏర్పాటు చేసుకుంటే దాదాపు 25 నుంచి 30 ఏళ్ళ వరకు చౌడు సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. ఇక రెండోది తక్కువ ఖర్చుతో కూడిన మోల్ డ్రైనేజ్. దీంట్లో ప్రత్యేకంగా మోల్ ప్లవ్ యంత్రాన్ని ఉపయోగించి భూమి ఉపరితలం నుంచి 45 నుంచి 50 సెంటీమీటర్లు లోతులో పైపులు వాడకుండానే నేలను లోపల నుంచి కదిలించి ఒక సొరంగ మార్గం వంటి రంధ్రాలు చేస్తారు. దీనివల్ల నేలలోని అదనపు నీరు ప్రధాన మురుగు కాలువకు చేరుతుంది. అయితే ఈ సొరంగాలు కూలిపోకుండా ఉండాలంటే ఇది కేవలం జిగురు శాతం ఎక్కువగా ఉండే బంకమట్టి నేలకు మాత్రమే అత్యంత అనువైనది. జిప్సం కారు చౌడు నేలకు శాస్త్రీయ చికిత్స. పొలం మట్టి పరీక్షల్లో నల్ల చౌడు అని తేల్చే జిప్సం వాడకం తప్పనిసరి. జిప్సం అనేది ఒక మందు కాదు, నేల భౌతిక స్థితిని మార్చే నేల సంస్కారి, అంటే సాయిల్ కండిషనర్. తెల్ల చౌడు ఉన్న నేలలకు జిప్సం అవసరం లేదు, వాటికి కేవలం నీటితోనే కడిగేసే లీచింగ్ పద్ధతి సరిపోతుంది. నల్ల చౌడు మట్టి కణాలను అతుక్కొని ఉన్న సోడియం తొలగించడానికి జిప్సంలో కాల్షియం సహాయపడుతుంది. జిప్సం వాడకం మరియు మోతాదు. జిప్సం మోతాదు మట్టి పరీక్ష ఫలితాల్లో జిప్సం రిక్వైర్మెంట్ ఆధారంగా నిర్ణయించాలి. మీ నేలలోని సోడియం శాతం ఎక్కువగా ఉంటే కొన్ని సందర్భాల్లో ఎకరాకి 3 నుంచి 4 టన్నుల వరకు అవసరం కావచ్చు. మట్టి పరీక్ష చేయించకుండా అంచనాతో జిప్సం వాడటం సరికాదు. జిప్సం వాడే పద్ధతి, జిప్సాన్ని పొలమంతా సమానంగా చల్లుకోవాలి. దంతే లేదా గొర్రుతో నేల పైపొరల్లో మాత్రమే కలిసేలా దున్నుకోవాలి, మరీ లోతుగా దున్నకూడదు. జిప్సం చల్లిన తర్వాత పొలంలో 10 నుంచి 15 రోజుల పాటు నీటిని నిలకట్టాలి. దీనివల్ల సోడియం బయటకు వస్తుంది. ఆ తర్వాత నీటిని ఖచ్చితంగా మురుగు కాలువల ద్వారా పొలం బయటకు పంపాలి. జిప్సం వేసిన తర్వాత ఉప్పు నీటిని బయటికి పంపకపోతే బయటకు వచ్చిన సోడియం మళ్ళీ నేలలోనే ఉండిపోతుంది. ఒకవేళ నేలలో సున్నం ఎక్కువగా ఉంటే జిప్సానికి బదులుగా గంధకం పొడి లేదా పైరేట్ వాడుకోవచ్చు. చౌడు భూమిని బాగు చేయడంలో రసాయనిక అంటే సేంద్రీయ పదార్థానిదే కీలక పాత్ర. సేంద్రీయ పదార్థం నేలలో ఒక స్పాంజ్లా పనిచేస్తుంది. ఇది నేల నిర్మాణాన్ని మార్చడమే కాకుండా సూక్ష్మజీవుల సంఖ్యను పెంచి మొక్కకు అవసరమైన పోషకాలను అందుబాటులోకి తెస్తుంది. పశువుల ఎరువు మరియు కంపోస్ట్. బాగా చిరుకిన పశువుల ఎరువును 5 నుంచి 10 టన్నుల వరకు వాడాలి. ఇది మట్టి కణాలను కలిపి ఉంచే హ్యూమస్ను పెంచుతుంది. ప్రెస్మడ్. చక్కెర ఫ్యాక్టరీల నుంచి వచ్చే ఈ వ్యర్థం చౌడు భూములకు అమృతం వంటిది. ఇందులో ఉండే కాల్షియం, గంధకం క్షారత్వాన్ని తగ్గించడంలో జిప్సంకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తాయి. ఎకరాకు 2 నుంచి 5 టన్నుల వరకు జల్లుకోవచ్చు. బయోచార్. సేంద్రీయ పదార్థాలను గాలి లేని చోట కాల్చగా వచ్చే బొగ్గు పొడినే బయోచార్ అంటారు. ఇది 100 ఏళ్ల పాటు నేలలో ఉండి నీటిని పోషకాలను నిల్వ ఉంచుకుంటుంది. చౌడు నేలలో విస్తుల్యమైన లవణాలను పీల్చుకునే శక్తి దీనికి ఉంటుంది. జిప్సం ద్వారా నేల భౌతిక స్థితి మెరుగుపడ్డాక దాన్ని తిరిగి జీవం పోయడం కీలకం. నేలలో సేంద్రీయ కార్బనాన్ని పెంచడానికి పశువుల ఎరువులు, వర్మి కంపోస్ట్ వంటివి మంచివే. కానీ ప్రస్తుతం ఇవి రైతులందరికీ అందుబాటులో ఉండడం లేదు. ఊళ్ళలో పాడి పశువుల సంఖ్య తగ్గిపోవడంతో సహజ సిద్ధమైన ఎరువుల కొరత ఏర్పడింది. ఒకవేళ బయట నుంచి వీటిని సేకరించిన వాటికి రవాణా చేసి పొలమంతా సరిపడా చల్లడానికి అయ్యే కూలీ

ఖర్చులు తడిసి మోపుడవుతున్నాయి. ప్రధానంగా పెద్ద విస్తీర్ణంలో సాగు చేసే రైతులకు ఇంత భారీ ఎత్తున సేంద్రీయ ఎరువులు కొనుగోలు చేసి వేయడం ఆర్థికంగా భారంగా మారుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా మన పొలంలోనే అతి తక్కువ ఖర్చుతో పండించుకుని నేలను తిరిగి సారవంతం చేసుకునే పచ్చిరొట్ట ఎరువులు మనకు ఉత్తమమైన ఎంపిక. పచ్చిరొట్ట పంటల ప్రయోజనాలు: జీలుగా, కట్టి జనుము వంటి పంటలు చౌడు నేలల్లో కూడా బాగా పెరుగుతాయి. వీటి వేర్లు భూమిలోకి లోతుగా వెళ్ళి గట్టిపడిన నేలను గుల్లబరుస్తాయి. అలాగే ఇవి గాలిలో నత్రజనిని వేరు బొడుపుల ద్వారా నేలలో స్థాపిస్తాయి. జీలుగు లేదా జనుము విత్తనాలు ఎకరాకు 10 నుంచి 12 కిలోలు చెప్పున చల్లుకోవాలి. పంటను విత్తిన 45 నుంచి 50 రోజులు అంటే 50% పూత దశలో పొలంలో కలిగిదున్నాలి. పంటను మరీ ఎక్కువగా ముదరనివ్వకూడదు. పూత దశ దాటితే మొక్క కాండంలో పీచు పెరుగుతుంది. ఈ పీచు భూమిలో త్వరగా కొల్లదు. ఫలితంగా మనకు అందాల్సిన నత్రజని అస్సలు అందదు. పంటను దున్నిన తర్వాత 15 నుంచి 20 రోజుల వరకు పంట వేయకూడదు. ఈ సమయంలో మొక్కలు కుళ్ళి సేంద్రీయ ఆమ్లాలు విడుదల చేస్తాయి. ఇవి నేలలోని క్షారత్వాన్ని తగ్గించి నేలను సాధారణ స్థితికి తీసుకువస్తాయి. ఈ పద్ధతులు 4 నుంచి 5 సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా పాటిస్తే మీ నేల నీటిని పట్టి ఉంచుకునే సామర్థ్యాన్ని పెంచుకుంటుంది. సూక్ష్మజీవుల సంఖ్య రెట్టింపు అవుతుంది. ఇది మీ సాగు ఖర్చును తగ్గించి దిగుబడిని సుస్థిరంగా పెంచుతుంది. పంటల ఎంపిక మరియు సమగ్ర యాజమాన్యం: నేలను శుద్ధి చేసుకున్న తర్వాత పంట ఎంపిక విషయంలో అప్రమత్తత అవసరం. నేల ఇంకా కోలుకుంటున్న దశలో ఉంటుంది కాబట్టి అన్ని రకాల పంటలు సాగుకు అనుకూలంగా ఉండవు. పంటల ఎంపికలో మరియు సాగు పద్ధతుల్లో చిన్నపాటి మార్పులు చేసుకోవడం ద్వారా మంచి దిగుబడులను సాధించవచ్చు. ప్రారంభ దశలో పెసర, మినుము వంటి సున్నితమైన పప్పుజాతి పంటలు చౌడును అస్సలు తట్టుకోలేవు. కాబట్టి నేల పూర్తిగా కోలుకునే వరకు వీటిని సాగు చేయకుండా ఉండడమే మంచిది. వీటి స్థానంలో ఉప్పును తట్టుకోగల వరి, జొన్న, చెరుకు, పొద్దుతిరుగుడు మరియు వేరుశనగ పంటలను ఎంచుకోవాలి. చౌడు నేలలకు అవసరమైన వరి రకాలు: వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు చౌడు భూముల కోసం ప్రత్యేకంగా రూపొందించిన రకాలను వాడడం ద్వారా దిగుబడిలో స్పష్టమైన తేడా ఉంటుంది. సార్వకాలానికి ఇంద్ర, MCM 103 రకాలు అత్యుత్తమైన ఫలితాలను ఇస్తాయి. దాల్వాకాలానికి నెల్లూరు మసూరి, MTU 1293 వంటి రకాలను ఎంచుకోవాలి. చౌడు భూముల్లో సాగు చేపట్టేటప్పుడు ఈ క్రింది జాగ్రత్తలు పాటించడం వల్ల పంట ఏపుగా పెరుగుతుంది. విత్తన శుద్ధి: విత్తనాలకు లవణ ఒత్తిడిని తట్టుకునే శక్తిని ఇచ్చేందుకు 1 లీటర్ నీటికి 1 గ్రాము ఉప్పు కలిపి ఆ నీటిలో విత్తనాలను 2-3 గంటల పాటు నానబెట్టి విత్తుకోవాలి. చౌడు నేలలో మొలక శాతం కొంత తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున సాధారణ సాగు కంటే 20% అదనపు విత్తనాన్ని వాడుకుని మొక్కల సాంద్రత తగ్గకుండా చూసుకోవాలి. చౌడు నేలలో మొక్కలకు పోషకాలు త్వరగా అందవు. కాబట్టి సాధారణం కంటే నత్రజని మరియు భాస్వరం ఎరువులను 20% అదనంగా అందించాలి. అయితే క్లోరైడ్ కలిగిన ఎరువులైన మ్యూరేట్ ఆఫ్ పొటాస్ ఈ నేలలో అస్సలు వాడకూడదు. వీటి స్థానంలో సల్ఫేట్ ఆఫ్ పొటాస్ వాడడం మంచిది. నీటి యాజమాన్యం మరియు సూక్ష్మ పోషకాలు: చౌడు నేలల పునరుద్ధరణలో కేవలం జిప్సం, పచ్చిరొట్టె ఎరువులు వాడితే సరిపోదు. పంట ఎదుగుదలకు అవసరమైన సూక్ష్మ పోషకాలను అందించడం మరియు నేలలో నీటిని సరైన పద్ధతిలో నిర్వహించడం కూడా అంతే ముఖ్యం. చౌడు నేలలో పోషకాలు ఉన్నా దీన్ని మనం పోషక లభ్యత సమస్య అంటాం. చౌడు నేలలో అధిక ఉదజని సూచిక ఉండడం వల్ల నేలలో జింకు, ఇనుము వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నా అవి మొక్క వేర్లకు అందకుండా లాక్ అయిపోతాయి. దీనివల్ల మొక్కలు తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంటాయి. జింక్ లోపం: చౌడు నేలలో ఇది అత్యంత సాధారణ సమస్య. ఆకులు పసుపు రంగులోకి మారి ఈనెలు మాత్రమే ఆకుపచ్చగా ఉండి మొక్క ఎదుగుదల ఆగిపోతుంది. దీన్ని నివారించడానికి 1 లీటర్కి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి పంటపై పిచికారీ చేయాలి. ఇది మొక్కలు తిరిగి ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది. జింక్తో పాటు చౌడు నేలలో ఐరన్ లోపం కూడా పంటను బాగా బలహీనపరుస్తుంది. మొక్క లేత ఆకులు తెల్లగా మారి ఎదుగుదల పూర్తిగా ఆగిపోతుంది. దీన్ని అధిగమించడానికి 1 లీటర్ నీటికి 5 గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్తో పాటు 1 గ్రాము నిమ్మ ఉప్పు కలిపి పిచికారీ చేయాలి. నిమ్మ ఉప్పు ఆకుపై pHని తాత్కాలికంగా తగ్గించి ఇనుము మొక్కకు సులభంగా అందేలా చేస్తుంది. నీటి యాజమాన్యం: చౌడు నేలల్లో సాగునీరు ఎంత ముఖ్యమో దాన్ని మనం ఎంత జాగ్రత్తగా వాడుతున్నామనేది అంతకంటే ఎక్కువ ముఖ్యం. ఇక్కడ ప్రధానంగా 2 విషయాలు గుర్తుంచుకోవాలి. తక్కువ మోతాదులో తరచుగా తడులు ఇవ్వాలి. చాలామంది రైతులు నీరు ఎక్కువ పెడితే ఉప్పు కరిగిపోతుందని భావిస్తారు. అది కొంతవరకు నిజమైన నిరంతరం నీరు నిలకడగా ఉంటే వేర్లకు గాలి అందదు. అందుకే చౌడు నేలలో ఒకసారి ఎక్కువ నీరు పెట్టడం కంటే తరచుగా తక్కువ మోతాదులో తేలికపాట్లు తడులు ఇవ్వడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల నేలలో తేమ స్థిరంగా ఉండి ఉప్పు మళ్ళీ పైకి రాకుండా నియంత్రణలో ఉంటుంది. కేశనాళిక ప్రక్రియకి అడ్డుకట్ట: ఎండాకాలంలో ఎండ తీవ్రత వల్ల భూమిలోని తడి ఆవిరవుతుంది. భూమి అడుగుపొరల్లో ఉన్న ఉప్పు నీరు తడి ఆవిరవుతున్న కొద్దీ పైకి లాగబడుతుంది. ఈ ప్రక్రియనే మనం కేశనాళిక ప్రక్రియ అంటారు. దీన్ని అడ్డుకోకపోతే మీరు కష్టపడి కడిగేసిన ఉప్పు మళ్ళీ పైకి వచ్చి నేలను

0: మళ్ళీ చౌడుగా మార్చుతుంది. ఆచ్ఛాదన అనేది అద్భుతమైన రక్షక కవచం. పొలం ఖాళీగా ఉన్నప్పుడు లేదా పంట వేసిన తర్వాత నేలపై సూర్యరశ్మి నేరుగా పడకుండా ఆపడమే మల్చింగ్. దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వరి పొట్టు, ఎండుటాకులు, వేరుశనగ పొట్టు లేదా పంట వ్యర్థాలతో నేలను కప్పివేయడం వల్ల నీరు సరిగా ఆవిరి కాదు, తద్వారా ఉప్పు పైకి రావడం ఆగిపోతుంది. వేసవిలో నేల వేడెక్కకుండా ఉండి భూమిలోని సూక్ష్మజీవులు కాపాడుతుంది. కాలక్రమేణా ఈ ఆచ్ఛేదన కుళ్ళిపోయి నేలకు సేంద్రీయ పదార్థాన్ని కూడా అందిస్తుంది. సూక్ష్మ పోషకాలను సహకాలంలో అందించడం మొక్కకు ఆరోగ్య రక్షణ ఇస్తే సరైన నీటి యాజమాన్యం మరియు మల్చింగ్ భూమికి శాశ్వత రక్షణ ఇస్తాయి. ఈ చిన్నపాటి శాస్త్రీయ మార్పులు మీ పొలాన్ని చౌడు నుంచి పూర్తిగా కాపాడి దిగుబడులను స్థిరపరుస్తాయి. చౌడు భూమిని బాగు చేయడం అనేది ఒక రాత్రిలో జరిగే అద్భుతం కాదు, ఇది ఒక క్రమమైన శాస్త్రీయ ప్రయాణం. చౌడు భూమిని పునరుద్ధరించే ప్రక్రియ 5 ఏళ్ల కాల వ్యవధిలో దశలవారీగా చేపట్టాల్సిన నిరంతర నిర్వహణ పద్ధతి. మొదటి ఏడు అది మట్టి పరీక్ష ద్వారా సమస్య తీవ్రతను నిర్ధారించుకొని మురుగు కాలువల ఏర్పాటుతో పాటు జిప్సం వంటి నేల సంస్కారాలను పరీక్షా ఫలితాల మేరకు వాడాలి. వేసవిలో లోతుదుక్కులు చేయడం ద్వారా మట్టిలోని నవరాలు కింద పొరల్లోకి చేరుతాయి. 2వ ఏడాది పచ్చిరొట్టె ఎరువుల సాగు క్రమం తప్పకుండా చేపట్టి నేలలో సేంద్రీయ కర్బనాన్ని పెంచడం ద్వారా మట్టి కణాల భౌతిక స్థితిని మెరుగుపరచాలి మరియు వరి వంటి లవణాలు తట్టుకునే పంటలను ఎంచుకోవాలి. 3వ ఏడాది జొన్న, పొద్దుతిరుగు వంటి పంటలతో పంట మార్పిడి పద్ధతులను అమలు చేయడం వల్ల నేల భౌతిక నిర్మాణంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. 4 మరియు 5వ ఏడాదికి వచ్చేసరికి రసాయనిక ఎరువుల వాడకాన్ని గణనీయంగా తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచడం ద్వారా భూమి పూర్తిగా కోలుకొని అధిక దిగుబడులను అందించే స్థాయికి చేరుకుంటుంది. ఈ 5 ఏళ్ల కాలంలో మొదటి ఏడాది నుంచే నేల నీటిని పీల్చుకునే సామర్థ్యం మరియు గుళ్ళబారే గుణం పెరుగుతాయి. 2వ ఏట మొక్కల మొలక శాతం మరియు ఎదుగుదల మెరుగుపడతాయి. 3వ ఏడాది నాటికి లవణ ప్రభావం తగ్గి 4వ ఏడాదికి భూమి పూర్తిగా సారవంతం అవుతుంది. కాబట్టి 5 ఏళ్ళ వరకు ఈ శాస్త్రీయ పద్ధతిని క్రమశిక్షణతో పాటించడం అవసరం. ఈ పునరుద్ధరణ ప్రక్రియలో ఫలితాలు దశలవారీగా వస్తాయి. మొదటి ఏడాదిలో దిగుబడులు పెద్దగా తేడాలు కనిపించకపోయినా నేల నీటిని పీల్చుకునే శక్తి మరియు నేల గుళ్ళబారే గుణంలో భౌతిక మార్పులు ప్రారంభమవుతాయి. 2వ ఏట పంట ఎదుగుదల గణనీయంగా మెరుగుపడి విత్తనాలు, మొలక శాతం మరియు మొక్కల పెరుగుదలలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. 3వ ఏడాది నాటికి నేలలో లవణాల ప్రభావం తగ్గి నేల యొక్క రసాయన స్థితి స్థిరీకరించబడుతుంది. 4వ ఏడాదికి భూమి పూర్తి స్థాయిలో కోలుకొని సేంద్రియ ఎరువులు సమర్థవంతమైన లభ్యతతో పంటలకు కావలసిన పోషకాలు అంది పొలం అంతా తన పూర్వపు సారవంతమైన స్థితిని సంతరించుకుంటుంది. రైతు సోదరులారా, మనం చర్చించుకున్న ఈ సమగ్ర యాజమాన్య పద్ధతులన్నీ కేవలం సమాచారం కోసం మాత్రమే కాదు, క్షేత్రస్థాయిలో ఆచరణలోకి తీసుకురావాల్సిన ఒక కార్యాచరణ ప్రణాళిక. చౌడు నేల పునరుద్ధరణ అనేది ఒక రోజులో లేదా ఒక పంటకాలంలో ముగిసే ప్రక్రియ కాదు. ఇది నేల ఆరోగ్యాన్ని తిరిగి నిలబట్టే ఒక క్రమబద్ధమైన శాస్త్రీయ ప్రక్రియ. ఈ ప్రయాణంలో మనం గుర్తించుకోవాల్సిన 5 కీలక అంశాలను క్షుప్తంగా సమీక్షిద్దాం. మొదటిది మట్టి పరీక్ష ప్రాతిపదిక. ఎటువంటి చికిత్సకైనా ప్రారంభించే ముందు మట్టి పరీక్ష చేయించి మీ నేల స్వభావం, అందులోని ఉప్పు శాతం, ఉదజని సూచిక విలువలు మరియు లోపించిన పోషకాలను ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇది చికిత్సకు ముందే చేసే ప్రాథమిక నిర్ధారణ. డ్రైనేజ్ మొదటి అడుగు. నేలలో పేరుకుపోయిన ఉప్పును నీటిలో కడిగి బయటికి పంపే లీచింగ్ ప్రక్రియలో మురుగునీటి కాలువల పాత్ర అత్యంత ప్రధానం. సరైన డ్రైనేజ్ లేనిదే మన ఎంత జిప్సం వేసినా లేదా ఎరువులు వాడినా లవణాలు మళ్ళీ భూమి పైపొరలకే చేరుతాయి. సేంద్రియ పదార్థమే ప్రాణం. నేలను జీవంపోసేది సేంద్రియ పదార్థమే. పచ్చిరొట్టె ఎరువులైన జీలుగు, జనుము వంటి పంటలను సాగు చేయడం ద్వారా నేలలో కార్బన్ శాతం పెరగడమే కాకుండా భూమి గుల్లబారి సూక్ష్మజీవుల సంఖ్య రెట్టింపు అవుతుంది. ఇది రసాయనిక ఎరువుల అవసరాన్ని తగ్గించి నేలకు స్థిరమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది. శాస్త్రీయ యాజమాన్యం. మట్టి పరీక్ష ఫలితాల ఆధారంగా మాత్రమే జిప్సం లేదా ఇతర సాయిల్ కండిషనర్లను వాడాలి. అలాగే సూక్ష్మ పోషకాలైన జింక్, ఐరన్ లోపాలను గమనించి సకాలంలో పిచికారీ చేయడం ద్వారా పంట దిగుబడిని కాపాడుకోవచ్చు. ఈ పద్ధతులను 3 నుంచి 5 ఏళ్ల పాటు క్రమశిక్షణతో పాటించడం ఎంతో ముఖ్యం. మొదటి ఏడాదిలో ఆశించిన మార్పు కనిపించకపోయినా భూమి భౌతిక స్థితి మారుతూ ఉంటుంది. క్రమంగా 3వ ఏడాది నుంచి ఫలితాలు కనిపిస్తాయి. చౌడు నేలను బాగు చేయడం అనేది ఒక శాస్త్రీయ ప్రక్రియ. పైన పేర్కొన్న పద్ధతులను క్రమ పద్ధతిలో పాటిస్తే మీ నేల మళ్ళీ సాగుకు అనుకూలంగా మారుతుంది. ఈ శాస్త్రీయ సూచనలు పాటిస్తూ తక్కువ ఖర్చుతో మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తున్నాను.
1: వీరింతవరకు చౌడు నేలల పునరుద్ధరణ, పంటల సాగులో జాగ్రత్తలు, ఈ అంశంపై ఆముదాల వలస వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ బి జ్యోతి

0: జానపద గేయం విన్నారు. ఇప్పుడు వ్యవసాయ సమాచారం. కాకినాడ జిల్లా రైతులకు శాస్త్రవేత్తలు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం సిహెచ్ కమలారాణి వినిపిస్తారు.
1: రైతు సోదర సోదరిమణులకి నమస్కారం. ఈరోజు మన కార్యక్రమంలో గ్రామీణ వ్యవసాయ వాతావరణ సేవా పథకంలో భాగంగా చింతపల్లి అల్లూరి సీతారామరాజు జిల్లా అలాగే ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కాకినాడ జిల్లా రైతులకి అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనల గురించి తెలుసుకుందాం. ముందుగా రైతులకి కొన్ని సాధారణ సలహాలు. ప్రస్తుత వెచ్చని వాతావరణ పరిస్థితులు ఇంకా తేలికపాటి వర్ష సూచనల వల్ల పంటలు సాధారణ అభివృద్ధికి చాలా అనుకూలంగా ఉన్నాయి. అయితే ఆశించిన తేలికపాటి వర్షాలు నేలలో తేమని నిలుపుకోవడంలో బాగా సహాయపడతాయి. అయినప్పటికీ రైతులు పొలం పరిస్థితులను గమనించి పొడి వాతావరణం ఎక్కువగా ఉంటే అవసరానికి అనుగుణంగా తేలికపాటి నీటి తడుల్ని అందిస్తూ ఉండాలి. ఒక మోస్తరు తేమ ఇంకా అడపాదడపా మేఘావృతమై ఉండడం వల్ల తెగుళ్ళు ఇంకా వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి రైతులు క్రమం తప్పకుండా పొలాన్ని పరిశీలించి వాతావరణం స్పష్టంగా ఉన్నప్పుడు మాత్రమే, అంటే ఉదయం వేళల్లో లేదా సాయంత్రం వేళల్లో మాత్రమే మొక్కల సంరక్షణ చర్యలు చేపట్టుకోవాలి. వర్షం లేని సమయాల్లో అంతర్కృషి ఇంకా కలుపు నివారణ ఇటువంటి

0: పనులని చేసుకోవచ్చు. నేలలో తేమని నిలుపుకోవడానికి, ఇంకా నేల ఉష్ణోగ్రతని నియంత్రించడానికి మల్చింగ్ ఇటువంటి పద్ధతుల్ని అనుసరిస్తూ ఉండాలి. వర్షాల సమయంలో నీరు నిల్వ ఉండకుండా పొలాల్లో సరైన నీటి కాలువల్ని ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి. అలాగే పశువులకి శుభ్రమైన తాగునీరు, ఇంకా వేడి, అలాగే వర్షం నుండి రక్షణ కల్పిస్తూ వాటికి తగిన ఆశ్రయాలని కల్పిస్తూ ఉండాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇప్పుడు వరిని సాగు చేస్తున్న రైతు సోదరుల కోసం కొన్ని సలహాలు తెలుసుకుందాం. నారుమడి తయారీకి, ఇంకా సిఫార్సు చేసిన వరి వంగడాలని విత్తుకోవడానికి అందుబాటులో ఉన్న నేలలోని తేమని సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి. నారుమడిలో నీరు నిల్వ ఉండకుండా అదనపు నీరు బయటికి పోయేలా సరైన నీటిపారుదల సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి. అలాగే విత్తనాల ద్వారా వచ్చే తెగుళ్ళ నుండి రక్షించడానికి విత్తే ముందు విత్తనాల్ని 1 కిలో కార్బన్ డీజం, 2 గ్రాముల చొప్పున లేదా ట్రైకోడెర్మా విరిడి 10 గ్రాముల చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఎకరం నారుమడి ప్రాంతానికి DAP 20 కిలోల చొప్పున వేసుకోవాలి.
1: పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమం విన్నారు.

0: కొద్ది క్షణాల్లో వికసిత భారత్ ఆకాశవాణి జ్యూరి కేంద్రం నుంచి వెలువడుతుంది.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో బీబీజీ రామ్జీ వికసిత్ భారత్ గ్యారంటీ పర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విధి విధానాల గురించి ధర్మవరం క్లస్టర్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ పి వెంకట చలపతి గారితో పరిచయం.
2: భారత ప్రభుత్వం వారు ప్రజల కోసం చాలా పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. చాలా పథకాలని చాలామంది ప్రజలు ఉపయోగించుకుంటున్నారు. అందులో రైతులకు సంబంధించి కొన్ని, తర్వాత నిరుద్యోగులకు సంబంధించి కొన్ని, ఉద్యోగస్తులకు సంబంధించి కొన్ని, మిగతా వర్గాల వారికి సంబంధించి కూడా కొన్ని పథకాలు ఉన్నాయి. మరి ఒకప్పుడు అంటే దాదాపుగా 20 సంవత్సరాల క్రితం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం లేదా జాతీయ గ్రామీణ ఉపాధి పథకం అంటే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనేది 2005 ఆగస్ట్ నెల 25వ తేదీ భారత రాజ్యాంగం ద్వారా అమల్లోకి వచ్చింది. మరి దాని ముఖ్య ఉద్దేశం ఏమంటే గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో భారత ప్రభుత్వం వారు అప్పుడు ఆ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి దాదాపుగా ఇప్పుడు 2026 అంటే దాదాపుగా 20 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు ఏదైతే భారత ప్రభుత్వం ఉందో ఈ భారత ప్రభుత్వం వారు గౌరవనీయులు మరి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో అంటే 2025 బీబీజీ రామ్జీ అనే ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మరి బీబీజీ రామ్జీ అంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్, దీని పూర్తి పేరు. మరి ఈ బీబీజీ రామ్జీ వచ్చిన తర్వాత దీని యొక్క ఉద్దేశాలు ఏమి, ఇది ఎవరికి ఉపయోగకరంగా ఉంటుంది అన్న విషయాలు ఈరోజు మనకు తెలియజేయడానికి మన ఆకాశవాణి కేంద్రంలో ఉన్నారు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం క్లస్టర్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ పి వెంకట చలపతి గారు. మరి వారిని అడిగి ఈ చట్టం ఉద్దేశం ఏమి, మరి ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అన్న విషయాలు వారిదైన మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీ పి వెంకట చలపతి గారు.
3: నమస్కారం సార్. ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారములు.
2: వెంకట చలపతి గారు, ఇప్పుడు బీబీజీ రామ్జీ అనే ఒక చట్టం 2025 భారత ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది, మరి దాని యొక్క ఉద్దేశం చెప్పండి.
3: భారత ప్రభుత్వం 21 డిసెంబర్ 2025 దీన్ని చట్టరూపంగా చేసింది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ అనే చట్టాన్ని తీసుకుని వచ్చింది.
2: దీన్ని సింపుల్ గా
3: బీబీజీ రామ్జీ అని ఒక సింపుల్ గా చెప్పడం జరుగుతుంది. సో దీనికి

0: భారతదేశం ఏంటంటే అంటే మనకు స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాల సందర్భంగా వికసిత్ భారత్ ప్రోగ్రామ్ లో భాగంగా మన గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందాలని గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు చేసిన దాంట్లో భాగంగా ఈ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ అనేది వచ్చిందన్నమాట. సో దీంట్లో అంటే 2047 వికసిత్ భారత్ ఏ విధంగా ఉండాలనుకుంటున్నారో ఆ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు గ్రామీణ ప్రజల ఆర్థిక స్థితిగతులను కూడా మార్చి వాళ్ళని ఉన్నతులుగా చేయాలని చెప్పేసి ఈ పథకం ముఖ్య ఉద్దేశం.
1: సరే వెంకట చలపతి గారు, ఇది 2025 డిసెంబర్లో అయితే చట్టంగా రూపాంతరం చెందింది, అంటే ఎప్పటి నుంచి అమలవుతా ఉందంటారు?
0: ఇప్పుడు ఇది 1 జూలై నుంచి 2026 సంవత్సరం నుంచి ఇది విబీజీ రామ్జీ అమల్లోకి వస్తుంది. చట్టం కూడా 5వ తారీఖున జూన్ 5, 2026 రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మనకు 1 జూలై నుంచి
1: 1వ తారీఖు 2026
0: నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది. ఇప్పుడు మొత్తం మన
1: అమలు చేయబడ్డది
0: మన స్టేట్ లో.
1: ఏదైతే ఇంతకు ముందు ఉన్నాయో అవన్నీ దీంట్లోకి
0: మార్పులు చెందాయి.
1: సరే వెంకట చలపతి గారు, ఈ చట్టం ద్వారా మరి కొన్ని అమలు చేయబడ్డాయి, ఇంకా ఏమైనా కొన్ని కొత్తవి ఏమైనా చేర్చబడ్డాయా?
0: ఇప్పుడు ఈ చట్టం ద్వారా మనకు 125 రోజులు విబీజీ రామ్జీ ఈ చట్టం కింద ప్రతి కుటుంబానికి ఇంతకుముందు 100 డేస్ ఇచ్చేవాళ్ళు,
1: 100 రోజులు ఉండేది.
0: ఇంతకుముందు 100 రోజులు ఉండేది కుటుంబానికి, ఇప్పుడు 125 రోజులు అదనంగా 25 రోజులు
1: పెంచడం జరిగింది.
0: సో అదనంగా వాళ్లకు దాదాపు ఇప్పుడుండే రేటు ప్రకారం 7500 పైన ఒక కుటుంబానికి లబ్ధి చేకూరుతుంది. తద్వారా వాళ్ళ వినియోగ శక్తి కూడా పెరుగుతుంది.
1: అంటే
0: తర్వాత ఇంకా దీంట్లో ముఖ్యంగా ఏమంటే పీక్ సీజన్ లో రైతులకు పనులు ఉన్నప్పుడు ఈ చట్టాన్ని ఒక 60 రోజులు సంవత్సరంలో 60 రోజులు నిలుపుదల హాలిడే ప్రకటించడం జరిగింది చట్ట ప్రకారం. అదొకటి. మూడోది వచ్చి ఈ చట్టంలో ఇప్పుడు అలవెన్స్ కూడా ఇస్తా ఉన్నారు. అంటే మనం 15 రోజులు వాళ్ళకి పని కల్పించాలి, ఆ పని కల్పించలేనప్పుడు వాళ్ళకు అలవెన్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది.
1: ఇవన్నీ మార్పులు చేశారు.
0: అదేవిధంగా అంటే ఇంతకుముందు ఉన్నా కానీ ఇంత అమలు కాలేదు, ఇప్పుడు అలవెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా డిలే వాళ్ళకి పేమెంట్ కూడా, వేజెస్ పేమెంట్ కూడా కూలీలకు అంటే పని ముగించిన 15 రోజులకి వాళ్ళ వేతనం వాళ్ళ అకౌంట్లకి చేరాలి. ఒకవేళ చేరకపోతే కాంపెన్సేషన్ చెల్లించడం జరుగుతుంది.
1: ఇవన్నీ మార్పులు చేయాలి.
0: మార్పులు ఒక 4-5 పెద్ద మార్పులు. అదేవిధంగా ఫండ్ కూడా ఇంతకుముందు మొత్తం 90% సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది, 10% స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు అట్లా కాకుండా 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 40% స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది మన స్టేట్ వరకు.
1: ఫండ్స్ అలోకేషన్ కూడా కొద్దిగా చేంజ్
0: అయ్యాయి. ఫండ్స్ అలోకేషన్ కూడా ప్రతి దాంట్లో 60-40 రేషియో ఉంటుంది.
1: సరే వెంకట చలపతి గారు, మరి అన్ని కార్యక్రమాలు బాగానే ఉన్నాయి, ఎందుకంటే ఈ కొత్తది ఏదైతే ప్రవేశపెట్టారో విబీజీ రామ్జీ అనే పథకం ద్వారా మరి 25 రోజులు పెంచడం జరిగింది. పని అయిపోతేనే వెంటనే వాళ్ళకి అకౌంట్లోకి అమౌంట్ కూడా వేస్తూ ఉన్నారు. మరి రైతులకు సంబంధించి ఏదైతే పనులు ఉన్నప్పుడు కూడా హాలిడే ప్రకటించారు, ఎందుకంటే ఇంతకుముందు కొద్దిగా ఇబ్బందికరంగా ఉండేది. అంటే రైతులకు సంబంధించి మంచి పని చేశారు. తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు ఎవరైతే రైతులు ఉన్నారో రైతులకు సంబంధించి దీంట్లో ఏమైనా ఉన్నాయా వాళ్ళకి ఉపయోగపడే కార్యక్రమాలు?
0: సో వాళ్ళకి రైతులకు ఉపయోగపడే చిన్న చిన్నకారు రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు చాలా ఉన్నాయండి. దీంట్లో ముఖ్యంగా మనం హార్టికల్చర్ పండ్ల తోటల పెంపకం ఇస్తున్నాం. దాదాపు స్టేట్లో 2.5 ఎకరాల వరకు మ్యాక్సిమం 25 సెంట్ల నుంచి 2.5 ఎకరాల వరకు ఆ రైతు కోరుకున్న ఉద్యాన పంటలు అంటే మామిడి, చీని, జామ ఈ విధంగా అన్ని చెట్లు కూడా వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. విత్ వాటరింగ్, దానికి సంబంధించి నీళ్లు పోయడం కానీ కలుపు తీయడం కానీ వీటన్నిటికి కూడా మెయింటెనెన్స్ కూడా 3 ఇయర్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది.
1: సరే వెంకట చలపతి గారు, మరి రైతులు ఈ పథకాన్ని పొందాలంటే మరి ఎవరిని కలవాల్సి ఉంటుంది, ఏమేమి వాళ్ళు తీసుకురావాల్సి ఉంటుంది అంటారు?
0: రైతులు వచ్చి అక్కడ గ్రామ స్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటాడు, క్షేత్ర సహాయకుడు, అదేవిధంగా టెక్నికల్ అసిస్టెంట్ ఉంటారు. అంతేకాకుండా మండల స్థాయిలో ప్రోగ్రామ్ ఆఫీసర్ ఉంటారు, ఎంపీడీఓ గారు ప్రోగ్రామ్ ఆఫీసరు. అదేవిధంగా వాళ్ళ సిబ్బంది ఏపీఓ, ఈసీలు ఉంటారు. అవి

0: వీళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న తర్వాత వీళ్ళు ఆ భూమి పరిశీలన చేసి ఆ చెట్లు ఏవైతే అనుకూలంగా ఉంటాయో అవన్నీ వాళ్ళకి రైతుకు కూడా సలహాలు ఇచ్చి ఆ చెట్లు ఇచ్చేదానికి ఆ మొక్కలు పెంచుకునేదానికి అవకాశం కల్పిస్తారు. పిట్టింగ్ తీసేదానికి, గుంతలు తీసేదానికి కానీ దానికి మొత్తం అంతా మనం ప్రభుత్వం నుంచి అవన్నీ కూలీల ఖర్చులు పోతుంది. పిట్టింగ్ అంతా రైతు ఏదైతే పెట్టుకున్నాడో చెట్లు తెచ్చుకోవడం కానీ దాన్ని చూసుకోవడం కానీ ఇవన్నీ చేసే దానికంతా కూడా మనం ఆయన అకౌంట్లోకే డబ్బులు జమ చేయడం జరుగుతుంది.
1: అంటే ఇది 3 సంవత్సరాల వరకు ప్రభుత్వం వారే ఆయనకు చేదోడు వాదాడుగా ఉంటారు.
0: ఉంటుంది. కొన్ని పంటలకు 2 ఇయర్స్, కొన్ని పంటలకి
1: 3 ఇయర్స్. సరే వెంకట చలపతి గారు, 3 సంవత్సరాల వరకు ఇస్తామని చెప్తూ ఉన్నారు కదా పండ్ల తోటలకు సంబంధించి, ఇప్పుడు ఇంకా తక్కువ డ్యూరేషన్ పంటలు ఏమైనా ఉన్నాయంటారా?
0: తక్కువ డ్యూరేషన్ పంటలు అంటే ఇప్పుడు మనం పూల మొక్కలు ఇలాంటి వాటికి కొంత తక్కువ డ్యూరేషన్ ఉంటుంది. అదేవిధంగా మునగకాయలు ఇట్లాంటివన్నీ కూడా అవి కూడా తక్కువ ఉంటుంది డ్యూరేషన్.
1: మునగ పంటకు కూడా తక్కువ
0: ఉంటుంది.

0: ఇప్పుడు ఇంకా తక్కువ డ్యూరేషన్ పంటలు ఏమైనా ఉన్నాయంటారా?
1: తక్కువ డ్యూరేషన్ పంటలు అంటే ఇప్పుడు మనం పూల మొక్కలు ఇలాంటి వాటికి కొంత తక్కువ డ్యూరేషన్ ఉంటుంది. అదేవిధంగా మునగకాయలు ఇట్లాంటివన్నీ కూడా అవి కూడా తక్కువ ఉంటుంది డ్యూరేషన్.
0: మునగ పంటకు కూడా
1: తక్కువ ఉంటుంది. మిగతా వాటి అన్నిటికీ కూడా మామిడి చీని ఇట్లా మన రెగ్యులర్ గా ఉండే పంటలకంతా కూడా మూడు సంవత్సరాలు మెయింటెనెన్స్ మనం ఇస్తాం.
0: ఇప్పుడు మూడు సంవత్సరాల తర్వాత ఇంకా వాళ్ళు చూసుకోవాలి,
1: చూసుకోవచ్చు, వాళ్ళకే లబ్ధి చేకూరుతుంది. చాలా మంది లబ్ధి పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, బాగా చేసుకుంటున్నారు, ఆర్థికంగా కూడా బాగా చాలా మంది కూడా అభివృద్ధి చెందినారు. మరి ఇప్పుడు కూడా ఇంకా అభివృద్ధి అవుతారు.
0: సరే వెంకట చలపతి గారు, బోర్లు వేసుకుని నీటి ఆధారంగా చేసుకునే వాళ్ళకైతే ఇది వర్తించదంటారా?
1: వాళ్ళకు కూడా వర్తిస్తుంది. అంటే ఇంతకుముందు డ్రై ల్యాండ్ హార్టికల్చరే ఉండేది, ఇప్పుడు వాటరింగ్ కూడా ఉండదు.
0: రెండున్నర ఎకరాలు కంపల్సరీ ఉండాలి. ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు
1: కుటుంబానికి రెండున్నర ఎకరాలు ఉండే వాళ్ళంతా దీనికి ఎలిజిబుల్ కింద
0: వస్తే. ఒక కుటుంబానికి మాత్రమే, కుటుంబానికి ఒకరికి మాత్రమే,
1: ఒకరు కానీ ఇద్దరు కానీ, ఒక జాబ్ కార్డు హోల్డర్ కి మనం 2.5 ఎకరాల వరకు ఇస్తాం.
0: సరేనండి, ఇప్పుడు మన రైతులకు కూడా ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉంది.
1: ఇంకా మనం ఫారం ప్లాంట్స్ కానీ రైతు చుట్టూ చెట్లలో ఏదన్నా చెట్లు పెట్టుకుంటామని టెంకాయ చెట్లు పెడతారు గట్లల్లో, అట్లా మామూలుగా అవి కూడా ఇస్తారు. గట్ల వెంబడి పొలం వెంబడి టెంకాయ చెట్లు పెట్టుకుని కూడా ఇస్తారు. సో ఏ ఆ విధంగా మనకు రైతు ఫారం పాండు వాటర్ తగ్గినాయి ఒక ఫారం పాండు చేయడం కానీ ఈ విధంగా రైతుకు ఉపయోగపడే ట్రెంచెస్ చుట్టూ ట్రెంచ్ ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది రైతుకి.
0: రైతుకైతే చాలా ఉపయోగకరంగా
1: ఉపయోగకరంగా ఉంటుంది.
0: అంటే రైతు సోదరులు ఉపయోగించుకోవాలి.
1: ఈ సోదరులు ఉపయోగించుకున్నారు, చాలా మంది కూడా బాగా చేసుకున్నారు, కూడా మంచి లబ్ధి పొందినారు. వస్తూ
0: మరి ఇంకా ఏమేమి మార్పులు చేశారంటారు ఈ బీజీ రామ్జీ చట్టం ద్వారా?
1: బీజీ రామ్జీలో ఇప్పుడు మనం అనుకున్నట్లు ఒక 5 రకాల మార్పులు, మిగతా కూడా అంటే ఇప్పుడు అకౌంటబిలిటీ దానికి సంబంధించిన రికార్డ్స్ మెయింటెనెన్స్ కానీ ఇంకోటి కానీ అవన్నీ కూడా దీంట్లో చేయడం జరిగింది. తర్వాత ఎన్ఎంఎన్ఎస్ యాప్ అని ఒకటి పెట్టడం, తర్వాత ఖచ్చితంగా ప్రొద్దున మళ్ళీ తర్వాత 2 times ఫోటో తీసి అవి చేయడం అనేది కూడా జరుగుతూ ఉంది. అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో పని దగ్గర కూడా పని ఇప్పుడు డ్రోన్ కెమెరాస్ ద్వారా కూడా పని ఎంత జరుగుతుంది ఏమనేది కూడా అది కూడా కొన్ని చోట్ల జరుగుతూ ఉంది.
0: ఇప్పుడంతా కొత్త టెక్నాలజీ ఉపయోగిస్తుంది,
1: టెక్నాలజీ ఉపయోగించుకొని పారదర్శకంగా అదేవిధంగా బాధ్యతాయుతంగా ప్రతి ఒక్కరు కూడా పనులు చేయాల్సిన అవసరం ఉంటుంది క్షేత్ర స్థాయిలో.
0: మరి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ గ్రామీణ్ ఇప్పుడు చాలా విషయాలు మీరు తెలియజేశారు. అంటే మామూలు ప్రజలకు ఏం చేస్తున్నారు, గ్రామీణులకు ఏం చేస్తున్నారు, అలాగే రైతులకు కూడా ఏం చేస్తున్నారు, నిరుద్యోగులకు ఏమన్నా ఉందా దీంట్లో?
1: బట్ ఎవరైతే 25 days అనుకుంటున్నారు ఆ కుటుంబం సభ్యులు ఎవరైనా చదువుకుని ఉంటే వాళ్లకు ట్రైనింగ్స్ ఇస్తారు, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ ఇచ్చి ఆ కుటుంబ సభ్యులకి స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళకి కొన్ని కోర్సులు ఉచితంగా భోజనాలు అన్ని అరేంజ్ చేస్తూ కోచింగ్ ఇస్తూ ఆ కుటుంబాల్లో ఉండే పిల్లలకి వాళ్ళ శక్తి మీద వాళ్ళు నిలబడేటట్లుగా చేస్తా ఉన్నారు. అది కూడా ఇప్పుడు జరుగుతూ ఉంది.
0: ఎవరైనా నిరుద్యోగులు ఉంటే కూడా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ పైన ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు,
1: ప్రోగ్రామ్స్ ఇస్తారు. అదే విధంగా కమ్యూనిటీ డెవలప్మెంట్ కూడా, అంటే మన గ్రామాలు అభివృద్ధి అనేది కూడా దీంట్లో ఇంపార్టెంట్. గ్రామాల అభివృద్ధి అంటేనే మనకు స్కూల్ బిల్డింగ్స్ అంగన్వాడీస్ మెయిన్ విద్య కాబట్టి దానికి సంబంధించిన అడిషనల్ క్లాస్ రూమ్స్ కానీ తర్వాత టాయిలెట్స్ కానీ తర్వాత కిచెన్ సెట్స్ కానీ స్కూళ్ళల్లో అవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన అంగన్వాడీ సెంటర్స్లో కూడా ఎక్కడైనా అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ ఇవన్నీ, అదేవిధంగా మహిళలకు సంబంధించి SHG మహిళలకు సంబంధించి వాళ్ళకు కూడా ఒక బిల్డింగ్ స్కిల్ డెవలప్మెంట్ బిల్డింగ్ ఏర్పాటు చేయడం కానీ.
0: బాగుందండి పి వెంకట చలపతి గారు. మరి ఏదైతే ఇంతకుముందు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉన్నదో దాని తర్వాత వచ్చిన ఏదైతే అంటే VBG రామ్జీ 2025 చట్టం, మరి విధి విధానాలు ఏమి, అందులో మరి ఎవరెవరికి ఏమేమి ప్రయోజనాలు కలుగుతూ ఉన్నాయి, VBG రామ్జీ చట్టం తీసుకురావడం ద్వారా భారత ప్రభుత్వం మరి 2047 సంవత్సరానికి వికసిత భారత్ ఏ విధంగా కొనసాగుతుంది అన్న విషయాలు చాలా విషయాలు తెలియజేశారు సార్. నమస్కారం.
1: నమస్కారం సార్.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో VBG రామ్జీ, వికసిత్ భారత్ గ్యారంటీ పర్ రోజ్గార్, ఆజీవికా మిషన్ గ్రామీణ్, విధి విధానాల గురించి ధర్మవరం క్లస్టర్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ పి వెంకట చలపతి గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ ఏ హేమంతరాజు. నిర్వహణ కె.

0: ది ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.
1: వికసిత భారత్ విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. స్వరమాలిక తెలుగు సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా జగదేక వీరుడు అతిలోక సుందరి ఈ సినిమా కోసం ఇళయరాజా సంగీత సారథ్యంలో వేటూరి సుందరరామూర్తి సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాటగా వింటారు.

స్వరమాలిక తెలుగు సినిమా పాటల కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట ఆదిత్య 369 సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన వెన్నెల కంటి సాహిత్యం సంగీతం ఇళయరాజా.

స్వరమాలిక కార్యక్రమంలో చివరికి వినబోయే పాట ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో భువనచంద్ర సాహిత్యాన్ని మనో చిత్ర పాడగా వింటారు. సినిమా పేరు ఘరానా మొగుడు.

స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కాసేపట్లో 16వ తేదీ అంటే రేపు ఒడిశాలో జరిగే భగవాన్ జగన్నాథ స్వామి రథయాత్రపై కర్టన్ రైజర్ వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ఆయుర్వేదం, యోగా ప్రపంచస్థాయిలో ఆదరణ పొందుతున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. భారత్ బ్రిటన్ దేశాల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ఇరుపక్షాలకు ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలో సెమీకండక్టర్ వ్యవస్థను బలోపేతం చేయడానికి 127,500 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపుతో సెమికాన్ 2.0 పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలలో జరిగే చర్చలు సుపరిపాలనకు దోహదపడతాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. వార్తల వివరాలు. ఆయుర్వేదం, యోగా ప్రపంచస్థాయిలో ఆదరణ పొందుతున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సంస్కృతం 2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అంతర్జాతీయ సహకారంతో ఆయుర్వేద శస్త్రచికిత్స రంగం మరింత బలోపేతమవుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయుర్వేద శస్త్రచికిత్స ప్రాచీన సంప్రదాయాన్ని శాస్త్రీయ ప్రమాణాలతో కొనసాగించే ప్రయత్నాల పట్ల రాష్ట్రపతి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచ ప్రామాణీకరణతో ఆయుర్వేద ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి పనిచేస్తోందని ద్రౌపది ముర్ము వెల్లడిస్తూ,
1: भारत सरकार ने आयुर्वेद और योग को विश्व पटल पर नई ऊर्जा के साथ प्रतिष्ठित किया है। मुझे ये जानकर प्रसन्नता हुई है कि सरकार शल्य चिकित्सा की इस प्राचीन परंपरा को भी वैज्ञानिक कसौटियों के सभी मानकों पर सफल करने के लिए प्रयास कर रही है। ये केवल सरकार प्रयास करने से नहीं होगा, सभी मानव, सभी प्रत्येक मनुष्य इसी दिशा में सोचना चाहिए। ये केवल आयुर्वेद चिकित्सा के लिए नहीं, మానవతా జిందగీ కే.
0: భారత్ బ్రిటన్ భాగస్వామ్యంలో ఈరోజు నుండి అమల్లోకి వచ్చిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సీటా కీలకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సీటా ఒప్పందం భారతదేశంలోని రైతులు, పారిశ్రామికవేత్తలు, ఎంఎస్ఎంఈలకు ఊతమిస్తుందని, అలాగే అనేక కీలక రంగాలకు బ్రిటన్ మార్కెట్లోకి మరింత ఎక్కువగా ప్రవేశం కల్పిస్తుందని ప్రధానమంత్రి తెలిపారు. ఇది నైపుణ్యం కలిగిన భారతీయ ప్రతిభావంతులకు అవకాశాలను పెంచుతుందన్నారు. సాంకేతికత, వృత్తిపరమైన సేవలు ఆవిష్కరణల్లో సహకారాన్ని మరింతగా పెంపొందిస్తుందని నరేంద్ర మోదీ అన్నారు. సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం కింద భారత్ నుండి బ్రిటన్కు 14 కోట్ల రూపాయలు విలువైన వస్తువులు ఎగుమవుతున్నాయి. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఈ ఒప్పందం 2047 నాటికి వికసిత్ భారత లక్ష్య సాధనకు దోహదపడుతుందన్నారు. అతిపెద్ద వాణిజ్య ఒప్పందాల్లో ఒకటిగా ఉన్న ఈ ఒప్పందం ఇరుపక్షాలకు మార్కెట్ ప్రవేశంలో కొత్త అవకాశాలను ఆవిష్కరిస్తుందని చెప్పారు. దేశీయ వస్తు వాణిజ్యానికి మాత్రమే కాకుండా రాబోయే రోజుల్లో సేవల రంగానికి కూడా ఊతమిస్తుందని తెలిపారు. భారత్లో బ్రిటన్ హైకమిషనర్ లిండీ క్యామరన్ మాట్లాడుతూ, ఇరుపక్షాలకు ఇది గొప్ప ఒప్పందమని ప్రశంసించారు. దీనిపై అప్రెల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఏఈపీసీ చైర్మన్ డాక్టర్ ఏ శక్తివేల్ మాట్లాడుతూ, ఈ ఒప్పందం కారణంగా 1.5 సంవత్సరాల్లో దేశీయ ఎగుమతులు రెట్టింపు అవుతాయని చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని 19వ నంబర్ జాతీయ రహదారి వారణాసి రింగ్ రోడ్డు మధ్య 40 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న 6 వరుసల గ్రీన్ఫీల్డ్ ఎలివేటెడ్ కారిడార్ను నిర్మించడానికి కేంద్ర మంత్రివర్గం ఈరోజు ఆమోదం

0: తెలిపింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీలో పాత్రికేయులకు ఆ వివరాలను వెల్లడిస్తూ ఇది పట్టణ రవాణాను మెరుగుపరుస్తుందన్నారు. ఈ ప్రాజెక్టు మొత్తం మూలధన వ్యయం 14,400 కోట్ల రూపాయలకు పైగా ఉందని చెప్పారు.
1: 43 కిలోమీటర్స్ ఇస్కి లెంత్ హే 10,998 కరోడ్ రూపీస్ కి ఇస్కి ఇన్వెస్ట్మెంట్ ఆయేగా యాని 11,000 కరోడ్ కా హ్యామ్ మోడ్ మే డెవలప్ హోగా ఔర్ కరీబ్ కరీబ్ 4 సాల్ మే కంప్లీట్ హోగా. వారాణసీ ఎయిర్పోర్ట్, వారాణసీ రైల్వే స్టేషన్, వారాణసీ క్యాంట్ రైల్వే స్టేషన్, చౌకా ఘాట్, సంపూర్ణానంద్ సంస్కృత్ విశ్వవిద్యాలయ, కాశీ రైల్వే స్టేషన్ ఔర్ నమో ఘాట్ ఏ సబ్ కే సబ్ ఇస్సే కనెక్ట్ హో జాయేంగే.
0: అదేవిధంగా దేశంలోని సెమీకండక్టర్ డిజైన్ తయారీ వ్యవస్థను బలోపేతం చేయడానికి 127,500 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపుతో సెమీకాన్ 2.0 పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. సెమీకాన్ 1.0 సాధించిన ప్రగతిని కొనసాగిస్తూ ప్రపంచ సెమీకండక్టర్ పటంలో భారతదేశాన్ని నిలబెట్టాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యాన్ని ఈ పథకం మరింత ముందుకు తీసుకువెళ్తుందని అశ్విని వైష్ణవ్ వివరిస్తూ,
1: సెమీకాన్ 2.0 1,27,500 కరోడ్ రూపాయ కా సెమీకాన్ 2.0 ఆజ్ మాన్య ప్రధాన మంత్రి జీ నే అప్రూవ్ కియా. హమ్ సబ్ జాంతే హై కి సెమీకండక్టర్ ఇండస్ట్రీ ఏక్ ఫౌండేషనల్ ఇండస్ట్రీ హై జో కి ఆజ్ జిత్ని భీ మ్యానుఫ్యాక్చరింగ్ హోతీ హై, చాహే ఆప్కే హాత్ మే జో మొబైల్ ఫోన్ హై, జో కెమెరా హై, ఘర్ మే ఫ్రిజ్, టీవీ, ఏసీ, స్కూటీ, కార్, ట్రేన్, చాహే మిసైల్స్ హో, కుచ్ భీ హో, సబ్ మే సెమీకండక్టర్ చిప్స్ లగ్తీ హై.
0: ఇదిలా ఉండగా 62,500 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపుతో మొబైల్ ఫోన్ తయారీ పథకాన్ని కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ పథకాన్ని రాబోయే 5 సంవత్సరాల పాటు అమలు చేస్తామని అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. పార్లమెంటు రాష్ట్ర శాసనసభలలో జరిగే చర్చలు పరిపాలనను మెరుగుపరచడానికి దోహదపడతాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. రాజస్థాన్ శాసనసభ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జైపూర్లో ఈరోజు నిర్వహించిన విదాయ గౌరవ యాత్ర ప్రారంభ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, ప్రజలు బాధ్యతాయుతమైన, పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన పరిపాలనను కోరుకుంటారని చెప్పారు. సుపరిపాలనను అందించడంలో చట్టసభలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం ముందుంచేందుకు చట్టసభలు వేదికలుగా పనిచేస్తాయన్నారు. ఈ సమావేశంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ కూడా పాల్గొన్నారు. నైపుణ్య శిక్షణను కేవలం ఉపాధి పొందే సాధనంగా కాకుండా జీవితకాల అభ్యాసంలో ఒక అంతర్భాగంగా చూడాలని కేంద్ర నైపుణ్యాభివృద్ధి వ్యవస్థాపక శాఖ మంత్రి జయంత్ చౌదరి పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం 2026 వేడుకలు స్కిల్ ఇండియా మిషన్ 11వ వార్షికోత్సవంలో ఆయన ప్రసంగిస్తూ, భారతదేశాన్ని ప్రపంచ నైపుణ్య రాజధానిగా మార్చాలంటే నైపుణ్య శిక్షణ వ్యవస్థను నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇదిలా ఉండగా వెల్డింగ్, ఎలక్ట్రీషియన్, ఆటోమోటివ్ మెకానిక్స్ వంటి సాంప్రదాయేతర వృత్తుల్లో మహిళల భాగస్వామ్యం తక్కువగా ఉండడంపై కేంద్ర మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల రూపకల్పన, అమలులో మహిళల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా మంత్రిత్వ శాఖ కొత్తగా ఏర్పాటు చేసిన జెండర్ మెయిన్ స్ట్రీమింగ్ కమిటీ పనిచేస్తుందని జయంత్ చౌదరి వెల్లడించారు. బెల్జియంలోని బ్రసెల్స్ నగరంలో యూరోపియన్ యూనియన్ స్టార్టప్లు, పరిశోధన ఆవిష్కరణల కమిషనర్ ఎకటెరినా జహారియేవాతో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో స్వచ్ఛ హరిత ఇంధన సాంకేతికతల్లో పరిశోధన అవకాశాలపై చర్చించినట్లు జయశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. ఇదిలా ఉండగా బెల్జియంలో తన 2 రోజుల అధికారిక పర్యటన సందర్భంగా కేంద్ర మంత్రి బ్రసెల్స్ నగరంలో బెల్జియం ఉప ప్రధాని విదేశాంగ మంత్రి మ్యాగ్జిమ్ ప్రివోర్తో కలిసి తొలి భారత్ బెల్జియం వ్యూహాత్మక చర్చలకు సహ అధ్యక్షత వహిస్తారు. ఈ చర్చల్లో ద్వైపాక్షిక సంబంధాలను విస్తరించడం, భారత్ EU సహకారాన్ని వేగవంతం చేయడంపైన ప్రధానంగా దృష్టి సారించినట్లుగా చెప్పారు. వాతావరణం. ఒడిశాలో భారీ నుండి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు రానున్న 24 గంటల్లో కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD పేర్కొంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈశాన్య భారతదేశం, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాలలో కూడా రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, జమ్మూ కాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నట్లు IMD శాస్త్రవేత్త ఏ ధర్మరాజు వెల్లడిస్తూ,
2: Under the influence of low pressure area over northwest bay of Bengal and adjoining north Odisha west Bengal coast enhanced the rainfall activity and isolated heavy rainfalls over east and northeast India and east Uttar Pradesh and west Himalayan regions during next 7 days has been observed and isolated extremely heavy rainfall also likely to occur over Odisha on 15th, that is on today.
0: దేశీయ స్టాక్ మార్కెట్స్

0: సూచీలు ఈరోజు స్వల్ప లాభంలో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 77,54 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు 131 పాయింట్ల లాభంతో 77,185 వద్ద ముగిసింది. నిఫ్టీ 26 పాయింట్లు లాభపడి 24,78 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 96.29 రూపాయలుగా ఉంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆయుర్వేదం, యోగా ప్రపంచస్థాయిలో ఆదరణ పొందుతున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. భారత్ బ్రిటన్ దేశాల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ఇరుపక్షాలకు ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలో సెమీకండక్టర్ వ్యవస్థను బలోపేతం చేయడానికి 1,25,500 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపుతో సెమీకాన్ 2.0 పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలలో జరిగే చర్చలు సుపరిపాలనకు దోహదపడతాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. తెలుగు సినిమా పాట కార్యక్రమంలో

0: Bonsoir, Aditi Tandon, senior journalist, and Sonu Sood, anchor. This program was produced and presented by the News Services Division of Akashvani. You can listen to it on our mobile app, News on AIR. This program is also available on our YouTube channel, News on AIR Official. You may share your feedback about this program through email at airnsdtalks@gmail.com or WhatsApp on 928-909-4044.
1: Spotlight.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. స్వరమాలిక తెలుగు సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా నిన్నే పిల్లాడుతా ఈ సినిమా కోసం రాజేష్ కృష్ణన్ పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం, సంగీతం సందీప్ చౌదరి.

పెదరాయుడు. ఈ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పడిన భువనచంద్ర సాహితి వింటారు, సంగీతం కోటి.

సమరసింహారెడ్డి. ఈ సినిమా కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన వెన్నెల కంటి సాహిత్యం అంటారు, సంగీతం మణిశర్మ.

వినబోయే పాట క్షణం క్షణం. ఈ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం.

పాట అహనా పిల్లంట. ఈ సినిమా కోసం రమేష్ నాయుడు సంగీత సారథ్యంలో వేటూరి సుందరరామూర్తి సాహిత్యాన్ని మనో వాణి జయరాం వీరిద్దరూ కలిసి పాడినగా వింటారు.

మీరు ఇంతవరకు స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కాసేపట్లో కర్ణాటక సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే కొద్ది క్షణాల్లో.

భరణం రాగంలో చతురస్ర జాతి త్రిపుట తాళం, పల్లవి, ఎత్తుగడ రెండు అక్షరాలు వదిలి సమం నుండి ప్రారంభమవుతుంది.

0: ఇంతవరకు రాగం తానం పల్లవి కర్ణాటక శాస్త్రీయ సంగీత కచేరీ కార్యక్రమంలో హైదరాబాద్ సిస్టర్స్ లలిత హరిప్రియ గారిలచే గాత్ర కచేరీ కార్యక్రమం విన్నారు. వయలిన్ సహకారం ఎం సూర్యదీప్తి, మృదంగ సహకారం డిఎస్ఆర్ మూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఆపాత మధురాలు కార్యక్రమంలో ముందుగా

దాగుడు మూతలు. ఈ సినిమా కోసం కేవి మహాదేవన్ సంగీత సారథ్యంలో ఆచార్య ఆత్రేయ సాహిత్యాన్ని ఘంటసాల పి సుశీల పాడగా వింటారు.

వినబోయే పాట దసరా బుల్లోడు. ఈ సినిమా కోసం ఘంటసాల పి సుశీల పాడిన

వినబోయే పాట. శ్రీకృష్ణ సత్య ఈ సినిమా కోసం ఘంటసాల ఎస్ జానకి పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి సాహిత్యం సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు.

0: ఆపాత మధురాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కాసేపట్లో హిందీలో వార్తలు వింటారు, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి మరికొద్ది క్షణాల్లో.
1: नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं अरुण कुमार. केंद्रीय मंत्रिमंडल ने आज देश की सेमीकंडक्टर डिजाइन और विनिर्माण परिस्थिति को मजबूत करने के लिए 1,27,500

భక్తిరంజని. రేపటి కార్యక్రమంలో శ్రీకృష్ణ కరుణామృతం వింటారు. 6:30 చింతన. రేపటి కార్యక్రమంలో శ్రీమతి వేము శుభలక్ష్మి గారి వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. పొలం పనులు 6:35. రేపటి కార్యక్రమంలో నీటి కొరత సాగులో జాగ్రత్తలు శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే సమాచారం వింటారు. 7:00 ప్రసార విశేషాలు. 7:15 ఉదయ సమీరాలు. రేపటి నేటి మాటలో స్వాతంత్ర సమర యోధురాలు అరుణ అసఫ్ అలీ జయంతి అంశం. స్వాతంత్ర సమర యోధురాలు తేల లక్ష్మీకాంతమ్మ జయంతి అంశం వింటారు. తర్వాత పాలిష్ నాటిక వింటారు. రచన శ్రీ కె గోపీకృష్ణ. నిర్వహణ శ్రీరామ్ భట్ల నృసింహ శర్మ. అనంతరం పుష్పాంజలి భక్తిగీతాలు సమాచార వాణి ప్రసారమవుతాయి. 8:30 బాపట్ల జిల్లా సమాచార లేఖ శ్రీ స్వామినాథ్ గారిచే ఉంటుంది. 8:35 కర్ణాటక సంగీత సభ కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో డాక్టర్ కరి యామినీ కృష్ణ గారి గానం వింటారు. శ్రీమతి కోన వేదవతి గణేష్ వైలన్, శ్రీ ధన్వాడ ధర్మారావు గారి మృదంగం సహకారం. 10:00 ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజనపై ప్రత్యేక ముఖాముఖి ఆంగ్లంలో ప్రసారమవుతుంది. అతిథి అమరదీప్ మిశ్రా, రీజనల్ పిఎఫ్ కమిషనర్, పరిచయకర్త ఎన్ మణి. కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర నుంచి రిలే. 10:30 పాటల పల్లకి. 11:00 మధురిమ తెలుగు సినిమా పాటలు. 12:10 మధుమంజరి తెలుగు సినిమా పాటలు. 1:30 వాణిజ్య ప్రకటనలు సమాచార వాణి. 1:33 ముత్యాల ముంగిళ్ళు. రేపటి కార్యక్రమంలో నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణ, చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కేటీవి లక్ష్మణ్ గారితో శ్రీమతి కె ఇందిరి గారి పరిచయం వింటారు. 2:30 వాతావరణ వివరాలు. 2:31 జానపద రంజని. రేపటి కార్యక్రమంలో పాములు వాళ్ల వేషం పగటి వేషాలు శ్రీ వీర్నాల రమణబాబు గారి బృందంచే ఉంటుంది. సాయంకాలం ప్రసారంలో రేపు సాయంకాలం 5:00 యువని యువజనుల కార్యక్రమం. 5:30 సంధ్యారాగాలు. 5:55 జీ పద్మచే ఉద్యోగ సమాచారం. 6:00 సమాచార వాణి. 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి. సాయం సమీరం 6:30 రేపటి కార్యక్రమంలో ఫిట్నెస్ వికాసంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రేరణ, వ్యక్తిత్వం తదితర అంశాలు ఉంటాయి. 7:00 ప్రసార విశేషాలు. 7:15 పల్లెసీమలు. రేపటి కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్తర కోస్తా జిల్లాలకు అనువైన వాతావరణ ఆధారిత వ్యవసాయ విధానం, నైరా వ్యవసాయ కళాశాల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టి చెన్నున్నాయుడు ప్రసంగం ఉంటుంది. తర్వాత జానపద గేయం, వ్యవసాయ సమాచారం. రేపటి కార్యక్రమంలో జీవాల పోషణలో పశుగ్రాసాల ప్రాధాన్యత గురించి సిహెచ్ కమలారాణి అందించే సమాచారం ఉంటుంది. 7:45 వికసిత్ భారత్. 8:15 ఒరిస్సా పూరిలో జరిగే జగన్నాథస్వామి రథయాత్రపై రేడియో నివేదిక ఉంటుంది. జాతీయ వార్తలు 8:30 తెలుగులో. స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి 9:30 స్వరమాలిక సినిమా పాటలు. 10:00 గజం నిజం పలాయనం మిథ్య నాటిక వింటారు. రచన శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారు, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. 10:30 ఆపాత మధురాలు వింటారు. ప్రసార విశేషాలు విన్నారు. ఇప్పుడు వాతావరణం. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు, యానం తీర ప్రాంతాలకు విశాఖపట్నం వాతావరణ పరిశోధనా కేంద్రం అధికారులు అందించిన వివరాల మేరకు ఆకాశం ప్రధానంగా మేఘావృతమై ఉండి కొద్దిపాటి వర్షం లేదా

పూలతో కూడిన జల్లు కురిసే సూచన ఉంది. వాల్టేర్లో రికార్డైన అత్యధిక ఉష్ణోగ్రత 32.8 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ వర్షపాతం గుర్తించదగ్గట్టుగా ఉంది. పౌర విమానయాన కేంద్రంలో రికార్డైన అత్యధిక ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ వర్షపాతం నమోదు కాలేదు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు యానం తీర ప్రాంతాల్లో సముద్రంలో చేపలు పట్టే వారికి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మీరింతవరకు 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై ప్రసారాలు విన్నారు. నిలయం సమయం 11 గంటలు దాటి 16 నిమిషాలు దాటి 27 సెకండ్లు అయింది. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5 గంటల 51 నిమిషాలకు ఉదయం ప్రసారం ప్రారంభమవుతుంది. అప్పుడు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీ దగ్గర నుంచి సెలవు. నమస్తే. జై హింద్.